శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈరోజు మా ప్రసారాలు ప్రారంభం. సక సంవత్సరం 1948, వైశాఖ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026, మే నెల 12వ తేదీ మంగళవారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈరోజు మా ప్రసారాలు ప్రారంభం. సక సంవత్సరం 1948, వైశాఖ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026, మే నెల 12వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:58:49. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ప్రబోధ గీతం, దేశభక్తి గీతాన్ని వింటారు.

0: reporters at the Oval Office that it is at its weakest. After reading that piece of garbage they sent, it's on life support. Massive life support, he added. During an event on maternal health care at the White House, Trump asked the participants to keep their remarks short as he had a meeting with a large group of generals on the issue of Iran. Trump received the Iranian proposal on Sunday amid hopes that it could lead to a breakthrough to end the war with Iran that began on February 28th, blocking the key sea route for global oil supplies, leading to fuel shortages in several countries. In a social media post, Trump said that he has read the response from Iran's so-called representatives and he didn't like it, calling the response totally unacceptable. In IPL cricket, Delhi Capitals defeated Punjab Kings by 3 wickets at the Himachal Pradesh Cricket Association Stadium in Dharamshala last night. Today, Gujarat Titans will take on Sunrisers Hyderabad at the Narendra Modi Stadium, Ahmedabad. The match will start at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: Akasavani, Tirupati Kendram. 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్, అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్, 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
3: అరే,
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ప్రకటన విన్నారు. ఇప్పుడు భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలను వింటారు.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలను వింటున్నారు.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలను విన్నారు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే,
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి ఓవి జలజాక్షి.
7: శ్రద్ధ సకల చరాచర జగత్తులోని ప్రాణికోటికంతటికీ మానవుడు విశిష్టమైన ప్రాణి. జ్ఞానము, ధర్మాచరణ, మంచి చెడుల వివేచనే మానవుని మిగిలిన ప్రాణులలోకెల్లా విభిన్నంగా ఉన్నతంగా ఉంచుతున్నది. ఆహార నిద్ర భయమైథునంచ సమానమేతత్ పశుభిర్నరాణాం, జ్ఞానోహి తేషాం అధికో విశేషు, జ్ఞానేన హీనా పశుభిస్ సమానాహ అని భర్తృహరి మహాకవి వచించారు. ఆహారము, నిద్ర, సంతానోత్పత్తి మానవులకు, పశుపక్ష్యాదులకు సమానమే. ఒక్క జ్ఞానమే మానవుని పశుపక్ష్యాదుల కన్నా భిన్నంగా ఉంచుతున్నది. ఆ జ్ఞానమే లేకుంటే మానవుడు కూడా పశువుతో సమానమని ఇచ్చట కవి పేర్కొన్నారు. కనుక జ్ఞానమును సంపాదించుటలో మానవుడు కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. అందులో కొన్ని శ్రద్ధ, ఆసక్తి, అభ్యాసము మొదలైనవి. ఈ గుణములలో అన్నిటికన్నా ప్రధానమైనది శ్రద్ధ. శ్రద్ధ అనగా మనం ఏ పనినైతే చేయదలచామో అందులో పూర్తిగా నిమగ్నమై ఆచరించడము. శ్రద్ధతో ఏ చిన్న పని చేసినా అది విజయవంతమవుతుంది. అదే శ్రద్ధ లేని ఏ పనికి ఫలితం ఉండదు. ఆంగ్ల భాషలో హియర్, లిజన్ అని 2 పదాలు వినుట అనే అర్థంలో వాడతారు. హియర్ అనగా కేవలం వినుట, కానీ లిజన్ అంటే హియర్ విత్ కాంప్రహెన్షన్, అంటే శ్రద్ధతో ఎటువంటి పరధ్యాస లేకుండా వినుట అనగా ఏకాగ్ర చిత్తంతో విషయముపై దృష్టి నిలపడము. ఈ శ్రద్ధ అనే గుణము చేత మానవుడు ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాడు. శ్రద్ధ కలిగిన వాడే జ్ఞానాన్ని పొందుతాడు అని దీని భావం. ప్రతి మానవునికి, ప్రతి చిన్న పనికి కూడా శ్రద్ధ ఎంతో అవసరం. శ్రద్ధ చేత సాధించలేనిది ఏదీ లేదు అని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలని వచ్చిన ఏకలవ్యునికి నిరాశే మిగిలింది. కానీ తన ఆశ్రమానికి వెళ్ళి శ్రద్ధతో, పట్టుదలతో విలువిద్యను అభ్యాసం చేసి అర్జునునికి సమ ఉజ్జీగా నిలిచాడని మనకు తెలుసు. మానవుని ప్రగతికి శ్రద్ధ తొలిమెట్టు అని చెప్పవచ్చును. దీనినే భగవద్గీత ఇలా చెప్పింది, శ్రద్ధ భక్తి సమన్విత అని. మానవుని కార్యసాధనకు ముఖ్యమైనది శ్రద్ధ అని దీని భావం. ఈ లోకములో ప్రతి పని కూడా శ్రద్ధతో కూడుకున్నదే. శ్రద్ధ లేనిదే పని లేదు. ఒక శిల్పి తన యొక్క శ్రద్ధ చేత, నైపుణ్యం చేత శిలను సుందర శిల్పంగా మలుస్తాడు. అదేవిధంగా స్వర్ణకారుడు కూడా అపరంజి బంగారాన్ని కరిగించి శ్రద్ధతో నాణ్యమైన బంగారు ఆభరణాలను తయారు చేస్తాడు. ప్రతి వ్యక్తి కూడా ఈ శ్రద్ధతోనే ఉన్నతంగా ఎదుగుతాడు. ముఖ్యంగా విద్యార్థులు

0: శ్రద్ధను అలవర్చుకోవలసి ఉంది. విద్యార్థి దశలో పిల్లలు బాగా మనసు పెట్టి శ్రద్ధతో చదువుకోవాలి, మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. అలాగే ప్రతి పని కూడా శ్రద్ధతో చేసి విజయాన్ని పొందాలి. ఒక విధంగా చూస్తే ఈ లోకం మొత్తం శ్రద్ధతో నడపబడుతుంది. మానవీయ విలువలలో కూడా శ్రద్ధ ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో భాగంగా పెద్దవారు చిన్నపిల్లలను ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా పెంచి పెద్దవారిని చేసి వారిని ఉత్తములుగా తీర్చిదిద్దుతారు. ఒక తల్లి తన పిల్లలను ఎంతో ఓర్పుతో నేర్పుతో శ్రద్ధతో వారి అవసరాలను తీరుస్తూ వారికి విద్యా బుద్ధులను నేర్పించి సన్మార్గంలో నడిపించటానికి ఎంతో కృషి చేస్తుంది. ఒక గురువు ఎంతో శ్రద్ధతో వారి శిష్యులకు తన జ్ఞానాన్ని అనుభవాన్ని పంచి ఉన్నత మార్గంలో నడిపిస్తాడు. ఈ విధంగా మన సమాజంలో శ్రద్ధ ఎంతో ప్రముఖ పాత్ర వహించి మానవ మనుగడకు దోహదపడుతోంది. మనం ఏ పని చేసినా పూర్తిగా చేయాలని, ఫలవంతం కావాలని భావిస్తాం, ఆశిస్తాం. పని దాని వెనుకే విజయం. మన ఆలోచన క్రమం మన ఆశా క్రమం. అటువంటప్పుడు ఏ పనికైనా పూర్తి స్థాయి పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఆ పెట్టుబడే శ్రద్ధ, ఏకాగ్రతలు. నిజానికి ఏకాగ్రత అనేది పారమార్థిక విషయాలకే కాదు, ప్రాపంచిక విషయాల్లోనూ చాలా అవసరం. ఒకే దాని మీద మనసును నిమగ్నం చేయడమే శ్రద్ధ. ఈ శ్రద్ధ, నిమగ్నత ఏకాగ్రతగా పరిణమిస్తాయి.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి ఓవి జలజాక్షి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో చీడపేడలను అరికట్టడంలో పోషకాల పాత్ర, ఘనరూప జీవన ఎరువులు ఉపయోగాలు, అట్లే వరిలో నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందామా?

చీడపీడలను అరికట్టడంలో పోషకాల పాత్ర విషయానికి వస్తే, రసాయన ఎరువుల ద్వారా మొక్కకు అందించే పోషకాలకు చీడపీడల ఉధృతి తగ్గడానికి లేదా పెరగడానికి నేరుగా సంబంధం లేకపోయినా, సమతుల సమగ్ర ఎరువుల వాడకం వల్ల మొక్కలు చీడపీడల ఉధృతిని తగ్గించే లేదా భరించే శక్తిని పెంచవచ్చు. నత్రజని విషయానికి వస్తే, నత్రజని అధికంగా వేసినప్పుడు మొక్క ఏపుగా పెరుగుతుంది, ఆకులు కాండం మెత్తగా తయారవుతాయి. ఈ పరిస్థితి చీడలు మొక్కలను అంటే పంట నాశించడానికి అనుకూలంగా ఉంటుంది. కావున సిఫార్సు చేసిన మోతాదు కంటే అధికంగా వాడితే పంటలో పురుగుల బెడద అధికమవుతుంది. కావున సిఫార్సు చేసిన నత్రజనిని ఒకేసారి పంటకు వేయకుండా ఎక్కువ దఫాలుగా విభజించి వేయడం మంచిది. నత్రజని ఎరువు నెమ్మదిగా మొక్కకు అందడానికి ప్రధానంగా నత్రజనిని అందించే ఎరువు అయిన యూరియాకు వేపపిండిని కలిపి పంటకు ఇవ్వాలి. భాస్వరం విషయానికి వస్తే, ఈ ఎరువు ప్రభావం చీడపీడల నియంత్రణపై ఉండదు, కానీ ఈ ఎరువు అధిక నత్రజని వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. ఈ ఎరువును సిఫార్సు చేసిన మోతాదులు మొక్క నాటక ముందు దుక్కిలో వాడితే వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది పంట ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. పంట వేసిన తర్వాత ఈ ఎరువును అధికంగా వాడితే మొక్క దీనిని వాడుకోలేదు, కావున నేలలోనే ఉండి నేల ఆరోగ్యం దెబ్బతింటుంది, తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది. పొటాష్ ఎరువు విషయానికి వస్తే, ఇది చీడపీడల యాజమాన్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పొటాష్ ఎరువును వాడితే ఇది ఎక్కువగా ఉన్న మొక్కల భాగాలు పురుగులకు రుచించవు. దీని వాడకం వల్ల మొక్కపై పొర అంటే చర్మం దృఢంగా ఉండి పురుగులు కొరకడానికి వీలుగా ఉండదు. బ్యాక్టీరియా, బూజు, వైరస్ సంబంధ వ్యాధుల నుండి పంటను 50 నుండి 60% వరకు రక్షిస్తుంది. ప్రత్యేకంగా పంటపై రసం పీల్చు పురుగుల తాకిడి తగ్గుతుంది. అంతేకాకుండా పొటాష్ ఎరువును సిఫార్సు చేసిన మోతాదులో తగిన సమయంలో పంటకు అందించినట్లయితే పంట దిగుబడుల బరువు నాణ్యత అంటే రంగు రుచి నిలువ ఉండే గుణం పెరుగుతుంది. పైరు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది. కావున రైతాంగం సమగ్ర సమతుల ఎరువుల వాడకం వల్ల ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చు. పురుగు లేదా చీడపీడలపై వెచ్చించే

ఖర్చు కూడా కొంతవరకు తగ్గుతుంది. దీనివల్ల నికర ఆదాయం పెరుగుతుంది, కాలుష్య నివారణకు తోడ్పడుతుంది. ఇక ఘనరూప జీవన ఎరువులు ఉపయోగాలు అన్న విషయానికి వస్తే, ఒకటవది ఎజోస్పైరిల్లం ఇనాక్యులెంట్ ఎజిటోబ్యాక్టర్, ఇది పప్పు ధాన్యాలు మినహా పంటలకు. రెండవది ఫాస్ఫోబ్యాక్టీరియల్ ఇనాక్యులెంట్, ఇది అన్ని పంటలకు. మూడవది రైజోబియం, ఇది పప్పు ధాన్యాల పంటలకు. ఇవి వాడే విధానం, 1 కిలో నుండి 2 కిలోల కల్చర్ను సుమారు 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఆ మిశ్రమాన్ని ఎండ తగలని నీడ ప్రదేశంలో ఉంచి విత్తనం విత్తేటప్పుడు కానీ లేదా నాట్లు వేసిన వారం లోపల 1 ఎకరంలో చల్లుకోవాలి. విత్తనానికి పట్టించేటప్పుడు ఏదైనా జిగురు ద్రావణంతో కలిపి పట్టించుకోవాలి. వీటి వల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ జీవన ఎరువులు 6 నెలలు నిల్వ ఉంటాయి. గడువు తేదీ వరకు అధిక సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటుంది, ఇతర బ్యాక్టీరియా కలుషితం ఉండదు. తేలికగా ఎక్కువ భూమి విస్తీర్ణానికి తక్కువ సమయంలో ఉపయోగించవచ్చు. తేలికగా పంట యొక్క వేళ్ల చుట్టూ ఉన్న వాతావరణంతో సమన్వయ సంబంధం ఏర్పరచుకొని అధిక సంఖ్యలో పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా భూమి యొక్క అధిక ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ ఒడిదుడుకులు తట్టుకొని పెరుగుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా తేలికగా తక్కువ సమయంలో జీవన ఎరువులను నేరుగా మొక్క వేళ్ల దగ్గర చేరేటట్లు వేయవచ్చు. జీవన ఎరువులు వాడకం వల్ల 25 నుండి 30% రసాయన ఎరువుల వాడకాన్ని అన్ని పంటలలో తగ్గించవచ్చు. జీవన ఎరువులు వాడటం వల్ల 10 నుండి 15% పంట దిగుబడులు పెంచుకోవడం కాకుండా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో పంటకు కావలసిన పోషకాలను సమకూర్చడంలో ఈ ఘన జీవన ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. జీవన ఎరువు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయానికి వస్తే, జీవన ఎరువు ప్యాకెట్ను ఎండ తగలని నీడ ప్రదేశంలో నిల్వ చేయాలి. రైతు వాడే జీవన ఎరువు ప్యాకెట్ పంటకు సరైనది అయి ఉండాలి. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్ పైన ఉన్న గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించాలి. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడకూడదు. సమర్థవంతంగా పనిచేయడానికి నాణ్యత గల కల్చర్ను వాడుకోవాలి. సేంద్రీయ ఎరువుతో జీవన ఎరువు కలిపిన వెంటనే పంటలలో వాడుకోవాలి. ఇక వరిలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే, మనకున్న నీటి సంపదలో అన్ని పైర్ల కన్నా వరికి ఎక్కువ నీరు ఉపయోగిస్తున్నాం. దీనికి నీరు కట్టడంలోనే వృధా అయ్యే శాతం కూడా ఎక్కువ. అవసరమైన దానికన్నా ఎక్కువ నీరు ఉపయోగిస్తున్నారు. కనుక వరి నీటి యాజమాన్యంపై మరింత జాగ్రత్త వహించాలి. నేలలో వృధాగా ఇంకే నీటిని అదుపు చేయడానికి తగినంత సేంద్రియ పదార్థాన్ని పశువుల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువుల ద్వారా అందించి బాగా దమ్ము చేయాలి. దమ్ము చేసే సమయంలో 5 నుండి 10 సెంటీమీటర్ల లోతుగా పొలంలో నీరు ఉంచాలి. చదును చేసిన తర్వాత 2 సెంటీమీటర్ల నీరు ఉంచి మొక్కలు నాటాలి. దీనివల్ల మొక్క పైపైన నాటడానికి వీలవుతుంది. నాటిన మరునాటి నుండి 5 నుండి 6 రోజుల వరకు 5 సెంటీమీటర్ల నీరు ఉంచాలి. దీనివల్ల మొక్క బాగా నిలదొక్కుంటుంది, కలుపు రాకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. ఈ సమయంలో ఎండలు తీవ్రంగా ఉంటే మొక్క సగానికి పైగా మునిగే వరకు నీరు పెట్టాలి. నాటిన 5-6 రోజుల నుండి అంకురం ఏర్పడే వరకు 2 సెంటీమీటర్ల నీరు ఉంచాలి. ఇది బాగా పిలకలు పెట్టడానికి, వేర్లు చురుకుగా పెరగడానికి దోహదపడుతుంది. అంకుర ప్రారంభం నుండి చిరుపొట్ట, పూత, పాలు పోసుకునే దశ వరకు పొలంలో 5 సెంటీమీటర్ల నీరు ఉంచాలి. వరికి అత్యంత కీలకమైన ఈ దశలో నీటి ఎద్దడి ఉండకూడదు. గింజ పాలు పోసుకున్న తర్వాత క్రమంగా నీరు తగ్గించాలి. గింజ గట్టిపడే దశలో నేలలో తేమ ఉంటే సరిపోతుంది. కంకి పసుపు రంగుకు మారిన తర్వాత నేలను ఆరగట్టాలి. సాధారణంగా కోతకు వచ్చేదానికి 2 వారాల ముందు వరకు 5 సెంటీమీటర్ల నీరు ఉంచి తర్వాత తీసివేయాలి. అంతకన్నా ముందుగా తీసివేస్తే పక్క పిలకల్లో గింజలు గట్టిపడవు. ఆలస్యంగా తీసివేస్తే నేల బురదగా ఉండి కోత కోయడం కష్టమవుతుంది. ఇది గమనించి నీరు తీసివేయాల్సిన సమయం నిర్ధారించుకోవాలి. రాష్ట్రంలో సగటున వరి పంటకు నారుమడిలో 50 మిల్లీమీటర్లు, దమ్ము నాటు సమయంలో 200 మిల్లీమీటర్లు, వరి పెరుగుదల సమయంలో 600 మిల్లీమీటర్లు, వృధాగా ఇంకే నీరు 400 మిల్లీమీటర్లు కలిపి

1,250 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. వరి పంటకాలంలో సాధారణంగా పొలం ఆరగట్టకూడదు. నెర్రెలు ఏర్పడే స్థితి వరకు పొలం ఆరినప్పుడు రసాయన రూపంలో వేసిన నత్రజని వృధా అవుతుంది. దీనివల్ల నత్రజని మరొక దఫా అదనంగా వేయాల్సి ఉంటుంది. పైపాటుగా ఎరువులు వేసే సమయంలో నీరు పూర్తిగా తీసివేసి బురద నేలపై వేసి 1-2 రోజుల తర్వాత నీరు పెట్టడం వల్ల వేళ్లకు తగినంత ఆక్సిజన్ లభించే అవకాశం కలుగుతుంది. కనుక ప్రత్యేకించి పొలాన్ని ఆరగట్టాల్సిన ఆవశ్యకత ఉండదు.

ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలను వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సాం రాష్ట రాజధాని గౌహటీకి చేరుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు గౌహటీలో జరగనున్న హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈనాడు ప్రైవేట్ సెక్టర్ లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావలసిన నిధులను 26,674 కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్ లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏ మాత్రం నిధుల లోపం లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది.
0: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడకుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హాల్ట్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్టంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం నిన్న సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను మంత్రి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామానాయుడు వివరిస్తూ,
2: ఒక మంచి డేట్ టు టైము తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని

0: 2027కు జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచనను కూడా చంద్రబాబు నాయుడు గారు జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ పిఎం కేఎస్వై ఏదైతే ఉందో RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
1: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు రెండు విడతలుగా ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ విడత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేత కార్మికులకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. చేనేత సహకార సంఘాలకు కేటాయించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలియజేస్తూ,
2: ఆఫ్కోలో ఈ మధ్యలో చేసిన ప్రొక్యూర్మెంట్ ది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్ని రాసివ్వండి, ఖచ్చితంగా దాన్ని కూడా మరి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేపిస్తాం. లెవరీ కూడా మేము కొంటాం. అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి, మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా లెవరీ ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. మరి యాన్ సబ్సిడీ విషయము, జిఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
1: సమాజంలో వైద్య సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్న నర్సులు అందజేస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 1820వ సంవత్సరం మే 12వ తేదీన ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854వ సంవత్సరంలో సంభవించిన క్రిమియన్ యుద్దంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలందించారు. రాత్రి సమయాలలో కూడా గాయపడ్డ సైనికులకు నూనె దీపం సహాయంతో వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అని పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5 గురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నెల్లూరుకు చెందిన బి వనజకుమారి, విజయనగరానికి చెందిన సిఆర్ శంషేర్, మచిలీపట్నానికి చెందిన కె సుగంతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లాకు చెందిన కె సావిత్రులను పరిశోధన, బోధన, రోగుల సేవలు వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక సభకు హాజరు కావాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సామూహిక ప్రతిజ్ఞ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గతంలో సూచించారు. గవర్నర్ సూచనల మేరకు సభ నిర్వహించి విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్ష సూచనలు ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి

మంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: यत् प्रधानमन्त्रिणः आगामी यात्रा सद्यः सम्पन्नस्य भारत यूरोपीय संघस्य मुक्त व्यापार सहमतेः दृष्ट्या विविध क्षेत्रेषु विशेषतया व्यापार निवेश सम्बन्धीषु यूरोपेन सह भारतस्य सहभागित्वम् इतोऽपि सुदृढं करिष्यति इति। भाजपा दलस्य नेता हिमंत बिस्वा शर्मा इत्येषः अद्य चतुर्मन्त्रिभिः सह असमराज्यस्य मुख्यमन्त्रिरूपेण शपथवचनं ग्रहीष्यति। असमराज्ये तृतीयवारं एनडीए प्रशासनं भविष्यति, यस्य नेतृत्वं शर्मा वर्यः निरन्तरं द्वितीयवारं मुख्यमन्त्रित्वेन करिष्यति। आईपीएल इति क्रिकेट प्रतिस्पर्धायां धर्मशाला इत्यत्र हिमाचल प्रदेश क्रिकेट असोसिएशन स्टेडियम इत्येतस्मिन् क्रीडांगणे दिल्ली कैपिटल्स दलेन पंजाब किंग्स दलं त्रिस्तोभिः पराजितम् इति वार्ताः।
1: आकाशवाणी తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలను వింటారు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం, సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 కృష్ణాజిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ గాయని సునీత పాడిన చిత్రగీత కదంబం వినవచ్చు. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటారు. 10:00 విశాఖ రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 3:10 వివిధ భారతి కార్యక్రమాలను వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం మా ప్రసారాలలో 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల, అనంతరం అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవంపై కొన్ని వివరాలను వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం వినవచ్చు. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలను వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం భక్తి కుసుమాలు భక్తిగీతాల కార్యక్రమం వినవచ్చు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి అవకాశాల గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విస్తరణ విభాగపు శాస్త్రవేత్త మరియు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పోషన్ ఇన్క్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కదిరి మోహన్ గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసి

0: భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8 గంటలకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మహిళా సాధికారతకై ఆకాశవాణి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థులు అధ్యాపకులు ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 జాతీయ వార్తలను వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆ పాత మధురాలు పాత చిత్రాలలోని మధుర గీతాలను వింటారు. రాత్రి 10:00 హరికథ వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలను విన్నారు. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు ఆహార ధాన్యాల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జాతీయ వనరులపై పడే భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ ప్రభావాన్ని చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో మనమందరం కలిసికట్టుగా మన విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి చిన్న పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
2: दुनिया लगातार अस्थिर परिस्थितियों से गुजर रही है. पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां और अब पश्चिम एशिया में बढ़ता तनाव. अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है. ऐसे समय में देश को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता. आज जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें.
1: వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ స్పష్టం చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా మన గ్రామాల్లోని నగరాల్లోని దేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయగలుగుతామని ఆయన అన్నారు. గత దశాబ్దాల్లో దేశం యుద్ధం లేదా మరేదైనా పెద్ద సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక అంశాలపైన, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారం గురించి చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో

0: కోసం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నగరంలోని ఖానాపాడ ఏరియాలో ఉన్న వెటర్నరీ కాలేజ్ ప్లే గ్రౌండ్లో జరిగే కార్యక్రమంలో అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు, అసోం గణ పరిషత్, బీపీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 2వ సారి కాగా, అసోంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇది వరుసగా 3వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. భారతీయ జనతా పార్టీ, అసోం గణ పరిషత్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్తో కూడిన ఎన్డీఏ కూటమి 126 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాస్ నాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AR News_HVD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వంట అవసరాల కోసం ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న న్యూఢిల్లీలో పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడ స్టాక్ అయిపోయినట్లు నివేదికలు అందలేదని చెప్పారు. గత 3 రోజుల్లో 14 లక్షల సిలిండర్ల బుకింగ్ల కాను 26 లక్షల కంటే ఎక్కువ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా, కార్ పూలింగ్ ప్రోత్సహించాలని ప్రధానమంత్రి చేసిన విన్నపాన్ని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
1: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुनें, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं.
0: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి దేశంలో ఎరువుల నిల్వలు 51% పైగా ఉన్నాయని, సంక్షోభం తర్వాత కూడా ఎరువుల దేశీయ ఉత్పత్తి దిగుమతులు 76.78% నమోదయ్యాయని చెప్పారు.
2: For the season of Kharif 2026, the stock is more than 51%. The fertilizer stock is comfortable and the MRP of major fertilizer remains very much the same. The domestic production and import of fertilizer after the crisis period has been 76.78 and the imports that have reached our shores is 19.94 LMT. So a total of 97 lakh metric ton of fertilizer has been added to the availability after the crisis situation.
0: దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి, వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యానికి సైన్స్ ఎక్సలెన్స్, సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి, భారత వైద్య పరిశోధనా మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోషోను కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోషు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీకాలన్నీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, సరిహద్దుల అవతల నుంచి ఎదురయ్యే ఎటువంటి దుశ్చర్యలైనా తిప్పికొట్టేందుకు మన దేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్

0: కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్నాయన. భారతదేశం దశాబ్దాలుగా ఉగ్రవాదం వల్ల బాధపడుతోందని, ఇక పైన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు విందాం

ప్రభాతరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ప్రభాతరేఖలు కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు, ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం చరిత్రలు ఈరోజు, అనంతరం ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలను విందాం.

ఆకాశవాణి అక్షరాల ఆకాశం నుండి వచ్చే స్వరం లేదా భవిష్యవాణి అని కూడా పిలువబడుతుంది. ఇది భారతదేశపు ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రజా రేడియో ప్రసార సంస్థ. 1936లో స్థాపించబడిన ఇది సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది మరియు ప్రసార భారతి యొక్క రెండు విభాగాలలో ఒకటి. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఇందులో నాటక విభాగం, ఎఫ్ఎం విభాగం మరియు జాతీయ సేవ ఉన్నాయి. ఇది భారతీయ టెలివిజన్ స్టేషన్ దూరదర్శన్ కేంద్రానికి నిలయంగా కూడా పనిచేస్తుంది. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఐఎస్బిఎస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చినప్పుడు కోల్కతా షార్ట్వేవ్ సర్వీస్ ప్రారంభోత్సవం కోసం రాసిన ఒక కవితలో రవీంద్రనాథ్ ట్యాగూర్ దానికి ఆకాశవాణి అంటే ఆకాశం నుండి వచ్చే స్వరం అని పేరు పెట్టారు. 1936లో ఎంవి గోపాలస్వామి మైసూర్లోని ప్రస్తుత ఆల్ ఇండియా రేడియో స్టేషన్కు సుమారు 200 గజాల దూరంలో ఉన్న తన నివాసం విఠల్ విహార్లో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రేడియో సంస్థను స్థాపించినప్పుడు రేడియో సందర్భంలో ఆకాశవాణి అనే పదాన్ని కూడా ఉపయోగించారు. 1956లో ఆల్ ఇండియా రేడియోను యొక్క ఆన్ ఎయిర్ నామంగా ఆకాశవాణి స్వీకరించారు. సంస్కృతంలో దీని అక్షరార్థం

0: ఆకాశం నుండి వచ్చే స్వరం కావడంతో ఈ పేరును ఒక ప్రసారకర్తకు చాలా సుముచితమైనగా పరిగణించబడింది. మైసూర్ మహారాజా కళాశాలలో తెలుగు పండిట్గా పనిచేస్తూ ఆ తర్వాత అన్నమాచార్య కీర్తనలకు స్వరకల్పన చేసిన తెలుగు కన్నడ పండితులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గోపాలస్వామికి ఆకాశవాణి అనే పేరును ఉపయోగించాలనే సూచనను ఇచ్చారు. గత తొమ్మిది దశాబ్దాలుగా ఆకాశవాణి ప్రతి తెలుగు ఇంటి నేస్తంగా నిలిచింది. 1930 దశకం మధ్యలో ప్రారంభమై ప్రపంచ సమాచారాన్ని తన ముంగిటకు తెచ్చింది. ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ వినగానే ఇప్పటికీ ఎంతోమందికి మధుర జ్ఞాపకాలు గుర్తొస్తాయి. కోనసీమ పొలాల నుండి హైదరాబాద్ నగరాల వీధుల వరకు ఇది అందరికీ చేరువయింది. భాషా ప్రాతిపదికన తెలుగు అస్తిత్వాన్ని చాటడంలో ఇది కీలక పాత్ర పోషించింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసరికి ఢిల్లీ, కోల్కతా, మద్రాస్, ముంబై, లక్నో, తిరుచిరాపల్లి ఇలా 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా 215కు పైగా ఆకాశవాణి కేంద్రాలు ఉన్నాయి. ఆకాశవాణి మద్రాస్ కేంద్రం తెలుగులో తొలి ప్రసారాలు చేయగా 1948లో తొలి తెలుగు రేడియో స్టేషన్గా విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. ప్రసంగాలు, గోష్ఠులు, సంచిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సమస్యా పురాణాలు, ధర్మ సందేహాలు, పరిచయాలు, శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు గ్రామస్థులకు, స్త్రీలకు, పిల్లలకు, విద్యార్థులకు, రచయితలకు, అంతేకాకుండా నాటికలు, నాటకాలు, రూపకాలు, మీరు కోరిన సినిమా పాటలు, శబ్ద చిత్రాలు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒక జీవన నాడిలా పనిచేసింది. క్రికెట్ కామెంటరీ ద్వారా స్టేడియం అనుభూతిని మారుమూల గ్రామాలకు చెరవేసింది. షార్ట్వేవ్ నుండి మీడియం వేవ్, ఇప్పుడు డిజిటల్ ఎఫ్ఎం వరకు అద్భుతంగా రూపాంతరం చెందింది. డిజిటల్ యుగంలో యాప్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి చేరువైంది. 90 తర్వాత కూడా విశ్వసనీయమైన వార్తలను ఆకాశవాణి మారుపేరుగా ఉంది. ఇది కేవలం ఒక రేడియో మాత్రమే కాదు, తెలుగు చరిత్రకు సజీవ సాక్ష్యం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో 90 తెలుగువారి వెలుగు దివ్యగా ఆకాశవాణి వెలుగుతోంది. ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలను విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది, అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides Bridal Jewelry Collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు విందాం. చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున నిర్వహిస్తారు. వైద్య రంగంలో కీలకమైన నర్స్ వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తు చేసుకుంటాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 May 12 ఇటలీలో జన్మించారు.

గారు 1853 లండన్లోని ఓ స్త్రీ ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా చేరిన నైటింగల్ 1854 క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకుని వెళ్ళింది. యుద్ధంలో గాయపడిన వారికి సపర్యాలు చేసి ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచి అనేక మంది ప్రాణాలు కాపాడారు. ఆమె చీకటిలో లాంతర్ పట్టుకొని గాయపడిన సైనికుల వద్ద తిరుగుతూ వారికి సపర్యాలు చేయడం వల్ల ఆమెను లేడీ విత్ ద ల్యాంప్గా పిలుచుకునేవారు. పద్దెనిమిది వందల 1859 నోట్స్ ఆఫ్ నర్సింగ్ అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగల్ ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణా కాలేజీని కూడా స్థాపించారు. నైటింగల్ సేవలకు గుర్తించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ సంస్థ 1965 నుండి నైటింగల్ పుట్టినరోజైన మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు. 1973 మన దేశంలో నర్సెస్ వృత్తిని విశేషమైన సేవలందించే వారికి ప్రతి ఏటా ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డును బహుకరిస్తారు. ఈ సంవత్సరం మన నర్సులు మన భవిష్యత్తు సంరక్షణ యొక్క ఆర్థిక శక్తి అనే నినాదంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అలాగే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాదస్వర విద్వాంసులు షేక్ చిన్నమౌలానా గారి వర్ధంతి. షేక్ చిన్నమౌలానా 1924 మే 12 ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో జన్మించారు. వీరు చిలకలూరిపేటకు చెందిన నాదస్వర కళాకారుల వంశానికి చెందినవారు. చిన్నతనంలోనే తండ్రి షేక్ కాసిం సాహెబ్ గారి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు. తంజావూరు బాణి నేర్చుకోవడానికి నాచియార్ కోయిల్ రాఘో పిల్లై గారి వద్ద శిష్యరికం చేశారు. కర్ణాటక సంగీతంలో కీర్తనలను నాదస్వరంపై పలికించడంలో ఆయనది ప్రత్యేక శైలి. భక్తిరసాన్ని పండించడంలో ఆయనను నాదస్వర చక్రవర్తిగా పిలిచేవారు. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో ఆస్థాన విద్వాంసునిగా సేవలందించారు. శ్రీరంగంపై ఉన్న మక్కువతో శారద నాదస్వర సంగీత పాఠశాలను స్థాపించి ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. 1977 భారత ప్రభుత్వం ఈయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1998 మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ నుండి అత్యున్నత సంగీత కళానిధి పురస్కారం అందుకున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి తెలుగువారి కీర్తిని దశదిశలా చాటారు. ఈయన 1999 ఏప్రిల్ 13 పరమపదించారు. ప్రముఖ జానపద కళాకారిణి సంగీత దర్శకురాలు రచయిత అవసరాల వింజమూరి అనసూయాదేవి గారి జయంతి నేడు. వింజమూరి అనసూయాదేవి గారు 1920 మే 12 కాకినాడలో జన్మించారు. ఆమె ప్రముఖ రచయిత మరియు సంఘ సంస్కర్త. వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు గారి కుమార్తె. 8 ఏళ్ల ప్రాయంలోనే ఆమె మొదటి గ్రామ్ఫోన్ రికార్డు విడుదలైంది. కళాశాల విద్యను విశాఖపట్నంలో పూర్తి చేశారు. చిన్నతనం నుండి సంగీతం పట్ల మక్కువ పెంచుకున్న సంప్రదాయ సంగీతం సొంటి లచ్చయ్యతో ప్రారంభించి సొంటి వెంకటరమణయ్య, మనుగంటి వెంకటేశ్వరరావు, శ్రీపాద పినాకపాణి, ఓలేటి వెంకటేశ్వర్ల గారి వద్ద సంగీత శిక్షణ పొందారు. స్వాతంత్రోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమీక్షంలో పాడిన అనుభవం ఆమెకుంది. ఈమె మామయ్య దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన దేశభక్తి గీతం జయ జయ జయ ప్రియ భారత పాటకు బానికట్టింది వింజమూరి అనసూయాదేవి గారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేనకోడలిగా 1930 నుండి 50 దశకంలో గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, నండూరి మొదలైన మహాకవుల గేయాలకు బాణీలు కట్టి చెల్లెలు సీతతో పాడి భావగీతాలు, లలిత గీతాల ప్రక్రియకు చెల్లెలు సీతతో కలిసి సీత అనసూయగా ప్రాచుర్యం కలిగించిన తొలి గాయని. వింజమూరి సీత, వింజమూరి అనసూయ ద్వయంను వింజమూరి సోదరి మనులు అని పిలిచేవారు. ఆమెకు హార్మోనియం సంగీత వాయిద్యం అంటే చాలా ఇష్టం. మారుమూల పల్లెల్లో దాగి ఉన్న

జానపద గేయాలకు సభాగాన మర్యాద కలిగించి సంగీత జగత్తులో ఉన్నత స్థానాన్ని కలిగించిన తొలిగాయని అనసూయాదేవి గారు. భారతదేశంలో జానపద గేయాలకు కర్ణాటక బాణిలో స్వర రచన చేసిన తొలి స్వరకర్త. విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ సంగీతాన్ని పాఠ్యాంశంగా చేర్పించిన అనసూయ అసమాన గాయని. దక్షిణ భారతదేశంలో తొలి మహిళా సంగీత దర్శకురాలు. ప్రపంచవ్యాప్తంగా 11 జీవన సాఫల్య పురస్కారాలు. ఆంధ్ర యూనివర్సిటీ వారి కళాప్రపూర్ణ మొదలైన శతాధిక గుర్తింపులను పొందారు. ప్యారిస్లోను క్వీన్ ఆఫ్ ఫోక్ అనే బిరుదును ప్రదానం చేశారు. అనసూయాదేవి గారు 2019 మార్చి 23 పరమపదించారు. ఇవండి చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని విశేషాలు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రకటన విన్నారు. ఇప్పుడు ప్రభాత రేఖలు కార్యక్రమంలో చివరగా ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్ సమూహంలో ఒక భాగం. దీనిని రాజరాజేశ్వరం అని పిలిచేవారట. ఇంకా ఆలోచిస్తున్నారా? పోని, దీనిని స్థానికంగా తంజై పెరియ కోవిల్ లేదా పెరువుడయార్ కోవిల్ అని కూడా పిలుస్తారట. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో కావేరీ నది దక్షిణ తీరంలో చోళ వాస్తుశైలిలో నిర్మించబడిన ఒక మహా ఆలయం. మీరు ఆలోచించేది సరైనదే. మనం ఈరోజు తెలుసుకునేది బృహదీశ్వర ఆలయం గురించిన విశేషాలు. ముందుగా ఈ ఆలయ చరిత్ర విషయానికొస్తే, దీనిని క్రీస్తు శకం 1003 నుండి 1010 మధ్య చోళ చక్రవర్తి అయిన మొదటి రాజరాజు నిర్మించారని తెలుస్తుంది. 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం యొక్క మూల కట్టడాలు ఒక కందకం చుట్టూ నిర్మించబడ్డాయి. ఇందులో గోపురాలు, ప్రధాన ఆలయం, దాని భారీ శిఖరం, శాసనాలు, కుడ్య చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. ఇక్కడున్న శిల్పాలు ప్రధానంగా శైవమతానికి సంబంధించినవైనప్పటికీ వైష్ణవ ఇంకా శాక్తేయ మతాలకు చెందినవి కూడా మనకు కనిపిస్తాయి. ఈ శిల్పాలు కొన్నిసార్లు దెబ్బతినగా ఆలయంలో ఉన్న కొన్ని కళాఖండాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. తర్వాతి శతాబ్దంలో ఆలయానికి అదనపు మండపాలు ఇంకా ఇతర కట్టడాలు జోడించబడ్డాయి. ప్రస్తుతం ఈ ఆలయం 16వ శతాబ్దం తర్వాత నిర్మించబడిన కోటగోడల నడుమ నెలకొని ఉంది. గ్రానైట్ రాళ్లతో నిర్మించబడిన ఈ ఆలయం గర్భగుడిపై ఉన్న విమాన శిఖరం దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఆలయం భారీ స్తంభాలతో కూడిన ప్రాకారాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా భారతదేశంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకదానికి ఇది నిలయంగా ఉంది. దీని శిల్పకళా నైపుణ్యానికి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా 11వ శతాబ్దంలో నృత్యానికి అధిపతి అయిన నటరాజు యొక్క ప్రసిద్ధ కంచు విగ్రహం ఇక్కడే రూపొందించబడిందని చెబుతారు. ఈ సముదాయంలో నంది, పార్వతి, మురుగన్, గణేశుడు, సభాపతి, దక్షిణామూర్తి, చండేశ్వర్, వారాహి ఇంకా ఇతర మందిరాలు ఉంటాయి. ఇక బృహదేశ్వర ఆలయానికి ప్రయాణం చేయాలంటే దీనికి సమీపంగా ఉన్న విమానాశ్రయం తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఆలయానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. లేదా మనం చెన్నై నుండి రోడ్డు మార్గం ద్వారా కూడా దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేరుకోవచ్చు. మనం తంజావూరులోకి అడుగుపెట్టగానే దూరం నుంచే కనిపించే గోపురం మన మనస్సును ఆకర్షిస్తుంది. ఇది సాధారణ గోపురం కాదు, ఇది ఒక యుగానికి ద్వారం. విశాలమైన ప్రాకార గోడల మధ్య ఉన్న ప్రవేశ ద్వారం దగ్గరకు చేరుకోగానే రెండు వైపులా నిలబడి ఉన్న ద్వారపాలకుల శిల్పాలు మనకు ఒక మహారాజ ప్రాసాదంలోకి ప్రవేశిస్తున్న అనుభూతి కలుగుతుంది. వీటి శిల్పకళలో గంభీరత, శరీర నిర్మాణంలో ఉన్న శక్తి, చోళుల కళాత్మక శైలి ఎంత ఉన్నతమైనదో తెలియజేస్తుంది. గోపురాన్ని దాటగానే మన ముందు విస్తరించిన ప్రాకారం ఒక ఖాళీ ప్రదేశంలా కనిపిస్తుంది. సూర్యకి

కిరణాలు గోపురం నీడలోంచి ప్రాకారంలోకి ప్రవేశిస్తుంటే మన మనస్సులో ఒక ఆధ్యాత్మిక నిశ్శబ్దం అలుముకుంటుంది. ఈ విస్తృతి మనకు దేవాలయం ఎంత వైభవంగా నిర్మించబడిందో తెలియజేస్తుంది. ఈ ఆలయ సముదాయం ఒకదానిపై ఒకటి పేర్చిన రెండు చతురస్రాల వలె ఉండే ఒక దీర్ఘచతురస్రం. ఇది తూర్పు నుండి పడమర వరకు 240.79 మీటర్లు, ఇంకా ఉత్తరం నుండి దక్షిణం వరకు 121.92 మీటర్లు విస్తరించి ఉంటుంది. ఈ ప్రదేశంలో 5 ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఎత్తైన పైకప్పుతో కూడిన గర్భగుడి, దాని ముందున్న నంది మండపం, ఇంకా వీటికి మధ్య ఉన్న ప్రధాన ముఖమండపం, మహాసభ, ఇంకా మహామండపాన్ని కలిపే అంతరాల మండపం మనకు కనిపిస్తాయి. ప్రాకారంలో ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ముందుగా కనిపించేది నంది మండపం. ఇక్కడున్న మహానంది విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది గ్రానైట్ రాతితో చెక్కబడిన 12 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవైన విగ్రహం. ఒకే రాతితో చెక్కబడిన ఈ విగ్రహం పరిమాణంలోనే కాదు, శిల్పకళలో కూడా అసాధారణమైనది. నందిముఖంలో కనిపించే ప్రశాంతత, ఆ కళ్ళలోని భక్తిభావం ఎంతో సహజంగా చెక్కబడ్డాయి. ఇక నంది మండపాన్ని దాటి ప్రధాన దేవాలయం వైపు నడుస్తుంటే అక్కడ ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించే మహోన్నత నిర్మాణమైన విమానం మనకు కనిపిస్తుంది. సుమారు 200 అడుగుల ఎత్తుకు పైకి ఎదిగిన ఈ విమానం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. విమానంపై ఉన్న శిఖరం ఒకే రాతితో తయారైందని తెలిసినప్పుడు మనకు ఆశ్చర్యం మరింత పెరుగుతుంది. విమానం చుట్టూ ఉన్న శిల్పాలు శివుని వివిధ రూపాలైన నటరాజు, అర్ధనారీశ్వరుడు, వీరభద్రుడు, కాలాంతకుడు, ఇలా ప్రతి రూపం ఒక కథను చెబుతుంది. ఒక్కోసారి ఈ శిల్పాలను చూస్తుంటే శిల్పులు వీటిని చెక్కేటప్పుడు ఆ రాయి ఏమైనా మృదువైన మైనంలా మారిపోయి ఉంటుందా అని అనుమానం కలుగుతుంది. ఇక మనం దేవాలయం లోపలికి వెళ్లే కొద్దీ అక్కడ వెలుతురు తగ్గిపోతూ ఉంటుంది. గర్భగృహం చేరుకునేసరికి ఒక గంభీరమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. లోపల మహత్తర శక్తికి ప్రతీకమైన 13 అడుగుల ఎత్తైన లింగం మనకు కనిపిస్తుంది. దీపాల వెలుగులో మెరుస్తున్న ఆ లింగం ఎదుట నిలబడితే ఏదో దివ్యానుభూతి కలుగుతుంది. గర్భగృహం చుట్టూ గోడలపై ఉన్న చిత్రాలు ఈ దేవాలయానికి జీవం లాంటివి. ఇవి కాలగమనంలో కొంత మసకబారిపోయినా వాటిలో కళాత్మకత ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చిత్రాల్లో రాజరాజ చోళుడు, దేవతలు, శైవ సాంప్రదాయ దృశ్యాలు, నృత్య భంగిమలు, ఇలా ప్రతి చిత్రం ఒక చరిత్ర పుటలా కనిపిస్తుంది. దేవాలయం గోడపై ఉన్న శాసనాలు ఆనాటి చోళ సామ్రాజ్యానికి అద్దం పట్టే చిత్రాలు. రాతిలో చెక్కిన ఆ తమిళ శాసనాల్లో దేవాలయ నిర్వహణ, దానాలు, నర్తకుల పేర్లు, భూమి వివరాలు, పూజా విధానాలు వంటి ఎన్నో విషయాలు నమోదు చేశారు. ఇక ఆ ప్రాకారంలో ముందుకు నడుస్తూ ఉంటే రాతిపై చెక్కిన శిలాచిత్రాలు కనిపిస్తాయి. అక్కడ యుద్ధ దృశ్యాలు, నృత్య రూపాలు, పురాణ సంఘటనలు ఎంతో చక్కగా చెక్కబడ్డాయి. ప్రతి నిర్మాణంలో ఒకే విధమైన శిల్పశైలి కనిపించడం చోళుల కళా నియమాలను తెలియచేస్తుంది. ఈ దేవాలయంలో అద్భుతమంటే అక్కడున్న నృత్య శిల్పాలు. నాట్యశాస్త్రంలో తెలిపిన 108 కరణాలలో 81 ఈ దేవాలయంలోని రాతిలో చెక్కారు. ప్రతి శిల్పం ఒక నాట్యభంగిమను చూపిస్తుంది. రాతిలో నాట్యం జరుగుతుందేమో అనేంత అందంగా ఆ శిల్పాలు కనిపిస్తాయి. దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రతి మూలలో మనకు ఓ కొత్తదనం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆ రాతిలో కళ, శాస్త్రం, భక్తి అన్నీ కలిసిపోయినట్లు అనిపిస్తుంది. మధ్యాహ్నం సూర్యకాంతి అక్కడున్న విమానం మీద పడితే అది పసిడి రంగులో మెరిసిపోతుంది.

0: ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి అక్కడున్న ఆకాశం రంగులు మారుతుంటే ఆ దేవాలయం మరింత అందంగా కనిపిస్తుంది. ఈ దేవాలయం చోళుల శక్తి, సంపద, కళాప్రాభవం, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక. 1000 క్రితం నిర్మించబడిన ఈ ఆలయం ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఇక్కడున్న ప్రతి రాయి వెనుక ఒక కథ ఉంది, ప్రతి శిల్పం వెనుక ఒక కళాకారుడి ప్రతిభ ఉంది.
1: పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది, అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT బ్రైడ్స్ ఫ్రమ్ GRT జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
3: ప్రభాత రేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా మిరాయ్ చిత్రం కోసం ఆర్మద్ మాలిక్ పాడిన ఈ పాటకు సంగీతం గౌరాహరా.

ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన ఈ పాటకు సంగీతం చైతన్ భరద్వాజ్, రచన భాస్కర్ భట్ల.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. నూట 103.2, 107.5 మెగాహెట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట జై లవకుశ చిత్రం కోసం హేమచంద్ర పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన చంద్రబోస్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మిస్టర్ బచ్చన్ చిత్రం కోసం కార్తీక్ రమ్యా బెహ్రా పాడిన ఈ పాటకు సంగీతం మిక్కీజే మేయర్.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి FM.
2: ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ది వారియర్ చిత్రం కోసం హరిచరణ్ పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో చివరగా సాహు చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్ ధవల భానుశాలి పాడిన ఈ పాటకు సంగీతం మరియు రచన తనిష్క్.

ఇంతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: We're in the morning news. Have a nice day.
1: ఆకాశవాణి కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సామా సునీల్.
2: ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ నిర్మాణం వేగవంతం చేయాలని సెప్టెంబర్ నెల నాటికి అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 75% సబ్సిడీతో మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్సులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి గ్రామంలో పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎంపీ లాడ్స్ నుండి 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, 90 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తోందని తెలిపారు. జిల్లాలో లో వోల్టేజీ సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతోందని పడన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల రూపాయలతో 64 KV కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ స్టేషన్ నిర్మాణ పనులను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తూ ఎటువంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పోర్టు ప్రాంతంలో 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణ పనులు 60% పూర్తయ్యాయని, రహదారి నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిర్మాణాలను, త్రాగునీరు సరఫరాకి అవసరమైన పైప్ లైన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెనమలూరు గ్రామం వృద్ధాశ్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మదర్స్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర వెలకట్టలేనిదని, మాతృదినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. జిల్లాలో డ్రాపౌట్స్ లేకుండా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల వద్దకు వెళ్లి విద్య యొక్క ప్రాముఖ్యతను, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రయోజనాలను వివరిస్తూ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 100% అడ్మిషన్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను అభ్యసించేలా గ్రామీణ సభలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. తీర ప్రాంతాలలో ప్రజల త్రాగునీటి కష్టాలను తీర్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 70 కోట్ల రూపాయలను అమృత్ స్కీమ్ పథకం ద్వారా కేటాయించిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందించేందుకు వీలుగా నీటి చెరువుల నిర్మాణం, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు పైప్ లైన్ల నిర్మాణ పనులను 6 నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కిషోర వికాసం సమ్మర్ క్యాంపెయినింగ్ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ క్యాంపెయినింగ్ ద్వారా కిషోర బాలికలకు, బాలురకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, అనీమియా నివారణ, విద్య, వ్యాయామం, సైబర్ భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాలబాలికలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే విధంగా ప్రతి క్లస్టర్లోనూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ గాయని సునీత పాడిన చిత్రగీత కదంబం వింటారు. సునీత శ్రీమతి సుమతి శ్రీ నరసింహారావు దంపతులకు 1978 మే 10 ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించారు. ప్రాథమిక విద్యను విజయవాడలో అభ్యసించారు. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువతో శాస్త్రీయ శిక్షణ పొందారు. తన 6వ ఏటనే పెమ్మరాజు సూర్యారావు గారి వద్ద కర్ణాటక గాత్ర సంగీతంలో శిక్షణ పొందారు. ప్రముఖ సంగీత విద్వాంసులు కలగా కృష్ణమోహన్ గారి వద్ద లలిత సంగీతంలో మెలకువలను నేర్చుకున్నారు. 13 ఏళ్ల వయసులోని త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని భారత ప్రభుత్వం నుండి సంగీత స్కాలర్షిప్ను అందుకున్నారు సునీత. కార్యక్రమంలో ఇప్పుడొక పాట విందాము.

0: వరదగుడి కార్యక్రమంలో సినీ గాయని సునీత పాడిన చిత్రగీత కదంబం వింటున్నారు. 1995లో సంగీతం కెరీర్ ప్రారంభించాలనే ఆశయంతో 17 ఏళ్ల వయసులో గులాబీ సినిమాలోని ఈ వేళలో నీవు అనే పాటతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. 15 సంవత్సరాల వయసులో ఆమె ఆల్ ఇండియా రేడియో నుండి లలిత సంగీత విభాగంలో జాతీయ అవార్డును అందుకున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 3000కు పైగా చిత్రగీతాలను, ప్రైవేట్ ఆల్బమ్స్ను మరియు భక్తి గీతాలను పాడారు సునీత. ఇళయరాజా, ఎంఎం కీరవాణి, మణిశర్మ, కోటి వంటి సంగీత దర్శకుల సారథ్యంలో ఎన్నో హిట్ పాటలను పాడారు. కార్యక్రమంలో మరొక పాట విందాం.
1: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్కచోట,
2: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్కచోట.

0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: వరదగుడి కార్యక్రమంలో సినీ గాయని సునీత పాడిన చిత్రగీత కదంబం వింటున్నారు. సునీత కేవలం గాయని మాత్రమే కాదు, సుమారు 770కి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. అనుష్క, నయనతార, జ్యోతిక, తమన్నా, శ్రీదేవి, సంగవి, సౌందర్య, అంత్రమాలి, భూమిక, స్నేహ, ఇలా 110 మందికి నటీమణులకు డబ్బింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

వరదగుడి కార్యక్రమంలో సినీగాయని సునీత పాడిన చిత్రగీత కదంబం వింటున్నారు. ఇక అవార్డుల విషయానికొస్తే, ఉత్తమ నేపథ్య గాయనిగా 2003లో అతడే ఒక సైన్యం, 2006లో గోదావరి చిత్రాలకు నంది అవార్డులను అందుకున్నారు. అలాగే ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్టుగా జయం, 2004లో ఆనంద్, 2005లో పోతే పూని, 2011లో శ్రీరామరాజ్యం, 2012లో ఎటో వెళ్ళిపోయింది మనసుగ్గాను నంది అవార్డులను అందుకున్నారు. మొత్తంగా 9 నంది అవార్డులను అందుకున్నారు. 2014లో ఊహలు గుసగుసలాడే చిత్రంలో ఏం సందేహం లేదు అనే పాటకుగాను ఉత్తమ నేపథ్య గాయనిగా దక్షిణ ఫిలింఫేర్ అవార్డు

అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 2011లో ప్రతిష్టాత్మక లతా మంగేష్కర్ ఉత్తమ గాయని పురస్కారాన్ని అందుకున్నారు. 2006లో సింగర్ ఆఫ్ ద డికేడ్గా జి అప్సరా అవార్డును అందుకున్నారు. సునీత మరిన్ని సినిమాలో తన స్వరమాధుర్యంతో అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఆకాశవాణి. కార్యక్రమం చివరగా ఈ పాట విందాం.

ఇంతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ గాయని సునీత పాడిన చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటారు.

కార్యక్రమంలో ముందుగా ప్రేమించుకుందాం రా చిత్రం కోసం నుండి పాట కోరుతున్నారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్యా,

0: భారతీయ రైల్వేలను అభివృద్ది చెందిన దేశాల రైల్వే వ్యవస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వే శాఖ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాల కళ. రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలుపుతూ పరిపాలనా పరంగా స్వతంత్రంగా పనిచేస్తుందని గెజెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతదేశపు 18వ రైల్వే జోన్గా అవతరించింది. దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్టంలో రైల్వే పురోగతి, రైల్వే జోన్పై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేటాయింపుల కంటే 10 రెట్లు ఎక్కువగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునీకరిస్తున్నామని వివరించారు. అలాగే 1,039 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్లో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం రాష్టంలో 16 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 22 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. అలాగే విభజన హామీగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
1: The combined budget used to be only 886 crore for Andhra and Telangana combined, and today is giving for Andhra Pradesh alone is 10,134 crore. Andhra Pradesh has 1,06,000 crore worth of railway projects in Andhra Pradesh. We are reconstructing fully Navanirman 74 stations in Andhra Pradesh, and Andhra is 100% electrified. South Coast Railway Zone, this entire process is now completed. Creating a new railway zone is highly technical in nature. And now we are ready to notify the new railway zone on 1st of June 2026.
0: కొత్తగా ఏర్పాటవుతున్న ఈ రైల్వే జోన్ పూర్వాపరాలను పరిశీలిస్తే ఇది 4 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ, రాజకీయ పరిణామాల కలయిక అని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు 1980వ దశకం నుంచే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పట్లో విశాఖపట్నం అంటే వాల్తేరు డివిజన్, ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు ఒకటి. చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటీని వేశారు. అనంతరం 2019 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జోన్ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం 184 కోట్ల రూపాయలు కేటాయించింది. 2024లో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి త్వరగా శంకుస్థాపన చేయాలని, వాల్తేరు డివిజన్ను యథాతథంగా ఉంచాలని, రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు వేయాలని చేసిన విజ్ఞప్తి పాలించింది. 2025 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలోని ముడసర్లోవలో జోనల్ ప్రధాన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 2025 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ దీనికి తుది ఆమోదం తెలిపింది. 2024లో కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కొత్త జోనల్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది.
2: 100,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. అక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 లేన్ ట్రాక్ రావాలి.
0: ఈ జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ

0: రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఈ మూడు డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయి కొత్త జోన్లో చేరాయి. పాత వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని విభజించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా మార్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపారు. ఒడిశా పరిధిలోని భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్గా చేసి తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉంచారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విశాఖలోని విఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా జోనల్ కార్యాలయం పనిచేస్తుంది. సుమారు 700 మంది సిబ్బంది, 30 మందికి పైగా సీనియర్ అధికారులతో ఈ జోన్ కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస, కిరణ్డూల్, కొరాపుట్ రాయగడ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో కొత్త వలస, కిరణ్డూల్ లైన్, కేకే లైన్ 442 కిలోమీటర్లు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొత్త వలస అరకు సెక్షన్ను విశాఖపట్నం డివిజన్లోకి తేవాలని రాష్ట ప్రభుత్వం కోరింది. రైల్వే శాఖ దీన్ని రాయగడ డివిజన్కు కేటాయించింది. కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ విశాఖపట్నం డివిజన్లోకి మార్చాలని రాష్ట ప్రభుత్వం కోరగా రైల్వేశాఖ సమ్మతించింది. గుంతకల్లు డివిజన్కు చెందిన రాయచూరు, వాడి, గుంటూరు డివిజన్లో కొనసాగిన విష్ణుపురం, పగిడిపల్లి లైన్లను సికింద్రాబాద్ డివిజన్లోకి మార్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. కొత్తగా ఏర్పాటైన విశాఖ, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. రాష్ట్రాభివృద్దికి, ఉత్తరాంధ్ర పారిశ్రామిక విస్తరణకు ఇది ఇతోధికంగా దోహదం చేస్తుంది. రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
1: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ గుంతకల్, ఈ 4 డివిజన్స్ ని కలిపి ఒక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కింద ఏర్పాటు చేసి అది విశాఖపట్నం కేంద్రంగా పూర్తి అనుమతులతో రేపు జూన్ 1వ తారీఖు నుంచి దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక జోన్ కింద రిఫరెన్స్ అయిందో దీనికి సెపరేట్ గా బడ్జెట్ వస్తుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే సిస్టమ్ ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అనేకమైనటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కొత్తగా వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల ఇక్కడ విశాఖపట్నం కేంద్రం కింద చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడ నుంచే పనిచేసే దానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్ కాలంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, మన ప్రాంతానికి ఏ లైన్స్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, ఎలాంటి
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ఓడరేవులకు రైల్వే అనుసంధానం మెరుగుపడి, ముఖ్యంగా ఖనిజాలు, ఇతర వస్తువుల రవాణా వేగవంతమై రైల్వేకు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. జోన్ కేంద్రం సొంతంగా ఉండటం వల్ల రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న రైల్వే నెట్వర్క్, మౌలిక సదుపాయాల పెంపుతో ప్రయాణ సమయం తగ్గి మెరుగైన వసతులు అందుతాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచే ఇక్కడ అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మాధవ్ వివరిస్తూ,
2: సౌత్ కోస్టల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం కోసం పోరాటం చేసాం. ఆ విధంగా ఒక స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం, హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం పెట్టడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక జోన్ రావడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. జీఎం ర్యాంక్ ఆఫీసర్ ను పెట్టడం, అలాగే ఏడీఆర్ఎం పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి ఆపరేషన్ లో తీసుకొచ్చే గెజెట్ నోటిఫికేషన్ రావడం చాలా ఆనందాన్ని పంచుకుంటాం. రాబో కాలంలో రైల్వేస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అన్ని 4 వేస్ అవటం, ఒక బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలు కలపాలనే ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా అద్భుతాలు. జూన్ 1వ తారీఖు నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు అమలవుతాయని చెప్పారు.
0: జోనల్ కార్యాలయం ఏర్పాటుతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. స్టేషన్ల ఆధునీకరణ, డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయించబడతాయి. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖ ప్రాంతం రైల్వే హబ్గా ఎదుగుతుంది. కొత్త సర్వీసులతో పాటు సేవలు మెరుగుపడతాయి. పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులువవుతుంది. విశాఖలో విశాల స్థలంలో ఆధునిక పరిపాలనా భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ జోన్ వల్ల సుమారు 15,000 మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చోదక శక్తిగా పనిచేస్తుందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ కొత్త రైల్వే జోన్ ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, అలాగే ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు.
3: విశాఖ నగరానికి ఈ రైల్వే జోన్ను ఈ జోన్ రావడం వల్ల ఉపాధి

0: అవకాశాలు మెరుగుపడతాయి. అదే సమయంలో కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కొత్త రైల్వే లైన్లు కానీ, కొత్త రైల్వే వెహికల్ మనం ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం సర్వీసెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకమైన జిఎం జనరల్ మేనేజర్ నియమించిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన చేతిలో ఉంటుంది. రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది, పోర్టులు ఎక్కువ నిర్మాణం జరుగుతుంది.
1: అంతేకాక జోన్ పరిధిలో కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులను అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదించుకోవచ్చు. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల ప్రాధాన్యం లభిస్తుంది. జీఎం స్థాయిలో వాటికి అనుమతి తీసుకుని అమలు చేసుకోవచ్చు. కొన్నింటిని రైల్వే బోర్డు దృష్టికి తీసుకువెళ్లవచ్చు. ఇతర రాష్ట్రాల జోక్యం ఉండకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి కీలక ప్రాజెక్టులపై సమీక్షించవచ్చు. కొత్త రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను ముఖ్యమైన రూట్లలో నడపొచ్చు. అప్పటికప్పుడు డిమాండ్ ఆధారంగా అదనపు బోగీలు, కొత్త స్టాపులు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న విశాఖ రైల్వే స్టేషన్ పునరుద్దరణ, జీఎం కార్యాలయ భవన నిర్మాణ పనులు వంటివి వేగవంతమవుతాయి. రాష్ట్రంలో జరుగుతున్న డంబ్లింగ్, 3-4 లైన్ల నిర్మాణం, ఇతర కీలక ప్రాజెక్టులు వేగంగా సాగుతాయి. జోన్ కార్యకలాపాలు మొదలయ్యాక రైల్వేకు సంబంధించి కొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చు. ఫలితంగా రాష్ట్రానికి చెందిన వారికి ఉపాధి లభిస్తుంది. ఇందులో భాగంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ద్వారా గ్రూప్ సి ఉద్యోగాలు, అంటే టికెట్ కలెక్టర్లు, స్టేషన్ మాస్టర్లు, పర్యవేక్షకులు, ఇతర నామినేటెడ్ అధికారుల నియామకం చేపట్టుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ సెంటర్ ద్వారా గ్రూప్ డి పోస్టులను భర్తీ చేసేందుకు వీలవుతుంది. విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఒక ఇంజిన్ వంటిది. దీని ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రైల్వే అనుసంధానం, ఆదాయం, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. సుమారు 4,000 కిలోమీటర్ల పరిధి కలిగిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాల వృద్ధికి, ముఖ్యంగా విశాఖపట్నం, కృష్ణపట్నం, ఓడరేవుల లాజిస్టిక్స్ మెరుగుదలకు దోహదపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ జోన్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీని ద్వారా రైల్వే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడనున్న ఈ జోన్ పరిపాలన మరింత వికేంద్రీకరణ చెందడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. సరుకు రవాణా, పారిశ్రామికాభివృద్ది, పోర్టుల అనుసంధానం, ఉపాధి అవకాశాల పెంపు వంటి అనేక రంగాల్లో ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది. అలాగే ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల అభివృద్ధికి ఇది ఒక బలమైన మౌలిక వసతుల వేదికగా మారనుంది. కొత్త రైల్వే మార్గాలు, స్టేషన్ల ఆధునీకరణ, వేగవంతమైన రైలు సేవలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి ప్రయోజనాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ను రవాణా, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలిపే శక్తిగా మారనుంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం శాంతి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

బ్రదర్స్ మూవీ నుంచి సాంగ్ వినేశారు మనం ఉన్నాం హరివిల్లులో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వానరాన్ని వానర జాతిని అదే మన కోతుల్ని చూడగానే మీకు గుర్తొచ్చే ఒక సామెత, తెలుగు సామెత ఏంటో చెప్పండి అన్నాను. మన వాళ్ళు ఆల్రెడీ మెసేజెస్ చేసేసారు, ఇప్పుడే ట్యూన్ చేసి అలా విన్న వాళ్ళు కూడా ఆన్సర్ చేసేయండి 0866248814 వాట్సాప్ నెంబర్కి. మరి మీకు గుర్తొచ్చిన సామెత ఏంటో, అంటే లిజినెస్ గుర్తొచ్చిన సామెత ఏంటో చూసేద్దామా. అప్పలరాజు గారు పెడ నుంచి మెసేజ్ చేశారు, కోతి కొబ్బరికాయ దొరికినట్లు అంటూ. అండ్ ఇంకొకటి, తా చెడ్డ కోతి వనమల్ల తెరిసిందట. అది సో అలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. అండ్ వెరీ నైస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన గారు అంటూ గుడ్ మార్నింగ్ అంటూ కోతి కొబ్బరికాయ దొరికినట్టు అంటున్నారు విజయవాడ నుంచి కరుణ గారు. ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి పంపించారు. హనుమంతుడు ముందా నీ కుప్పిగంతులు అంటారు, నిజమే కదా. సో నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు, కోతికి కళ్ళు తాగినట్లు అంటున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడ నుంచి తా చెడ్డ కోతి వనమల్ల చెరిచే కోతి కొబ్బరికాయ దొరికినట్లు అంటూ పంపించారు. ఓకే. అండ్ అలాగే తాడిపత్రి నుంచి సత్యభార్గవి గారు కోతి కొబ్బరికాయ చిక్కినట్టు అంటూ పంపించారు. ఓకే, ఆ సామెత మతికి వచ్చిందంట. నెక్స్ట్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, ఎస్ ఇది ఎవరు చెప్తారా అని చూసా, మీరే ఫస్ట్ చెప్పేశారు. సో చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, ఇది ఎవరన్నా చెప్తారు ఏమో అని చూసా. సో మీకే దక్కిందనమాట లక్కీ చాన్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా శుభోదయం

శర్మ హాయ్ చందన, మీ ప్రోగ్రామ్ మార్నింగ్ నుంచి వింటూ పనిచేస్తూ ఉన్నాం. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అండ్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కరెక్ట్ గా చేశారు. హైదరాబాద్ నుంచి శ్వేత గారు, లక్ష్మి గారు ఫ్యామిలీ అనమాట. కోతి కొబ్బరికాయ చిప్ప దొరికినట్లట. ఓకే. అండ్ అలాగే పల్లవి గారు పంపించారు మచిలీపట్నం నుంచి, హాయ్ అంటూ పంపించారు, గుడ్ మార్నింగ్ అంటూ. సో చందన నా పేరు. అండ్ నెక్స్ట్ ఇంకా వేణుగోపాల్ దత్త గారు మద్రాస్ నుంచి పంపించారు, దాదాపు 50 ఏళ్ల క్రితం నా గురించి క్రింది సామెతలు చెప్పేవాళ్ళ. ఓకే. కోతి చేష్టలు అంటూ అనేవాళ్ళట, కోతి కొబ్బరి చిప్ప దొరికినట్లు, అలాగే కోతికి అద్దం చూపించినట్లు అంటూ. నిజమేగా 8-10 ఏళ్ళ వయసులో అని చెప్పి చెప్పారు కదా, నిజమే. సో ప్రతి అబ్బాయిని కూడా కోతితో పోల్చకుండా 10 ఏళ్ల వయసు దాటుండకపోవచ్చు. నెక్స్ట్ ఇంకా నరుడు వానరుడు అంటూ పంపించారు నెల్లూరు నుంచి. ఎవరు పంపించారు? వెంకటరాజా గారట. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా పంపించినందుకు. నెక్స్ట్ ఇంకా వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, చందన గారు మంచి విషయాలు భక్తి గీతాలు వందనాలు వింటూ మన ఆకాశవాణి వారు మాలాంటి గృహిణీలు ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ వినే అవకాశం కల్పిస్తూ హనుమాన్ గురించి తెలిసినా సరే తెలియని విషయాలు ఎన్నో మీ స్వీట్ బాయ్స్ తో తెలుసుకున్నాము, ఆనందించాము అంటూ ధన్యవాదాలు అంటూ పంపించారనమాట. మీతో మెసేజ్ ద్వారా పలకరించి ఎన్నో రోజులైంది చందన అంటున్నారు. మీరే కాదు, అక్కడ మీ డాటర్ దీపిక కూడా రావట్లేదు. అది విషయం. మరి ఆన్సర్ విషయానికి వస్తే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్లు అంటూ కరెక్ట్ గా చేశారు వేదాంతం జానకి గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, తా చెడ్డ కోతి వనమల్లో చేర్చింది అంటూ పంపించారు. ఓకే. అసలే కోతి, దానికి తోడు కళ్ళు తాగింది. ఇది కరెక్ట్. ఇందాక ఎవరో దీన్ని కొంచెం క్లుప్తంగా పంపించారు. పోలవరం నుంచి భాస్కర్ గారు, రాణి గారు అనమాట, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కోతి పుండు బ్రహ్మరాక్షసి, ఇది సో రాజు గారు హిందూపూర్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా నీవన్నీ కోతి చేష్టలే అంటూ ఉంటారట అల్లరి పిల్లల్ని. ఓకే. అండ్ ఆరంభంలోనే అందరినీ ఉల్లాసపరిచే చక్కని పాట వినిపించారు అంటూ అబ్దుల్ గారు పంపించారు ఆటోనగర్ నుంచి, థ్యాంక్ యూ అండి. అండ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడట అంటూ పంపించారు అప్పాపురం నుంచి సూర్యారావు గారు, మహాలక్ష్మి గారు. నిజం, ఇది అసలైన సామెత మనందరికీ గుర్తొచ్చేది. నెక్స్ట్ కళ్ళు తాగిన కోతి అంటూ భీమేశ్వరరావు గారు పడ నుంచి పంపించారు. మీరందరూ చెప్పంది ఒకటి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, అండ్ మీ అందరికీ తెలిసిందే, బట్ ఇది ఎవరో చెప్పలేదు, నేను ఆశ్చర్యంగానే చూస్తున్నా. ఇది ఇంకా ఎవరు చెప్తారా, చెప్పరా చెప్పరా అని. సో ఇంతకీ ఇంకొక సామెత కూడా ఉంది తెలుసా కోతి గురించి, కోతి జానెడు తోక బారెడు. సో అది కూడా అంటే ఏదన్నా చిన్న పని చేస్తే పిట్ట కొంచెం కోత కనం అని ఎలా అంటారో కోతి జానెడు తోక బారెడు అని కూడా అంటూ ఉంటారన్నమాట. సరే ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు ఇందాక మనం చూసి రమ్మంటే కాల్చి వచ్చాడట అని చెప్పి ఈ హనుమంతుల వారిని అలా లేదా ఏదన్నా కోతిని కానీ మనం చూసినప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, సో అలాంటిది ఇంకోటి కూడా ఉందన్నమాట. తగు చెప్పిరారా అంటే తన్ని వచ్చాడంట, ఇంతకీ ఆ వానర వీరుడు ఎవరు? సో హనుమంతుల వారు ఏం చేశారు, చూసి రమ్మంటే కాల్చి వచ్చారు కదా, అదేవిధంగా తగు చెప్పిరారా అంటే తన్ని వచ్చాడట ఒక వానర వీరుడు. ఎవరు అతను తెలిస్తే 0866-24-88-14 నంబర్కి ఆన్సర్ చేసేయండి. ఇంకొక మంచి సాంగ్ రెడీగా ఉంది, వింటూ ఉండండి.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే నీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మజాకర్ నుంచి సాంగ్ వినేశారు కదా, మనం హర్విల్లులో ఉన్నా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తగు తీర్చిరారా అంటే తన్ని వచ్చాడట ఒక వానర వీరుడు. ఇంతకీ ఎవరు ఆ వీరుడు, అదే ఆ వానరుడు ఎవరు తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. మన వాళ్ళకి ఈ యొక్క సామెత తెలియదుగా మలసు పట్టుక, కొంతమంది మాత్రం కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. చూద్దాం మరి ఎవరు పంపించారు అనేది.

సో ఎవరు పంపించారు అంటే విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు పంపించారు, హనుమంతుడు కాదు. చెప్తా ఆన్సర్ ఏంటనేది. అండ్ అలాగే హాయ్ చందన, గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు ఉపేంద్ర గారు పాలమూరు నుంచి, మీకు కూడా అండి శుభోదయం. అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు హైదరాబాద్ నుంచి శ్వేత గారు, లక్ష్మి గారు ఫ్యామిలీ అనమాట. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, బిజీ అనుకుంటా చందనాజీ వాళ్ళు, భలే మంచి సామెతలు అంటూ పంపించారు. ఆన్సర్ ఇదేనా అంటున్నారు. యాక్చువల్లీ నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ కి ఆన్సర్ ఇది, ఓకేనా, దాచిపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అయితే పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు పంపించారనమాట. సో ఇందుకే ఆన్సర్ ఏంటి అని అంటే, తగ్గు తీర్చిరారా అంటే తన్ని వచ్చాడట, ఎవరో తెలుసా, వాలి యొక్క కుమారుడు. సో అంగదుడు అనమాట. మరి అంగదుడు చేసిన పని అది, ఎంతైనా వా నరజాతి కదా, వాళ్ళందరూ కూడా ఒకటేలాగా చేస్తూ ఉంటారు. మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ రెడీగా ఉంది, గెట్ రెడీ. శిల్పాలున్నాయి కదా, శిల్పాలకు ప్రతీక అయిన హంపి నగరం ఉంది తెలుసు కదా మీ అందరికీ. మరి ఆ నగరంలో ఒక స్వయంభూ ఆంజనేయ ఆలయం ఉందన్నమాట. అది ఏంటి అంటే దాని పేరు, ఆలయం పేరేంటి? సో మీకు తెలిస్తే ఆన్సర్ ఏంటి 0866248814 వాట్సాప్ నెంబర్కి. సో హంపీలో ఉన్న స్వయంభూ ఆంజనేయ స్వామి ఆలయం పేరు ఏంటి, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి సాంగ్ విందాం, స్టే ట్యూన్.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు.
1: అది గట్టిగా ప్రేమిస్తా, ప్రామిస్.

ఎస్, హరవిల్లులో మనమున్నాం కదా లవ్ టుడే నుంచి సాంగ్ కూడా వినేశారు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, శిల్పాలకు ప్రతీక అయిన హంపీలో ఉన్న స్వయంభూ ఆంజనేయ ఆలయం పేరు ఏంటి? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. మన వాళ్ళు ఆన్సర్స్ పంపించేశారు, చూసేద్దాం ఎవరు పంపించారు అనేది. సో పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారు అంటే, భాస్కర్ గారు పడని నుంచి పంపించారు అంగదుడు అని ఇందాకటి దానికి అండ్ ఈ క్వశ్చన్కి, రెండింటికి కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఉపేంద్ర గారు పాలమూరు నుంచి ఉందండి, అది కూడా ఉంది. మీరు చెప్పిన ఆలయం ఉంది, ఈ ఆలయం కూడా ఉంది. సో నెక్స్ట్ చెప్తాను ఆన్సర్ ఏంటనేది. అండ్ హైదరాబాద్ నుంచి శ్వేత గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హంపీలో ఉన్నా అంటూ సత్యభార్గవి గారు తాడిపత్ర నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంగదుడు అని మా వారు చెబుతూనే ఉన్నారు, వినలేదు అంటున్నారు. ఓకే, సో అలా అప్పుడప్పుడు వినాలి. ఇప్పుడు అనిపిస్తుంది కదా, వెంకీ ఆసన్స్ అన్నీ కూడా ఇప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. సో మనకి పడతాయి అన్నమాట ఇప్పుడు ఈ వెంకీ ఆసన్స్. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు, వేదాంతం జానకి గారు. ఈ క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా వేటపాలెం నుంచి బొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు, హనుమాన్ జయంతి సందర్భంగా మీకు శ్రోతలందరికీ శుభాకాంక్షలు. జోరుగా హుషారుగాలో మంచి భక్తి పాటలు వినిపిస్తూ హనుమంతుల వారి గురించి, ఆయన భక్తి గురించి చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు కరెక్ట్గా బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు అంటే, సో అది వచ్చిన మెసేజెస్ అయితే, మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, ఇంతకీ ఆలయం పేరు యంత్రోద్ధారక హనుమాన్ ఆలయం అన్నమాట. మరి ఈ ఆలయంలోనే అంటే ఈ ఆలయం ఉన్న చోటే మన శ్రీరాముని, మన ఆంజనేయ స్వామి ఇద్దరు ఒకసారి కలయిక జరిగింది చూసారా, ఫస్ట్ మీటింగ్. సో వాళ్ళిద్దరు ఎప్పుడైతే కలిశారో అక్కడి నుంచే ఆ జర్నీ అనేది మొదలైంది కదా. సో అట్లాగా తొలిసారి ఆంజనేయుడు శ్రీరాముని చూసిన ప్రదేశం అన్నమాట అది విషయం. మరి ఇంకొక క్వశ్చన్ ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, కిష్కింద కాండ. ఈ యొక్క కాండ గురించి మనకు తెలిసిందే కదా, మరి ఈ కిష్కింద కాండకి మూలమైన ప్రదేశం కిష్కిందాపురి. ఆ యొక్క కిష్కిందపురి రాజు ఎవరు తెలిస్తే 0866248884 ఈ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. కిష్కిందాపురి యొక్క రాజు ఎవరు? అతను కూడా ఒక వానర వీరుడే. మరి ఆ వానర వీరుడు ఎవరు తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి 0866248814. కిష్కిందాపురి యొక్క రాజు ఎవరు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇంకొక మంచి సాంగ్ విందాం, స్టే ట్యూన్.

సో మరి ఫైనల్ ఇంకొక క్వశ్చన్ అడిగాను కదా, కిష్కిందా పూరి యొక్క రాజు ఎవరు అని చెప్పి. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు పంపించారో చూసేద్దాం. మరి ఫైనల్ ఇదే అనమాట. సో హాయ్ చందన, సో స్వీట్ వాయిస్ అండ్ పంపించారు, థ్యాంక్ యూ మురళి గారు. బట్ సాంగ్ పాడకూడదు రూల్స్ ప్రకారం అయితే. అడిగినందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా వేడపాల నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు వాలి అంటూ పంపించారు. వాలి అన్నయ్య, అతని తమ్ముడు మీరు అన్న ఆన్సర్ అనమాట, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా రాజేష్ గారు హిందూపూర్ నుంచి వాలి అంటూ పంపించారు, కాదండి. నెక్స్ట్ ఇంకా ఓకే ఇట్లా పంపించారా, సో వాలి సుగ్రీవుడు అంటూ పంపించారు భాస్కర్ గారు పడ నుంచి. అండ్ అలాగే అనుకుంటున్నా అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు సతీభార్గవి గారు తాడపత్ర నుంచి. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి గారు, స్వరూప గారు కరెక్ట్ ఆన్సర్ చేశారండి. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. మరలా మమ్మల్ని మీ వాయిస్తో మంచి పాటలతో విషయాలతో అలరించేందుకు ఎప్పుడు వస్తారు చందనాజీ? దీన్ని నేను లాస్ట్లో రివీల్ చేస్తానమాట, ఎందుకంటే అతి అతి త్వరలో అనమాట అదేంటనేది. అండ్ నెక్స్ట్ ఇంకా కిష్కిందాపురికి అంటూ పంపించారు వాలి అంటూ, శ్రీకాకుళం నుంచి సూర్యారావు గారు, మహాలక్ష్మి గారు. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు. సో వాలి ఆ తర్వాత సుగ్రీవుడు అంటున్నారు, ఓకే. అండ్ అలాగే కిష్కిందాపురి రాజు అంటూ, ఓకే. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు పంపించారు. అండ్ అలాగే వాలి సుగ్రీవు అంటూ పంపించారు పల్లవి గారు మచిలీపట్నం నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే ఎవరు పంపించారు, విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. భీమేశ్వరరావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో వాలి అని కొంతమంది, సుగ్రీవుడు అని కొంతమంది పంపించారు కదా, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే సుగ్రీవుడు అనమాట. మరి ఈ విధంగా హనుమాన్ జయంతి సందర్భంగా మంచి ప్రశ్నలతో హరివిల్లు ప్రోగ్రామ్ సాగింది కదా. అండ్ మరి నేను ఎప్పుడు కలుస్తానని తెలుసా మీ అందరినీ? రేపే, రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం మంచి పాటలతో మంచి ప్రోగ్రామ్తో. సో అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి. వన్స్ అగైన్ హ్యాపీ హనుమాన్ జయంతి మీ అందరికీ. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణ పనులపై ఇతర రాష్ట్రాల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి నారాయణ ఈరోజు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈ ఏపీసెట్ 2026 పరీక్షలు ఈ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. 12 గంటల వరకు మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 48 పట్టణాల్లో

ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈ ఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. 12 గంటల వరకు మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. 1820 మే 12వ తేదీన ఇటలీలో జన్మించిన వైద్య సేవలు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854 సంవత్సరంలో క్రిమియన్ యుద్దంలో గాయపడిన సైనికులకు రాత్రి సమయాల్లో కూడా నూనె దీపపు మసక కాంతులలో ఎంతో శ్రమకూర్చి వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అన్న పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5గురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు గుంటూరులో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో 1,40,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. తొలుత గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ది కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. తెనాలి మున్సిపల్ పరిధిలోని తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారి నుంచి ఆసీలు పేరిట జరిగే వసూలను రద్దు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఉజ్వల 2.0 పథకం కింద కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారపేట గ్రామంలో 66 మంది మహిళా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లను ఎమ్మెల్యే తంగిరాల స్వామి నిన్న పంపిణీ చేశారు. అంబారపేట గ్రామంలో గత 2 ఏళ్లలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికైతే నేనైతే రెడీగా ఉన్నాను. మరి వినడానికి మీరు కూడా రెడీగానే ఉన్నారు అనుకుంటున్నా. అండ్ ఇందాకే మీరు వినేశారు కదా, సో హనుమాన్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేశాను. మరి మీ అందరికీ కూడా, ఎవరైతే వివిధ భారతి వింటున్నారో వాళ్ళందరికీ కూడా హనుమ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్రెడీ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పేశాను కాబట్టి మరి అప్డేట్స్ అయితే చెప్పేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు నాకు నచ్చవు మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ వస్తుంది. మరి వెంకీ సాంగ్ ప్లే చేస్తున్నాను కాబట్టి అప్డేట్ అయితే వెంకటేష్ గురించి అనమాట. అదేంటి తెలుసుకోవాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి అప్డేట్ ఏంటి అంటే, విక్టరీ వెంకటేష్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ఏంటి అంటే, మీ అందరికీ తెలిసిందే అనమాట, ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47, షార్ట్ కట్ లో AK-47 అనమాట. మరి ఈ చిత్రంపై మనందరికీ ఆబ్వియస్లీ, మరి వాళ్ళిద్దరి కాంబినేషన్ కాబట్టి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే అంతకుముందు వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో, నువ్వు నాకు నచ్చావు, ఇందాక నేను ప్లే చేసిన మూవీ సాంగ్ కానివ్వండి, లేదంటే తర్వాత మల్లీశ్వరి, ఈ టూ మూవీస్ ఎంత హిట్ అయినాయో, అలాగే మనందరికీ ఎంత వినోదాన్ని పంచినాయో మనందరికీ తెలుసు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఏంటి అంటే, ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనమాట. మరి ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే, ఈ మూవీలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటిల్లో మన వెంకీ ఒక రా ఏజెంట్లా కనిపిస్తాడనమాట. పైగా దృష్టిలోపం ఉన్న పాత్రలో ఏజెంట్గా ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడు అనేది మనందరం తెలుసుకోవాలి. మరి అసలు మామూలుగా ఏదైనా క్యారెక్టర్ ఇస్తేనే అందులో ఏదంటారు, ప్రాణం పోసినట్టు నటించేస్తారనమాట. సో మరి దృష్టిలోపం ఉండి ఒక ఏజెంట్లాగా మరి ఎలాంటి క్యారెక్టరో ఏంటో ఇవన్నీ తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందనమాట. అండ్ ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటి అంటే కనుక, మీర్జాపూర్ ఫేమ్ బాలీవుడ్ నటుడు దివ్యేంద్ర శర్మ కూడా ఈ మూవీలో ఒక తీవ్రవాదిగా నటించబోతున్నాడు అనమాట. అలాగే శ్రీనిధి శెట్టి అయితే హీరోయిన్గా నటిస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ మూవీ రిలీజ్ అవ్వాలి అంటే దసరా వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ నాకు తెలియగానే మీ అందరితో షేర్ చేసేస్తాను. మరి ఇప్పుడైతే మనందరి కోసం, మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ మల్లీశ్వరి అనమాట. దాని తర్వాత వెంకీ మామ. సో ఈ టూ మూవీస్ నుంచి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఈవెంట్ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫ్రమ్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం కల్కి 2898 AD అనమాట. ఈ మూవీకి కొనసాగింపుగా కల్కి 2 కూడా రాబోతోంది. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్లతో పాటు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ కూడా నటించబోతున్నారనమాట. మరి కల్కి మూవీ ఎంత హిట్ అయింది అనేది మనందరికీ తెలుసు. మరి దాని సీక్వెల్గా రాబోతున్న మూవీ ఎలా ఉండబోతోంది, అసలు మొత్తం అంతా కూడా క్యారెక్టర్ కర్ణుడి పాత్ర చుట్టే తిరగబోతోంది అని తెలుస్తోంది. మరి ఎలా ఉండబోతోంది, ఏంటి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అని నాకు తెలియగానే మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కల్కి 2898 AD మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, దాని తర్వాత బిల్లా మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ 2 సాంగ్స్ వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, సమంత హీరోయిన్ గా నటించిన చిత్రం అన్నమాట మా ఇంటి బంగారం. ఈ నెల 15న అయితే విడుదలవుతుందన్నమాట. అంటే ఇంకా అసలు కొన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి ఈ చిత్రానికి మీ అందరికీ తెలిసిందే, నందిని రెడ్డి అయితే దర్శకత్వం వహించారనమాట. మరి నందిని రెడ్డి డైరెక్షన్లో సమంత హీరోయిన్గా వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేస్తే సరిపోతుంది. ఎందుకు అంటే ఖుషి మూవీలో సమంత మళ్ళీ శుభం మూవీలో ఒక మెయిన్ అలా కనిపించారు తప్ప ఒక చిన్న పాత్రలో హీరోయిన్గా అయితే ఎలాంటి మూవీస్ రాలేదన్నమాట. మరి ఆల్మోస్ట్ కొంచెం గ్యాప్ తర్వాత ఈ మూవీ రాబోతోంది కాబట్టి మరి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆడియన్స్లో ఖచ్చితంగా ఉంటాయి. మరి ఎలా ఉండబోతుంది తెలియాలంటే ఇందాక చెప్పాను కదా, ఇంకా ఒక 3 డేస్ వెయిట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇంకా మూవీస్ ఏం రాబోతున్నాయి అంటే, సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం అన్నమాట. సో ఇదేంటి అంటే కనుక కరుప్ప, తెలుగులో అయితే వీరభద్రుడు అనే నేమ్తో అనువాదం అయ్యి May 14th తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుందన్నమాట. మరి తెలుగు ఫ్యాన్స్ కూడా సూర్యకి ఏ రేంజ్లో ఉంటారో మనందరికీ తెలిసిందే. మరి చూద్దాం వీరభద్రుడు అనే మూవీ ఎలా ఉండబోతోంది, సూర్య హిట్ మూవీస్లో ఇది కూడా యాడ్ అవుతుందా.

లేదా తెలియాలి అంటే ఇంకా 2 డేస్ వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి అదర్ మాట, ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సమంత యాక్ట్ చేసిన ఖుషీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత సూర్య యాక్ట్ చేసిన మూవీ అనమాట గజనీ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ 2 సాంగ్స్తో ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

దిగ్గున. అసోం రాష్ట్ర రాజధాని గౌహటిలో హిమంత బిశ్వశర్మ మూడవసారి ముఖ్యమంత్రిగా కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కూటమి రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. గృహహింస కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను భర్త విలువలేని వ్యక్తిగా చూడకూడదని, ఆమెకు గౌరవంతో జీవించే హక్కు ఉందని స్పష్టం చేసింది. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ తరపున ప్రతి పారిశ్రామికవేత్త రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీలో సిఐఐ నిర్వహించిన వార్షిక సదస్సులో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాబోయే రోజుల్లో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 3వ దశ కింద ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిన్న వెల్లడించారు. ఇటీవల 5 అసెంబ్లీలకు ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోగా, ఫలితాలు వెలువడిన నేపథ్యంలో 3వ దశకు సమాయత్తమవుతున్నట్లు ఈసీ తెలియజేసింది. నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను త్వరలో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జేఏడీకి అప్పగిస్తామని, అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు.

చారు. ఇటీవల 5 అసెంబ్లీలకు ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోగా ఫలితాలు వెలువడిన నేపథ్యంలో 3వ దశకు సమాయత్తమవుతున్నట్లు ఈసీ తెలియజేసింది. నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలను త్వరలో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జేఏడీకి అప్పగిస్తామని, అధికారుల భవనాలు మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి నారాయణ ఈరోజు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 జూన్ నాటికి పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త వాహనాలకు 24 గంటల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తయ్యే విధానం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీలర్ వద్ద తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన వాహనానికి రవాణా అధికారులు నిర్దేశిత గడువులోగా ఆమోదం, తిరస్కరణ అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా నమోదు వంటివి చేయాలి. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగాను రద్దు చేస్తూ దాని స్థానంలో అందుబాటులోకి తెచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ కొత్త చట్టాన్ని 1 జూలై నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్దమైన వేతన ఉపాధికి హామీని ఇస్తుందని తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

Jyoti FM 101.3. డమ్ డమ్ డమ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం అని చెప్పాను. మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో కూడా చెప్పాను. దాని తర్వాత మొక్కల గురించి మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పాను కదా. మరి ఇంతకీ ఏంటి ఆ కొన్ని విషయాలు అంటే మనం తినే ఆహారంలో 80% మొక్కల నుండే లభిస్తుందన్నమాట. ఇంకా మనం పీల్చే ఆక్సిజన్ లో 98% అవే ఉత్పత్తి చేస్తాయన్నమాట. అలాగే మొక్కలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి అన్నమాట. మనుషుల్లాగే నిజంగా మొక్కలు కూడా ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవడం అనేది వింతగానే ఉంది కదా. ఈ విషయం విజ్ఞాన శాస్త్రం అయితే చెప్తుందన్నమాట. ఎందుకు అంటే అవి తమ వేర్ల ద్వారా మట్టిలోకి రసాయనాలను స్రవించడం ద్వారా చాలా ప్రత్యేకమైన పద్ధతిలో ఈ పని చేస్తాయన్నమాట. అంటే రూట్ ఎక్సుడేట్స్ అని పిలువబడే ఈ రసాయనాలు వేరు మండలంలోని ప్రతి ఇతర జీవికి మొక్క ఎలా పెరుగుతుందో తెలియజేస్తాయన్నమాట. నిజంగా మొక్కల వల్లే కదా యాక్చువల్గా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నిజంగా అసలు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా అండ్ ఎస్పెషల్లీ సమ్మర్లో మనం ఏదైనా ఒక పని చేయాలి మంచి పని అంటే హ్యాపీగా మొక్కల్ని పెంచేసుకోవచ్చు. అండ్ పిల్లలకి కూడా అది ఒక యాక్టివిటీ లాగా సమ్మర్ క్యాంప్ అని రకరకాలకి పంపిస్తూ ఉంటారు. సో అవన్నీ చేయకుండా గార్డెనింగ్ అనేది అలవాటు చేస్తే ఈ సమ్మర్లో ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే మనకి ఆక్సిజన్ వస్తుంది, చల్లదనం వస్తుంది, ప్రశాంతత కూడా వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ అల్లరి ఒక గంట సేపు తగ్గుతుందన్నమాట. ఎందుకంటే హ్యాపీగా ఆ మొక్కలు పెంచడం, సో మనకి ఇలా మెంతి కూర పెంచుకుందాం, మన ఇంట్లోనే ఇలా ఏదైనా ఏదో ఒకటి, అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్తాను, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి ఏంటి అంటే వాటర్ పోయడం అనేది ఇలాన్ని అలవాటు అవుతూ ఉంటే అట్ ద సేమ్ టైం మొక్కల వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఇంకా అంటే సమ్మర్ని హ్యాపీగా ప్రశాంతంగా కూల్ కూల్గా

పెంచుకునే అవకాశం కలుగుతుంది అనమాట. అంతకుముందు కూడా చెప్పాను కదా, సో కూల్ గా ఉంచే మొక్కలు కొన్ని ఉన్నాయి, నిద్రపుచ్చే మొక్కలు కొన్ని ఉన్నాయి, మనం చాలా మాట్లాడుకున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో ఇప్పుడు ఏంటి అంటే మొక్కల ఆరోగ్య దినోత్సవం కాబట్టి మీ ఇంట్లో ఉన్న మొక్కలనైతే ఆరోగ్యంగా ఉంచుకోండి. అలాగే ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు మొక్కల గురించి చాలా ఉన్నాయి, అవన్నీ ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే బింబాసుర మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: TFM 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈవేళ ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈవేళ వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహటిలోని ఖానాపాడలో గల వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. డాక్టర్ శర్మతో పాటు రామేశ్వర్ తెలి, అతుల్ బోరా, చరణ్ బోరా, అజంత్ నియోగ్ అనే 4 ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారంతో అస్సాంలో వరుసగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా హిమంత బిశ్వ శర్మ రికార్డు సృష్టించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్

0: విని ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. గౌహటీలో జరిగిన డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం నుంచి కొంత భాగం విన్నాం.
1: মই শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম.
0: పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దపు అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ వనరులపై ఈ సంక్షోభం భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వడోదరాల నిన్నో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ దుష్ప్రభావం చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి చిన్న లేదా పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ అన్నారు.
2: పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే. యే జరూరీ హై కి సర్కారీ ఆర్ ప్రైవేట్ దోనో హీ దఫ్తరో మే వర్చువల్ మీటింగ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కో ప్రాథమికతా ది జాయే. మే కుచ్ స్కూలో సే భీ ఆగ్రహ కరుంగా కి కుచ్ సమయ కే లియే ఆన్లైన్ క్లాసెస్ కి వ్యవస్థా పర్ కామ్ కరే. మే ఆప్ సబ్ సే ఆగ్రహ కరుంగా కి జబ్ తక్ హాలాత్ సామాన్య నా హో హమ్ సోనే కీ ఖరీద్ కో టాలే.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం పొదుపు కోసం ప్రజలందరూ తీసుకోవాల్సిన చర్యలను మోదీ సూచించారు. ప్రధానమంత్రి ఈ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నత స్థాయి సంస్థాగత సమీక్ష కోసం ఆ పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ ఈ నెల 18వ తేదీన ఒడిషాలో పర్యటిస్తారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. భువనేశ్వర్లోని బీజేపీ రాష్ట ప్రధాన కార్యాలయంలో జరిగే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో నితిన్ నవీన్ పాల్గొంటారు. బూత్ స్థాయి నిర్వహణ, డిజిటల్ కమ్యూనికేషన్, ప్రజలతో మమేకమవడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నవీన్ ఒడిషాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈవేళ ప్రదానం చేశారు. రాష్టపతి భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్టపతి 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలను అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్చంద సంస్థల్లో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్లు, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్లు, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రం, 100,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. దేశం కోసం ఆరోగ్య యోధులందిస్తున్న అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో సమాజానికి నర్సులు, నర్సింగ్ నిపుణులు అందించే మెరుగైన సేవలను గుర్తించేందుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రారంభించింది. సిక్ఖు యోధుడు బాబా బందా సింగ్ బహదూర్జీ సర్హింద్ ఫతే దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాబా బందా సింగ్ బహదూర్జీ ముఘల్స్ను ఓడించి ఆత్మగౌరవం, ధైర్యం, ధర్మరక్షణపై చిరస్థాయి

0: నిలిచే సందేశాన్ని అందించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లెక్కలేనని క్రూరత్వాలను భరించినప్పటికీ ఆయన మత మార్పిడికి అంగీకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ధర్మరక్షణ కోసం ఆయన జీవితం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. బాబా బందా సింగ్ బహదూర్జీ ఖల్సా సైన్యాధిపతి, ఆయన మొఘల్ రాజులను ఓడించి ఉత్తర భారతదేశంలోని ప్రధాన భాగాన్ని మొఘల్ పాలన నుండి విముక్తి చేసి పంజాబ్లో ఖల్సా పాలన స్థాపించారు. దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యం కోసం సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఫ్రెంచ్ రివేరాలో ఎటా స్వతంత్ర సినిమాల వేడుకగా జరిగే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమవుతుంది. రెడ్ కార్పెట్ పై జాన్ ట్రావోల్టా, యాడమ్ డ్రైవర్, బార్బరా స్ట్రైసాండ్ వంటి దిగ్గజాలు ఈరోజు గోచరించనున్నారు. కాన్ చలనచిత్రోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్రోత్సవం. అప్పట్లో ఫాసిస్టుల ప్రభావం ఉన్న వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ప్రత్యామ్నాయంగా 1939లో మొదటిసారిగా కాన్ ఉత్సవాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోసును కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది అరెస్ట్ చేశారు. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోసు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మొక్కల గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అని చెప్తాను అని చెప్పాను చెప్తున్నాను. మరి ఇందాకే కొన్ని మాట్లాడుకున్న తర్వాత ఇంకా మొక్కల గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఇందాకే చెప్పా మొక్కలు కూడా మనకిలాగే ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి అని చెప్పి ఎందుకో చెప్పాను. అలాగే మొక్కల్లో కూడా అట తోబుట్టువుల్ని గుర్తించి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మెక్ మాస్టర్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నేతృత్వంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఏదైనా రీసెర్చ్ చేయకుండా వాళ్ళు చెప్పరు కదా, సో దాని ప్రకారం ఏంటి అంటే కనుక ఒకే జాతికి చెందిన మొక్కలు తమ తోబుట్టువుల పట్ల మరింత సర్దుబాటు అడ్జస్ట్మెంట్ అయ్యే ధోరణి కలిగి అంటే వేరే అపరిచిత మొక్కలతో పోటీతత్వాన్ని ప్రదర్శిస్తాయి అని చెప్పి జీవ శాస్త్రవేత్తలు కనుగొన్నారనమాట. చూసారా ఎంత సఖ్యత ఉందో, పైగా తోబుట్టువులు వాళ్ల జాతికే చెందిన మొక్కల పట్ల సర్దుబాటు ధోరణి అంటే అడ్జస్ట్మెంట్ అయిపోతాయి అనమాట. సో అది అలాగే మొక్కలు ధ్వనికి ప్రతిస్పందిస్తాయన్నమాట. అలాగే మొక్కల వేర్లు వాస్తవానికి పర్యావరణ ధ్వనికి ప్రతిస్పందిస్తాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలిందనమాట. ఏది మాట్లాడినా మొక్కల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇలాంటివన్నీ వాళ్ళు కనుక్కుంటారు, ఇంకా చాలా చాలా కనుక్కోబోతున్నారు కూడా అనమాట. ఎప్పటికప్పుడు వాళ్ళ పని అది కదా, అందుకే వాళ్ళు మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నారు. పర్యావరణ ధ్వనికి ప్రతిస్పందిస్తాయని చెప్పి రీసెర్చ్లో తేలిన తర్వాత ఏమైంది అంటే, వారు మిసమ్ శాంటీవన్ అనే ఒక జాతి ఒక బఠానీ మొక్కని పరిశీలించి భూగర్భంలో ప్రవహించే నీటి వల్ల ఉత్పన్నమయ్యే ప్రకంపనలను గుర్తించడం ద్వారా దాని వేర్లు నీటి వనరులను గుర్తించగలుగుతున్నాయని కనుక్కున్నారనమాట. ఎన్ని రీసెర్చ్లు చూస్తున్నారో చేయండి, నిజంగా చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కాబట్టి ఈ పాయింట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వాళ్ళ రీసెర్చ్

తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మొక్కలు కూడా ధ్వనికి ప్రతిస్పందిస్తాయి అనే పాయింట్ అనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం మొక్కల గురించి. అసలు మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి అని చెప్పి నాకు తెలిసి ఇవన్నీ మీకు కొత్తగా అనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయాలనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ కోర్ట్ అనమాట. ఈ సాంగ్ తర్వాత మొక్కల గురించి ఇంకా మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమున్నా మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా మొక్కల గురించి కొన్ని విశేషాలు. ఇంకా మీరందరూ తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే కనుక మొక్కలకు కూడా సమయం తెలుసు అనమాట. మన శరీరంలో సర్కాడియన్ రిథమ్ అనే ఒక గడియారం ఉంటుందని, అది ఇంకా అంటే మన నిద్ర ఇంకా మేల్కొనే చక్రాలని కంట్రోల్ చేస్తుందని మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. అంటే ఏ టైంకి మనం నిద్ర లేస్తామో అదే టైంకి రెగ్యులర్ గా అలవాటు అయిపోతుంది, అలాగే నిద్రపోయేటప్పుడు కూడా అనమాట. సో ఆ టైంకి మనకి నిద్ర వచ్చేస్తుంది, అలాగే మెలకు వచ్చేస్తుంది. కాబట్టి జనరల్ గా 10 to 6 AM ఇలాంటి టైమింగ్స్ కనుక పెట్టుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అండ్ యాక్చువల్గా ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనలో ఈ సర్కాడియన్ రిథమ్ అనే ఒక గడియారం ఉంటుందన్నమాట. అలాగే మనలో ఎలా అయితే ఉంటుందో మొక్కల్లో కూడా అది అలాంటి గడియారమే ఉంటుందని చెప్పి మీకు తెలుసా. నిజంగా మొక్కలు పెరిగే సమయం, వాటి పువ్వులు వికసించే ఒక అంటే వాటి పువ్వులు వికసించే సమయం, అలాగే అవి సువాసనలు స్ప్రెడ్ చేసే సమయం, ఇలా అన్నీ కూడా మనకిలాగే ఇలా సిర్కాడియన్ రిథమ్స్ నిర్ణయిస్తాయి అనమాట. అంటే అవి రోజులోని వివిధ సమయాలకి తగ్గట్టుగా తమను తాము సిద్ధం చేసుకోగలవన్నమాట. నిజంగా చాలా బాగుంది కదా. అందుకే చాలామంది మొక్కలకి కూడా ప్రాణం ఉంది అంటూ ఉంటారు కాబట్టి. సో మొక్కల్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకుందాం, ఇంకా మాట్లాడుకుందాం మొక్కల గురించి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా మొక్కల గురించి. మరి ఇందాకే చాలా విషయాలు చెప్పాను. ఇంకా ఏంటి అంటే ఈ భూమిపై అత్యంత ఎక్కువ కాలం జీవించే జీవులు ఏవైనా ఉన్నాయి అంటే అవి చెట్లు అనమాట. ఇవి ఎక్కువ కాలం జీవించడానికి కారణం ఏంటి అంటే పెద్ద పెద్ద చెట్లకు అనేక కాండాలు ఉంటాయి అనమాట. కాబట్టి ఒక కాండం చనిపోయినా మిగిలినవి సజీవంగానే ఉంటాయి అనమాట. వాటి వేళ్ళు కాండాలలో శక్తిని అంతర్గతంగా నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అనమాట. అందుకే మనం మహావృక్షాలని ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా చెప్పాలి అంటే మర్రి చెట్లు చూసారా, అసలు ఎంత పెద్దది, ఎన్ని శాఖలుగా విస్తరించి ఉంటుందో కదా. యాక్చువల్గా చిన్నప్పుడు కథల్లో కూడా వింటూ ఉండేవాళ్ళం. సో మొక్కల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలైతే నేను ఆల్రెడీ చెప్పేశాను అనమాట. అవి కూడా మనకిలాగే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటాయని, తోబుట్టుల్ని సపోర్ట్ చేస్తాయని, సమయం మనకి ఎలా అయితే ఇంటర్నల్గా ఒక క్లాక్ అయితే ఉంటుందో వాటికి కూడా అవే ఉంటాయని చెప్పి ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మొక్కలు అసలు ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో మనం అందరం ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మొక్కలు అయితే పెంచుకోవాలన్నమాట. మరి ఈ రోజు మనం

నీళ్ళు కూడా ప్రశాంతంగా కూల్గా అలా ఉంటుందన్నమాట. ఈ సమ్మర్లో కావాల్సింది అది. కాబట్టి మొక్కల్ని పెంచండి, మొక్కల్ని పెంచడం అలవాటు చేయండి, అండ్ పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, మొక్కలతో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉందాం అనమాట. ఎందుకంటే వాటిని మనం ఆరోగ్యంగా ఉంచితే అవి కూడా తిరిగి మనల్ని ఆరోగ్యంగానే ఉంచుతాయి. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. మరి అది ఇవాల్టి మీకు తెలుసా ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. దాస్ కదమ్కి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో ఇవాల్టి మీకు తెలుసా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసు గుణ. అసోం రాష్ట రాజధాని గౌహటిలో హిమంత బిశ్వశర్మ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్టంలో సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్టంలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో జెట్స్కీ రైడ్స్ వాటర్ స్పోర్ట్స్ సేవలను ఈ రోజు ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది అంశాలపై పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమాశంకర్తో మచిలీపట్నంలో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల అభివృద్ది, గుడివాడ కంకిపాడు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, బందర్పోర్టు కనెక్టివిటీ రోడ్లు, బైపాస్ రోడ్ల నిర్మాణం, గుడివాడ పట్టణాభివృద్ది అంశాలపై చర్చించారు. రొయ్యల మేత రేటు మరింత భారంగా మారింది. టైగర్ రకానికి ఉపయోగించే మేతపై కిలోకు 10, వెనామీ రకానికి ఉపయోగించే మేతపై కిలోకు 8 రూపాయల చొప్పున పెరిగింది. ఈ రోజు నుంచే ఈ పెంపు అమల్లోకి వస్తుందని తయారీ సంస్థలు ప్రకటించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు తీసుకొచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం 2025 వీబీజీ రామ్జీ అమలుకు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. రాష్టంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన నంబర్ కేటాయింపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈ మధ్యాహ్నం హైదరాబాద్ జలసౌదలో సమావేశం కానుంది.

రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం 2025 వీబీజీ రామ్జీ అమలుకు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. రాష్టంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన నంబర్ కేటాయింపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈ మధ్యాహ్నం హైదరాబాద్ జలసౌదలో సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై నిర్ణయం కోసం ఈ సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేసింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

మీ అందరూ తెలుసుకోబోతున్న ధీర ఎవరు అంటే కనుక వైశాలి అనమాట. ఇంతకీ ఎవరు ఈ వైశాలి అంటే, క్యాండిడేట్ స్టోర్ ని గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా వైశాలి రికార్డ్ అనమాట. మరి ఇంతకీ ఏంటి, ఎప్పుడు ఈ టోర్నీ ఎక్కడ జరిగింది అంటే కనుక, ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి విజేతగా నిలిచిందనమాట. దీంతో క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా వైశాలి అయితే రికార్డు సాధించేసిందనమాట. ఏప్రిల్ 15న సైట్రస్ లోని పాఫోస్ లో ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 14 రౌండ్ల తర్వాత తమిళనాడుకి చెందిన వైశాలి 8.5 పాయింట్స్ తో అగ్రస్థానంలో నిలిచిందనమాట. ఇంకా తెలుసుకుందాం వైశాలి గురించి, తను సాధించిన విజయం గురించి కొన్ని విషయాలు. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ బబ్లీ బౌన్సర్ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

కనుక 2024లో టైటిల్ గెలిచారు. మరి వాళ్ళ తర్వాత అయితే వైశాలి అన్నమాట. అలాగే 2011లో కోనేరు హంపి తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ కి అర్హత పొందిన రెండో భారతీయ చెస్ క్రీడాకారిణిగా వైశాలి అయితే గుర్తింపు పొందిందన్నమాట. నిజంగా ఇది తను సాధించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. మరి వైశాలి ఎక్కడ ఆగకుండా ఇలాగే భారతదేశం తరపున ఆడుతూ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే డెడికేట్ చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గుడ్ లక్ సఖి అన్నమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన అన్నమాట. యా కేథరిన్ పై విజయం సాధించిందన్నమాట. 28 యూరోలు అంటే 28,000 యూరోలు తగ్గించుకుందనమాట విజయం సాధించిన తర్వాత. అంటే మన ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా 28,000 యూరోలు అంటే కనుక 30,81,000 అనమాట. సో ఇది గెలిచిన తర్వాత వైశాలి తగ్గించుకున్న అమౌంట్ అయితే 28,000 యూరోలు. అలాగే భారత్ నుంచి క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన మూడో ప్లేయర్ కూడా వైశాలి అనమాట. ఓపెన్ విభాగంలో ఇంతకుముందు విశ్వనాథ్ ఆనంద్ 2014లో, అలాగే దొమ్మరాజు గోకేష్ అయితే

0: विद भारती एफएम 101.3।
1: హాయ్ ఆత్యా, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నాన్లే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్టంలో వైద్య విద్యాభివృద్ది, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొత్త వాహనాల శాశ్వత రిజిస్టేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్టంలో సాహస పర్యాటకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధానిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాలను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపును పూర్తిగా లాటరీ విధానం ద్వారానే పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ప్రజాప్రతినిధుల భవనాల నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో అందుబాటులోనికి తీసుకువస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: అధికారుల కోసం 4026 భవనాలు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్ గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. ఎమ్మెల్యేలైతే ఒక వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. ఎమ్మెల్సీది కూడా బహుశా ఇంకొక 15 రోజులు 20 రోజులు, అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది, మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, బంగాళాలు కూడా ఫైనల్ స్టేజ్ పెట్టినాయి. ఇవన్నీ వాటిని కూడా ఈ మంత్ ఎన్ని కొన్ని ఇస్తామన్నారు, నెక్స్ట్ మంత్ ఎన్ని కొన్ని ఉన్నారు. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చినాయి. ఇవన్నీ అవగానే జీఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది.
0: రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ది, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ప్రైవేటు వైద్య దంత కళాశాల సంఘ ప్రతినిధులు, వైద్య విద్య నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. వైద్య విద్యలో ఆధునిక సాంకేతికత వినియోగం, విద్యార్థులకు మెరుగైన శిక్షణ, ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవల అందుబాటు, మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, వైద్య విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు వైద్య కళాశాలలో సమన్వయంతో పనిచేస్తే వైద్య రంగంలో మరింత పురోగతి సాధించవచ్చని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్టంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. డీలర్ వద్ద తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన వాహనానికి 24 గంటల్లోనే శాశ్వత రిజిస్టేషన్, వాహన నెంబర్ కేటాయింపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిర్దేశిత గడువులో అధికారులు స్పందించకపోయినా దరఖాస్తులు ఆమోదం పొందే విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ ద్వారా ఆమోద ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రాష్టవ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని, త్వరలోనే ఈ విధానాన్ని రాష్టవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్టం నుండి ఉత్తరాది రాష్టాలకు రైలు అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన కాకినాడ హిస్సార్ కొత్త రెగ్యులర్ రైలు సర్వీసును కాకినాడ పార్లమెంటు సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికుల నుండి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తున్న కాకినాడ హిస్సార్ రైలును రెగ్యులర్ సర్వీసుగా మార్చినట్లు తెలిపారు. దీని ద్వారా సుదూర ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొంటూ,
2: నుంచి హర్యానాకి రెగ్యులర్ ట్రైన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ రెగ్యులరైజేషన్ కోసం కాకినాడ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సుమారు 56 గంటలు కంటిన్యూస్ ట్రైన్, అంటే 2705 కిలోమీటర్లు ప్రయాణించే ట్రైన్ ఇది. ఆల్రెడీ మనం కాకినాడ నుంచి లింగం

0: పల్లికి కానివ్వండి, కాకినాడ పోర్టు రాజమండ్రి కానివ్వండి, మొన్న మైసూరుకి లాంచ్ చేశాం, ఈ రోజు హిసార్కి లాంచ్ చేశాం. ఇలాగా కాకినాడలో ప్రజలకు అందరికీ ఉపయోగపడేలాగా, ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ వినియోగించుకునేలాగా కొత్త ట్రైన్స్ అన్ని వస్తా ఉన్నాయి.
1: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాలూరులోని అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఆధ్యాత్మికత మానసిక ప్రశాంతతను ధైర్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్టంలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో జెట్స్కీ రైడ్స్ వాటర్ స్పోర్ట్స్ సేవలను ఈరోజు ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యలంక బీచ్ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 9 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బీచ్ను అభివృద్ది చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు తీసుకువచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణ చట్టం 2025 బీబీజీ రామ్జీ అమలుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ చట్టం జులై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోనికి రానుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఎంఎన్ఆర్ ఈజీఏ స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోనికి రానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతన ఉపాధికి ఈ చట్టం హామీ ఇస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలు కేటాయించామని పేర్కొంది. ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 2 ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి జాతీయ నాణ్యతా ధృవీకరణ పత్రాలను పొందాయని జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా తెలిపారు. జిల్లాలోని చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5 ఆసుపత్రులకు ఈ గుర్తింపు లభించగా అందులో జిల్లాకు చెందిన 2 ఆరోగ్య కేంద్రాలు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం అర్హులందరికీ చేరేలా స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం సచివాలయాలు సమన్వయంతో పనిచేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల ద్వారా అందుతున్న సేవల పురోగతి, ఎన్నికల వార్డుల మ్యాపింగ్, మనమిత్ర శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో విశాఖ కలెక్టర్ కార్యాలయం నుండి దృశ్య మాధ్యమం విధానంలో ఆయన ఈరోజు సమీక్షించారు. అలాగే మత్స్యకార లబ్దిదారులు, ఈకేవైసీ ప్రక్రియ, P4 బంగారు కుటుంబాల అనుసంధానం, కౌశలం పరీక్షలు, ఉద్యోగ మేళాల నిర్వహణ, ఆధార్ ప్రత్యేక శిబిరాల ఏర్పాటు వంటి కార్యక్రమాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈరోజు మధ్యాహ్నం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై నిర్ణయం కోసం ఈ సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జలసౌదాలో జరిగే ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ కార్యదర్శి సతీష్, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ పాల్గొంటారు. మే నెలాఖరు వరకు సాగర్ కుడి కాల్వ నుండి 10 TMCలు కావాలని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. జులై వరకు శ్రీశైలం నుండి 5, సాగర్ నుండి 13 TMCలు కావాలని తెలంగాణ తెలిపింది. దీంతో 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించి కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్టంలో వైద్య విద్యాభివృద్ది, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొత్త వాహనాల శాశ్వత రిజిస్టేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని

ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
2: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

హిట్ 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం బీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు ఒక టాపిక్ అన్నమాట. ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ అంటే కనుక నాయకత్వానికి పంచసూత్రాలు అన్నమాట. ముఖ్యంగా మహిళలు ఇవి అలవర్చుకుంటే ఎవరితో కంపేర్ చేసుకోకుండా మనం కూడా అన్నీ సాధించవచ్చు, అలాగే మనం కూడా మనమున్న ఆర్గనైజేషన్లో ముందుకెళ్ళిపోయి విజయం సాధించవచ్చు అనమాట. ఒక మంచి నాయకురాలుగా కూడా ఎదగచ్చు. మరి ఇంతకీ ఏంటి ఆ పంచసూత్రాలు అనేది ఇవాళ తీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి �క వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మనము నామ్ బీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా నాయకత్వానికి పంచసూత్రాలు అని. మరింతకి ఏంటి ఆ పంచసూత్రాలు అంటే అన్ని మనకి తెలియాల్సిన అవసరం లేదన్నమాట. మీరు విన్నది నిజమే, నేను అన్నది కూడా నిజమే, అన్ని అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. పని పరంగా అన్ని విషయాలు మనకే తెలియాలి, అన్ని అంటే తెలుసుకోవడం మంచిదే, ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండడం మంచిదే, కానీ సమస్త విషయాలు తెలుసుకొని మిస్ పర్ఫెక్ట్ గా ఉండాలి అనే ఆలోచన మాత్రం అస్సలు వద్దే వద్దు అంటున్నారనమాట నిపుణులు. ఎందుకంటే పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకోవడంలో తప్పలేదు, కానీ అన్ని తెలుసుకోవాలి, అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకోకూడదు అనమాట. అది అంటే ఏంటి అంటే కనుక ఏ పరమైనా సరే, ఏ రంగమైనా సరే, అన్నిట్లో పూర్తి స్థాయి పరిపూర్ణత అనేది సాధ్యం కాదు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవద్దు నేర్చుకోవద్దు అని చెప్పట్లేదు, అన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఇలా ఉంటాం కదా ఎక్సైట్మెంట్ తో ఎంతూజియాజం తో ఉంటాం. కాబట్టి పూర్తి స్థాయి పరిపూర్ణత అనేది సాధ్యం కాదు. మన నాయకురాలిగా ఎదగాలి అంటే అసలు కావాల్సింది ఏంటి అంటే పట్టుదల. ఎదుటి వాళ్లలోనూ అదే పట్టుదల తీసుకురాగలిగిన నిజాయితీ ఉండాలన్నమాట. సో అప్పుడే మనం ఒక మంచి నాయకులుగా ఎదగగలుగుతాం. అలాగే రిస్క్ తీసుకోండి. నిజంగా మనం చాలా కొటేషన్స్ లో కోర్ట్స్ లో ఎప్పుడూ మనం చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం కదా, కంఫర్ట్ జోన్ అనేది ఎప్పుడైనా బయటికి రావాల్సిందే అని చెప్పి. కాబట్టి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోవడం అంటే ఏంటి అంటే మనలో ఎంత నైపుణ్యం ఉన్నా మీకేం కావాలో పై వాళ్ళని అడగగలిగే నిర్మోహమాటం కూడా అంటే చాలా మంది మొహమాట పడిపోతూ ఉంటారు కదా, కాబట్టి నిర్మోహమాటంగా అడగగలడం కూడా ముఖ్యం అని చెప్పి అంటున్నారనమాట. సాధారణంగా ఉద్యోగినులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు అనే ఒక అపవాదు కూడా ఉందన్నమాట. అది తప్పని నిరూపించిన వాళ్లే చక్కటి మహిళా నేతలుగా రాణిస్తున్నారని చెప్పి తెలుసుకోండి. కాబట్టి నిర్మోహమాటంగా మీ పై అధికారులతో మాట్లాడండి, మీకేం కావాలో వాళ్ళని అడగండి, అలాగే రిస్క్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ అపవాదు మనమే పోగొట్టుకోవాలన్నమాట. ఏంటి, సాధారణంగా మహిళా ఉద్యోగులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు అనేది అసలు ఏమీ కాదు, అలాంటిది ఏమీ లేదు అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఇప్పటికే చాలా మంది మహిళలు ప్రూవ్ చేసి సక్సెస్ అయ్యారు, అలాంటి వాళ్ళల్లో మనకు కూడా ఉండాలన్నమాట. ఇంకా ఏంటి, మరి పంచసూత్రాల్లో రెండైతే చెప్పేశాను, ఇంకా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేసేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఓరి దేవుడా మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం వీర ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, నాయకత్వానికి పంచసూత్రాలు ఉన్నాయని చెప్పి ఇందాకే కొన్ని చెప్పాను. ఇంకా ఏంటి అంటే కనుక అప్డేట్గా అనమాట, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాల్లో చాలా అప్డేట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయా సంస్థల పనితీరు సంస్కృతి కొంట పట్టించుకోవాలి అంటే మారే నియమావళికి తగ్గట్టు ముందు చూపు ప్రణాళిక ఇలాంటివన్నీ ఉండాలి. కాబట్టి మన జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఖచ్చితంగా పెంచుకుంటూనే ఉండాలన్నమాట. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక

శిక్షణ కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీ సామర్థ్యాన్ని నిరూపిస్తాయి అన్నమాట. ఇంకా ఏంటి అంటే బంధం పెంచుకోండి. అంటే యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్, సహోద్యోగులు అందరూ స్నేహితులు కానక్కర్లేదు, కానీ మీరు మాత్రం పైకి ఎదుగుతుంటే మద్దతు ఇచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అంటే మనకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరూ లేకపోతే కనుక, సో ఆర్గనైజేషన్లో ఎవరు ఎక్కువ వైపు ఉంటే అటే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అంటే మీరు ఫ్రెండ్షిప్గా చేసి మళ్ళీ సీక్రెట్స్ అని చెప్పేసుకొని పర్సనల్స్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటి అంటే అట్లీస్ట్ వాళ్ళతో మీకు మంచి సత్సంబంధాలు అంటారు కదా, సో అలాంటివి ఉండాలన్నమాట. కాబట్టి ఆఫీస్ రాజకీయాలకి ఇది చాలా ఇంపార్టెంట్, వీలైనంత వరకు దూరంగా ఉండండి. మీ గురించి మాట్లాడుకున్నా మీరు మాత్రం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి ఇన్వాల్వ్ అవ్వద్దు. ప్రశాంతంగా చక్కగా ఇలా ఆఫీస్ రాజకీయాలకి దూరంగా ఉంటే అందరితో కూడా చాలా బాగుంటుంది. అలాగే మంచి సత్సంబంధాలు అయితే ఉండడం వల్ల ఏంటి అంటే కనుక మనం అంటే మనం పైకి ఎదుగుతున్నప్పుడు యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వ్యక్తిత్వం, అసలు ఇదే మెయిన్ అనమాట. కొందరు ఏంటి అంటే పని పరంగా పక్కాగా గౌరవప్రదంగా నడుచుకుంటారు, పర్ఫెక్ట్ అంటారు కదా, సో అలా అనమాట అన్ని పనులు చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ తోటి వారితో ఎప్పుడైనా మనస్పర్ధలు, దురుసు ప్రవర్తన ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి బలహీనతలు ఉంటాయి కదా. అందరిలో కొన్ని కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని కొన్ని బలహీనతలు ఉంటాయి. కాబట్టి ఇవి కూడా మన కెరియర్కి ఎదగడానికి అడ్డంకుగా మారుతాయి. కాబట్టి మీరు వాళ్లతో వాదించలేకపోతే, ఎందుకురా దేవుడా మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అనే సిచ్యువేషన్స్ ఉంటే ప్రశాంతంగా మౌనంగా ఉండండి, మీ ఎనర్జీ సేవ్ చేసుకొని చూడండి. నిజంగా చెప్తున్నాను, కొన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేసుకుందాం. అస్సలు నెగిటివ్గా మాట్లాడకపోవడం, ఎవరి గురించి నెగిటివ్గా థింక్ చేయకపోవడం, మన గురించి మనం కూడా నెగిటివ్గా అనుకోకపోవడం, ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ట్యూన్ అయిపోతుంది అనమాట. ఇందాక ఎలా అయితే నేను చెప్పానో మొక్కల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మార్నింగ్ అవి కూడా మనకిలాగే ఒక వాటికి కూడా ఒక గడియారం క్లాక్ ఉంటుంది. సో ఇలాగే ఏ టైంకి లేవాలి, ఏ టైంకి మనం నిద్రపోవాలి అనేది మనకి ఎలా అయితే ఒక క్లాక్ ఉంటుందో ఇంటర్నల్గా, అలాగే మనం పాజిటివ్ ఆలోచనలు మాత్రమే చేయాలి. నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి, కానీ పాజిటివ్ ఆలోచనల అంటే పర్సంటేజ్ మనం పెంచుకోవాలన్నమాట. సో ప్లస్లోంచి మైనస్ తీసేస్తే ఎక్కువ, అంటే మనం ఆలోచనలు తగ్గించుకుంటూ ఉంటే ప్లస్లే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా చేస్తే నెగిటివిటీకి దూరంగా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ ఇవన్నీ అంటే ఇలాంటి అన్ని అధిగమించగలిగితే నాయకత్వ బాధ్యత తీసుకోవడం అనేది అస్సలు కష్టమేమీ కాదనమాట. చక్కగా మీరు అనుకున్న రంగంలో, ఏ రంగంలో ఉంటే మీరు ఆ రంగంలో మంచి నాయకురాలుగా, సమర్థవంతమైన నాయకురాలుగా ఎదగచ్చు అనమాట. సో ఇవన్నీ మీరు పాటించినట్లయితే ఇందాక నేను చెప్పినట్టు మీరున్న రంగాల్లో విజయం సాధించి ఒక ఇన్స్పిరేషనల్, సమర్థవంతమైన అలాగే ఆదర్శవంతమైన నాయకురాలుగా ఎదగగలుగుతారన్నమాట. సో అది మరి ఇవాళ తీరా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం సర్కార్ వారి పాట మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో తీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండడీ సండడీలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అది
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

హలో, హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో బీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 2 గంటల 30 నిమిషాలు అయితే అయిపోబోతుందన్నమాట. మరి ఈరోజు వివిధ భారతి వింటున్న వాళ్ళందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సండే సండే ప్రోగ్రామ్కి అయితే వెల్కమ్ చెప్పేస్తున్నాను ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ సండే సండేలో హనుమ జయంతి శుభాకాంక్షలు చెప్పేశాను కాబట్టి మరి హనుమంతుడి గురించి ఒక క్వశ్చన్ అయితే అడగాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. అడిగేస్తాను ఖచ్చితంగా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అందరికీ శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు మెసేజ్ చేశారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి మెసేజ్ చేశారు. అలాగే కామర్తి శంకర్ రాజోల నుంచి హాయ్ అంటున్నారనమాట. ఇంకా ఎవరు అంటే ఆర్జీలందరికీ కూడా ఆంజనేయుని ఆశీస్సులు అని చెప్పి మెసేజ్ పంపించారు. ఎవరు అంటే రామయ్య రాజలక్ష్మి రేపల నుంచి అనమాట. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహాబాను జైనుద్దీన్ అనమాట. అలాగే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారనమాట. ఓకే, మరి మీ అందరు క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని నాకు తెలుసు. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే హనుమాన్ చాలీసాలో, నాకు తెలిసి ఈరోజు హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కళ్ళు వినే ఉంటారు, చాలా సార్లు చదివే ఉంటారు. మరి ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఇప్పుడు ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే హనుమాన్ చాలీసాలో హనుమంతుణ్ణి 3 పేర్లతో పిలుస్తారనమాట. హనుమంతుణ్ణి 3 పేర్లతో పిలుస్తారు, మరి ఆ 3 పేర్లేంటి అనేది నా క్వశ్చన్. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను మీ అందరి కోసం. హనుమాన్ చాలీసాలో హనుమంతుణ్ణి 3 పేర్లతో పిలుస్తారు, ఆ 3 పేర్లేంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట, ఫ్రమ్ ద మూవీ శ్రీ ఆంజనేయం అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఏడాది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 విద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకైతే ఒక క్వశ్చన్ అడగడం

జరిగింది కదా. మరి దానికి చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ మెసేజ్లు పంపించారనమాట. అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ముందు మనం వాళ్ళు పంపించిన మెసేజ్లు అయితే చదవాలి. మరి ఎవరు పంపించారు అంటే గనక, ఎవరు, రాజోలి నుండి, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటే ఒకటి కరెక్ట్, అదేంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. తర్వాత ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, రాజోలి నుంచి జయన్న అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటే కరెక్ట్, మీరు పంపించిన వాటిల్లో కూడా. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా, మీరు కూడా పంపించారు. సో మీరు పంపించిన వాటిల్లో ఏంటి అంటే కనుక ఒకటే కరెక్ట్. ఇంకా చూద్దాం, ఆలోచించండి, తర్వాత మెసేజ్ చేయండి. అలాగే ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి అనమాట. అలా గెస్ట్ చేసేసారా మీరు అసలు, అంటే హనుమాన్ చాలీసా గురించి నేను అడిగాను కదా, సో మీరు పంపించింది అయితే రాంగ్ ఆన్సర్. పర్లేదు, గెస్ట్ చేసి కూడా ఏదో ఒకటి పంపించారు, బట్ ఆలోచించి పంపిస్తే కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయచ్చు అనమాట. ఇంకా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మండూరు నుంచి మధుకుమార్ మెసేజ్ చేశారనమాట. ఆన్సర్ అయితే ఇంకా పంపించలేదు. సో అందరూ క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకటి కరెక్టే అనమాట. ఇంతకీ ఎవరు ఎక్కడి నుంచి అంటే శోభ తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఇంకా మీరు పంపించిన వాటిల్లో రెండు కరెక్ట్ అనమాట. గోల్నపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు పంపించిన వాటిల్లో రెండు కరెక్ట్. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి అనమాట, మీరు పంపించిన వాటిల్లో కరెక్ట్ అసలు లేదు ఏది కూడా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, మీరు కూడా రాంగ్ ఆన్సరే పంపించారు. ఇంతకీ ఎవరు, ధర్మారావు గారు అనమాట, ఛత్తీస్గఢ్ నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అనమాట, మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, రెండు కరెక్ట్ యాక్చువల్గా, ఇంకా ఒకటి చెప్పేస్తే కరెక్ట్ అయిపోయేది. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అనమాట, మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట. రేపల్లి నుంచి రామయ్య, రాజలక్ష్మి వీళ్ళందరూ పంపించారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకటి కూడా కరెక్ట్ అయితే లేదు. ఏం పర్లేదు, ఇంకొకసారి ఆలోచించండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్ రావు గారు, ఇంకా దామర్ల పెద్దమస్తన్ రావు గారు అనమాట. అలాగే ఇంకా ఎవరు, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకటి కరెక్టే. అండ్ మిగతా రెండు ఏంటి అనేది ఆలోచించండి. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడుగుతున్నాను. హనుమాన్ చాలీసాలో హనుమంతుడిని మూడు పేర్లతో పిలుస్తారు, ఆ మూడు పేర్లు ఏంటి అనేది క్వశ్చన్. ఆల్మోస్ట్ అందరూ ఒకటి రెండు అయితే కరెక్ట్గా చెప్పేస్తున్నారు. మరి ఆ మూడోది కూడా ఏంటో గెస్ చేయండి, ఆలోచించండి. మరి ఆలోచించి మెసేజ్ చేయాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఇంతకీ ఆ నెంబర్ ఏంటి అంటే, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి పంపించేసేయండి. నెంబర్ ఒకటి చెప్తే సరిపోతుంది కదా, ఫార్మెట్ కూడా ఎందుకంటే అలవాట్లో అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఆ ఫార్మెట్లో పంపిస్తే చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి. మరి ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్లు పంపిస్తూ ఉండండి, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి, పంపించిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ పంపించకండి. అండ్ ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్, నాకు తెలిసి ఈ సాంగ్ మీ అందరికీ ఇష్టమై ఉంటుంది, ఫ్రమ్ ద మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి అనమాట. నేను ఈ మూవీ నేమ్ చెప్పగానే గెస్ చేసేసే ఉంటారు కదా సాంగ్ కూడా. మరి ఈ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటర్ స్టేజ్ 1.3 విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న.

మరేము నామ్ సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా లిజనర్స్ చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు అనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, మరి ఈసారైనా కరెక్ట్ పంపించారా చూద్దాం. ఎవరు అంటే కనుక షబానా గారు అనమాట, పెద్దగూడెం విలేజ్ నుంచి మెసేజ్ చేశారు. మీరు పంపించిన వాటిల్లో రెండు కరెక్టే అండి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక హాయ్ అంటూ అంకయ్య అనమాట, బందర్పల్లి నుంచి మెసేజ్ చేశారు, మీరు పంపించిన వాటిలో ఒకటే కరెక్ట్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బి నాగేశ్వరరావు గారు భోపాల్ నుంచి అనమాట, మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి మీరు పంపించిన వాటిల్లో రెండు కరెక్ట్. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి అనమాట, మొత్తానికి ఆన్సర్ పట్టేశారు, ఫైనల్ గా కరెక్ట్ గా మెసేజ్ చేసేశారు. అండ్ ఇదే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, మీరైతే రెండు కరెక్ట్ గా పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే ఒకటి కరెక్ట్ గా పంపించేశారు, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే ఎవరు అంటే కనుక కర్నూలు నుంచి బ్రహ్మ అనమాట, మీరు కూడా రెండు కరెక్ట్ గా పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మీరు కూడా రెండు కరెక్ట్ గా పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి అనమాట, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి అనమాట, మీరు రెండు కరెక్ట్ గా పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే ఎవరు దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ చేశారనమాట, మీరు పంపించిన వాటిల్లో టూ కరెక్ట్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట నిజామాబాద్ నుంచి, మీరు పంపించిన వాటిల్లో అసలు ఏది కరెక్ట్ గా లేదు. అండ్ ఇంకా పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఇంకా ఆండాలు వీళ్ళందరూ అనమాట, మీరు పంపించింది రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్టే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే ఏం పార్థశారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి, మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు, మీరు పంపించిన వాటిల్లో ఒకటే కరెక్ట్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామలకోటి నుండి దుబాయ్ భాష మెసేజ్ చేశారు, ఒకటే కరెక్ట్ అండి మీరు పంపించిన వాటిల్లో. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ అనమాట, మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకటే కరెక్ట్. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, మీరు మొత్తానికి కరెక్ట్గా గెస్ట్ చేసి మెసేజ్ అయితే పంపించేశారనమాట. అండ్ రమేష్ కర్నూలు నుంచి అనమాట, మీరు పంపించారు.

వాటిలో ఒకటి కరెక్ట్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక వరుణ్ అనమాట, ఆదాం నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఇంకా గురుస్వామి నాయుడు అనమాట, రొంపిచెర్ల నుంచి మీరు కూడా రెండు కరెక్టే పంపించారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా చిన్నమస్తన్రావు గారు, దామర్ల పెద్దమస్తన్రావు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక రేపల్ల నుండి రామయ్య, రాజలక్ష్మి వీళ్ళందరూ అనమాట. మీరు రెండు పంపించారు కదా, ఆ రెండు అంటే మూడు పంపించారు, వాటిలో రెండు కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎవరు అంటే కనుక ఆల్మోస్ట్ అందరూ పంపించేసినట్టే. దమ్మోజ్ వెంకటాచారి గారు మీరు మళ్ళీ పంపించారు, మీరు పంపించిన వాటిల్లో నేను చెప్పాను కరెక్ట్ అయితే లేదు. సో ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే హనుమంతుడి నామాలు అంటే అసలు మనకి టైం మాట్లాడుకోవడానికి, క్వశ్చన్ అడగడానికి కూడా సరిపోదు, ఎందుకంటే చాలా ఉంటాయి. నేను అడిగింది ఏంటి అంటే హనుమాన్ చాలీసాలో హనుమంతుణ్ణి మూడు పేర్లతో పిలుస్తారు, ఆ మూడు పేర్లు ఏంటి అని మాత్రమే అడగడం జరిగిందనమాట. మరి మొత్తానికి లాస్ట్లో ఆన్సర్ అయితే గెస్ చేసి అయితే పంపించేశారు కదా లిజనర్స్, ఇంతకీ మరి ఆన్సర్ ఏంటి అంటే గనక కేసరి నందన్, అలాగే పవన్ కుమార్ అంజనీ పుత్ర. సో ఇవన్నమాట ఈ మూడు పేర్లు హనుమాన్ చాలీసాలో హనుమంతుడి పేర్లు అనమాట, వీటితో మనం పిలవడం జరుగుతుంది. సో అదనమాట క్వశ్చన్కి ఆన్సర్ అయితే మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సుప్రీం అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: నీకు 100 మంది కనబడుతున్నారేమో, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే.

0: भारती एफएम 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ನಮಸ್ತೆ, ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತಂ. నేను మీ సరిత. గుంటూరు విజయవాడ జాతీయ రహదారిలోనే కాజా టోల్ ప్లాజా వెస్ట్ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రోడ్డు రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ను కోరారు. కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలిసిన ఆయన రాష్ట్రంలో పలు ట్రాఫిక్ సమస్యల గురించి వివరించారు. జాతీయ అర్హత పరీక్ష నీట్ యూజీ 2026కు సంబంధించి ప్రశ్నాపత్రం రాజస్థాన్లో లీక్ అయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో జాతీయ పరీక్ష సంస్థ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే 3వ తేదీన ఈ పరీక్ష జరిగింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5గురికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఫ్లోరెన్స్ నైట్గిల్ 2025 అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఈరోజు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈరోజు మధ్యాహ్నం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై నిర్ణయం కోసం ఈ సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 2 ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి జాతీయ నాణ్యతా ధృవీకరణ పత్రాలను పొందాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందాయని చెప్పారు. రాష్టం నుండి ఉత్తరాది రాష్టాలకు రైలు అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన కాకినాడ హిసార్ కొత్త రెగ్యులర్ రైలు సర్వీసును కాకినాడ పార్లమెంటు సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ప్రభుత్వం పథకం ప్రజలందరికీ చేరువయ్యేలా స్వర్ణ వార్డు గ్రామాలు సచివాలయాలు సమన్వయంతో పనిచేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామాల ద్వారా అందుతున్న సేవల పురోగతి, ఎన్నికల వార్డుల మ్యాపింగ్, మనమిత్ర శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో విశాఖ కలెక్టర్ కార్యాలయం నుండి దృశ్య మాధ్యమ విధానంలో ఆయన ఈరోజు సమీక్షించారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మరేమో నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది చెప్పానా, నేను ఇలా అడగగానే అలా చాలా మంది మెసేజ్లు పంపిస్తారు అని చెప్పి అన్నట్టుగానే చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ చూసేద్దాం. హాయ్ ప్రసన్న మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ గెస్ చేసి పంపించండి. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి మీరు పదాలు స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకోండి. అలాగే పెడన జోగా

చంద్రరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దేవసేన తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురుహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కడప వినయ్ అనమాట, కడప నుంచి వినయ్ అనుకుంటా, రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరైతే. అండ్ ఇంకా హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ, అలాగే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి విజిలీ వెంకటేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మంగళగిరి నుంచి దామర్ల పెద్దమస్తానరావు గారు, అలాగే దామర్ల చిన్నమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అలాగే నార్కెట్పల్లి మండలం లెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, ఇంకా హేమలత కరెక్ట్ అనమాట. అలాగే శ్రీరామారావు అపరాజిత పెనుమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బి నాగేశ్వరరావు గారు భోపాల్ నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. చిన్నమ్మాయి అనమాట మిర్యాలగూడ నుంచి హలో ప్రసన్న అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. మరి క్వశ్చన్ ఇప్పుడే జూన్ చేసిన వాళ్ళ కోసం, వినని వాళ్ళ కోసం ఇంకొకసారి అడుగుతున్నాను. మితంలో ఉంటాను, గతంలో ఉండను, కుర్చీలో ఉంటాను, కుడిలో ఉండను, మరి ఇంతకీ నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నానమాట, ఫ్రమ్ ద మూవీ అవునన్నా కాదన్నా. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఇంకా చాలా మంది గెస్ చేసి ఆన్సర్స్ అయితే పంపించేశారు అనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి అనమాట. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా వడియంపేట నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నాగార్జున ఇంకా లక్ష్మి. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా చక్రధర్ మహిధర్ వీళ్ళందరూ అనమాట పెనమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మీ ప్రశ్నకి సమాధానం అంటూ సూర్యారమ హైదరాబాద్ నుంచి పంపించారు. అలాగే రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బాగున్నారా అంటూ ఇంతకీ ఆన్సర్ కూడా ఓకే కరెక్ట్ గా పంపించేశారు అనమాట. ఎవరు రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే నున్న నుండి శోభారాణి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చిలుక నారాయణ అన్సువ వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక షబానా అనమాట వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిరంజీవి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు వసంత అనమాట అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించి కరెక్ట్ గా గెస్ట్ చేసి పంపించిన ఆన్సర్కి అసలు క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక మితంలో ఉంటాను గతంలో ఉండను కుర్చీలో ఉంటాను కుడిలో ఉండను నేను ఎవరిని అంటే మీ అందరూ పంపించింది అనమాట మిర్చి అనమాట. మరి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ గెస్ చేసి పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మిర్చి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ ఉంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. దానికంటే ముందు క్వశ్చన్ అడిగితే మేము ఆలోచిస్తూ ఉంటాం కదా క్వశ్చన్ అడగచ్చు కదా అనుకుంటూ ఉన్నారు కదా అప్పుడప్పుడు అలా గాలి తరంగాలు మనసుని తాకుతూ ఉంటాయి అనమాట. ఎనీవే అలా అనుకున్న వాళ్ళ కోసం నేను నిజంగా క్వశ్చన్ అడిగేసిన దీని తర్వాతే మిర్చి మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తా. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ ఓకే IFFD అనమాట ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026 వేడుకల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది. సో ఇదే అనమాట క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు దాని తర్వాత ఊరి పేరు దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే సాంగ్ వినండి వింటూ స్టేజ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ కూడా

మనము నామ్ సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి సాంగ్ ప్లే చేయడానికంటే ముందే క్వశ్చన్ అడిగేశాను, మరి ఎవరు విన్నారు, ఎవరు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు, ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇవన్నీ చూసేద్దాం. ఓకే, కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు గాలి నుంచి అప్పల్ రాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రమేష్ గణేష్ వీళ్ళందరూ అనమాట కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి అనమాట ఫ్రమ్ మచిలీపట్నం రేఖా అని పంపించారు. ఓకే, మీరు ఇంతకీ ఆన్సర్ కరెక్ట్గా పంపించారా లేదా అంటే లేదు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చిలుక నారాయణ అనసూయ యమున వీళ్ళందరూ జానకంపేట నిజామాబాద్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఓకే నా చేత ఆన్సర్ అలా చెప్పించిపోయారనమాట. ఎవరు అంటే కనుక ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నార్కెట్పల్లి మండలం నుంచి నెమ్మోని గ్రామం నుంచి పున్న

వెంకటేశం హేమలత కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శబానా పంపించేశారు ఎక్కడి నుంచి అంటే పెద్దగూడెం విలేజ్ నుంచి అనమాట. అండ్ మీరు పంపించింది కూడా కరెక్టే. మరి ఇంకా కొంతమంది అలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అసలు క్వశ్చన్ వినలేదు అంటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ IFFT 2026 వేడుకల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరికీ ఒక క్లూ లాగా ఉంటుంది. మూవీ నేమ్ అయితే చెప్పను, బట్ ఈ సాంగ్ వింటే విన్న తర్వాత చెప్పేస్తాం. సో మీకే అర్థమైపోతుంది ఎవరు ఏంటి అనేది. మరి సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఎప్పుడైనా సరే యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను కదా, సో ఈ సాంగ్కి ఒక ఇంట్రడక్షన్ అని చెప్పను, కానీ ఈ సాంగ్ ఎప్పుడైనా సరే మన మనసు బాగోకపోయినా లేదంటే బాగున్నా అన్ని రకాలుగా వినొచ్చు అనమాట. నిజంగా చాలా బాగుంటుంది. అండ్ లిరిక్స్ వినండి, లిరిక్స్ నిజంగా మనసుకి చాలా చాలా హాయిగా అనిపిస్తాయి అనమాట. మరి ఇంతకీ ఈ సాంగ్ వింటే ఆన్సర్ కూడా గెస్ చేయొచ్చు అండ్ సాంగ్ కూడా చాలా రీఫ్రెష్ అవ్వచ్చు. ఇంతకీ అసలు ఆ సాంగ్ ఏంటి అంత సస్పెన్స్లో పెట్టను. సో వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనం ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. నాకు తెలిసి ఈ సాంగ్ విన్న తర్వాత ఈ మూవీ నేమ్ ఏంటో మీకు తెలుసు కాబట్టి, మరి ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా నాకు తెలిసి చాలా మంది పంపించేసి ఉండొచ్చు. మరి చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు. ఇంతకంటే పెద్ద క్లూ అయితే ఉండదు. శ్రీధర్ రావు అన్నమాట. ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎన్ పార్థశారథి భరత్ నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుంచి దామర్ల పెద్దమస్తానరావు గారు, ఇంకా దామర్ల చిన్నమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, ఇంకా శ్యామల అనమాట. నున్న నుండి శోభారాణి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ ఒడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీ సిమ్లత, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అంటూ ఐలవరం నుంచి సిద్ధాంతి, గోలీ ధర్మారావు గారు, ఇంకా పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మోహన్ రావు గారు, లీలావతి, హేమప్రియ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కప్పలదొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇందాక క్వశ్చన్ అడిగారు కదా అని చెప్పి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి అనమాట. అండ్ ఇంకా ఓకే, ఇందాక ఎప్పుడో అడిగిన క్వశ్చన్ దగ్గరికి వెళ్ళారా, అండ్ ఇదైతే కరెక్టే. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అవేం పంపించలేదు, పేరు అవన్నీ పంపించకుండా ఇలా చదువుతాం, బాలకృష్ణ గారు ఇమేజ్ మాత్రం పంపించారనమాట. ఇంతకీ ఇంకా ఎవరు పంపించారు, రేపల నుంచి రామయ్య, రాజలక్ష్మి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి అనమాట. అలాగే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు అనమాట. ఓకే, ఇంకా సాంగ్ చాలా బాగుంటుంది, ఆ లైన్ చాలా బాగుంటుంది అంటున్నారు అప్పల్ రాజు గారు. ఇందాక ఎప్పుడో ఆన్సర్ మెసేజ్ చేసేసారనమాట మీరు. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్గా, అసలు ఆ సాంగ్ ఇందాక ఇప్పుడు నేను చెప్పేస్తా, చెన్నకేశవరెడ్డి మూవీ అనమాట మీరు విన్న సాంగ్ అయితే. సో ఇంతకీ అసలు ఆ సాంగ్ వింటేనే అర్థమైపోయి ఉంటుంది ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక. ఇంతకీ ఏంటి, ఇంతకీ ఇంతకీ ఇంతమంది కరెక్ట్గా పంపించిన ఆన్సరే ఇదన్నమాట, నందమూరి బాలకృష్ణ గారు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ IFFT 2026 వేడుకల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది అని చెప్పి ఇందాక అడగడం జరిగింది. ఆల్మోస్ట్ కొంతమంది లిజనర్స్ అయితే స్టార్టింగ్లోనే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, కొంతమంది సాంగ్ విన్న తర్వాత క్లూ అని చెప్పిన తర్వాత చాలా మంది కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. మరి ఇప్పుడైతే ఇంకా ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చేసినాయి, ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక.

ఏమిడా యాక్చువల్ గా ఇందాక నుంచి సత్య భార్గవి గారు మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, అది ఎలా ఎలా అని అడుగుతూనే ఉన్నారనమాట స్టార్టింగ్ నుంచి ఆ క్వశ్చన్. సో యాక్చువల్ గా ఇప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. యాక్చువల్ గా ఏంటంటే, నరసింహ మూవీలో పుట్టలో చేయిబెట్టారు కదా, ఆ పాము మిమ్మల్ని కాటేలేదు ఏంటో అని చెప్పి లాస్ట్ వరకు అడుగుతూనే ఉంటాడనమాట. ఫైనల్గా రజనీకాంత్ గారు లాస్ట్లో అలా రివీల్ చేస్తారు, ఏం లేదు భార్గవి గారు, మితంలో ఉంటాను గతంలో ఉండను అంటే అక్షరం అనమాట. సో నేను రెగ్యులర్గా ఎప్పుడు వచ్చినా ఇలాంటి క్వశ్చన్ ఏదో ఒకటి క్రియేట్ చేసి అడుగుతూ ఉంటాను. అప్పుడు ఏంటి, తమ్ తమ్ కామన్ కాబట్టి అందులో లేనిది మీ కదా, సో మీ అనే అక్షరం అనమాట. అలాగే కుర్చీలో ఉంటాను కుడిలో ఉండను నేను ఎవరిని అని చెప్పాను కదా, మరి కుర్చీలో ఉంటాను కుడిలో ఉండను అంటే కుర్చీ మిర్చి అనమాట. సో చీ అనే వర్డ్ పదం, సో ఈ రెండు కలిపితే మిర్చి అనమాట. అలా నేను చాలా మూవీస్ నేమ్స్ అడుగుతూ ఉంటాను కాబట్టి వాళ్ళు చాలా పెద్ద పెద్ద మూవీస్ నేమ్స్ అడిగినా కూడా లిజనర్స్ అందరూ ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మాత్రం చాలా ఈజీగా పంపించేస్తారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇందులో పిహెచ్డి చేసేసారని అనుకోవాలి. సో నాకు తెలిసి మీ డౌట్ క్లారిఫికేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. అండ్ ఇప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ చక్రం అనమాట. ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకు అంటే, మరి బయట సమ్మర్ హీట్ పెరిగిపోతున్నప్పుడు మిమ్మల్ని ఒక మంచి ప్రపంచానికి తీసుకెళ్ళి అప్పుడప్పుడు యాక్చువల్గా కూల్ హాట్ సమ్మర్లో కూల్ సాంగ్స్ వినాలి అంటే వివిధ భారతినే వినాలి. అండ్ ఇలాంటి సాంగ్స్ అప్పుడప్పుడు వింటూ ఉండాలి. అండ్ ఇప్పుడైతే చక్రం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వస్తుంది, దీని తర్వాత ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగిస్తాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నాకు తెలిసి క్వశ్చన్ ఏం అడగబోతున్నాను అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. మరి ఇంతకీ భార్గవి గారు మెసేజ్ చేశారు, నాకు తెలిసి నేనేం అనుకోవట్లేదు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అయితే. సో చాలామంది అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉంటారు. నాకు తెలిసి మీకు అర్థమైతే ఈసారి మీరే పంపించాలన్నమాట అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు. అండ్ ఇప్పుడు ఇంకా ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆ క్వశ్చన్ అయిపోయింది, సాంగ్ కూడా ప్లే చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అందరి కోసం ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఓకే, దేశంలోనే తొలి తాళాల మ్యూజియంని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు? మీరు విన్నది నిజమే, నేను అడిగింది కూడా నిజమే. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, దేశంలోనే తొలి తాళాల మ్యూజియంని, తాళాలు లాక్స్, ఓకే, తాళాల మ్యూజియంని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అనేది క్వశ్చన్ అన్నమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే రాష్ట్రం చెప్పినా పర్లేదు, ప్లేస్ చెప్పినా పర్లేదు, ఎలా అయినా అది కరెక్ట్ అయితే చాలు. మరి ఏం చేయాలి ఆన్సర్ తెలిస్తే? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్లు అయితే మెసేజ్లు పంపించారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అవన్నీ చూసేద్దాం. కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రమేష్ గణేష్ నగర్ నుంచి అనమాట, కర్నూలు నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దస్తగిరి సంజా ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నిన్న నుండి శోభారాణి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్, మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్

0: ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఇంకా ఎవరు, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా నార్కెట్పల్లి మండలం నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోతు వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే చిలుక నారాయణ అనసూయ, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా భాస్కర్రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక కట్ల సతీష్, సుమలత, వీళ్ళందరూ ఎక్కడి నుంచి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దామల్ల చినమస్తన్రావు గారు, ఇంకా దామల్ల పెద్దమస్తన్రావు గారు అనమాట, మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బౌరంపేట నుంచి సంతోష్, ఇంకా సుప్రియ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ పార్థశారథి సిద్దిపేట నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సాత్విక్ అనమాట, ఎక్కడి నుంచి, మదనపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించడం జరిగింది మీరు కూడా. అండ్ అలాగే జి రెడ్డన్న, ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి అనమాట, ఓకే థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కుసుమ అమ్మటి నగర్ నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, కొల్కత్తాకి తీసుకెళ్లారు, వెళ్ళకండి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు థ్యాంక్ యూ సో మచ్, అండ్ అలాగే ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. విసి మోహన్, బొడ్లచెర్ల విలేజ్, మార్కాపూర్ జిల్లా నుంచి అనమాట. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక జయలక్ష్మి, సుధా, వీళ్ళందరూ తిరుపతి నుంచి అనమాట. మీరు పంపించిన అసలు ఆన్సరే పంపించి ఓకే పైన ఆన్సర్ పెట్టి దాని తర్వాత చాలా గాపించిన తర్వాత మీ పేర్లు పెట్టడం జరిగిందనమాట. ఎనీవే మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ తర్వాత శబానా, పెద్దగూడెం విలేజ్, వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిరంజీవి, తిరుపతి నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. అలాగే సైనిక ఎస్ఎస్వి ఫ్రమ్ గంగదేవి పాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఏంటంటో పంపించారు. తర్వాత శంకర్పల్లి పొద్దుటూరు నుంచి అనమాట, రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ, సంతోష్, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి మొత్తానికి ఒక కాంప్లిమెంట్ లాంటిదే ఇచ్చారనమాట అప్పలరాజు గారు, థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఏంటి అంటే కనుక బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత, వీళ్ళందరూ కూడా వేటపాలెం నుంచి, రామ్నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ మీరందరూ ఈ క్వశ్చన్కి నాకు తెలిసి కొత్తగా ఆన్సర్ తెలుసుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక దేశంలోనే తొలి తాళాల మ్యూజియంని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పి అడిగా మీ అందరూ పంపించిందే ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో అనమాట, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. సో అది, సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. మరి సాంగ్ ప్లే చేయడానికైతే మనకి సమయం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి, మరి ఇవాళ సండే సండే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. కొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వచ్చేస్తే అవి వినండి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 జూన్ నాటికి పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం సత్వర పూర్తికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో విధానంలో అనుమతులను వేగవంతం చేయడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందుకోసం కొత్తగా మైస్ విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా ప్రధాన ఘట్టం గంగమ్మ జాతర ఈరోజు జరుగుతోంది. రాయలసీమ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు గంగమ్మ ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి బి శివన్ నారాయణారెడ్డి అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఈరోజు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా న్యాయబద్ధంగా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ప్రతి ప్రభుత్వం పథకం అర్హులందరికీ చేరేలా స్వర్ణవార్డ్, స్వర్ణగ్రామం సచివాలయాలు సమన్వయంతో పనిచేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల ముగింపుపై అనిశ్చితి నెలకొనడంతో చమురు ధరలు పెరిగాయి. దీంతో రూపాయి జీవనకాల కనిష్టానికి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉత్తర శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

కుమారి 21F ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత అసలు ఎందుకు ఈ సాంగ్ ప్లే చేశాను అంటే, మరి యాక్చువల్గా వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 4:08 అయిపోయింది అండ్ మనమైతే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రాంలోకి. ఇప్పుడు చెప్పాలి కదా ఇంతకీ ఆ సాంగ్ ఎందుకు ప్లే చేశాను అనేది. మరి ఈరోజు ట్యూస్డే కాబట్టి వివిధాల థీమ్ ఏంటి అంటే కనుక వన్ లిరిసిస్ట్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే శ్రీమణి లిరిక్స్ అందించిన సాంగ్స్ అనమాట. సో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను ఇవాళ వివిధాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను జూలై మూవీ నుంచి, దాని తర్వాత ఎక్స్ప్రెస్ రాజా, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.

மரவுண்ணோ விவித ப்ரோக்ராம்லோ ஓன்லி ஆன் வரட் 1.3 விவித் பாரதி எஃப்எம். నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాల్టి వివిధాలో థీమ్ ఏంటి అంటే వన్ లిరిసిస్ట్ అనమాట. శ్రీమణి రచించిన సాంగ్స్ అన్ని వినిపిస్తూ ఉన్నాను, బ్యూటిఫుల్ సాంగ్స్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం జులాయి, దాని తర్వాత నేను లోకల్, దాని తర్వాత సరైనడు, ఈ త్రీ మూవీస్ నుంచి 3 సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. విన్ టూ స్టేట్యూన్ టూ వన్ అట్ 1.3 విత్ భారతి ఎఫ్ఎం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: भारती FM 101.3
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: పోగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:33 అయితే అయిపోయింది అనమాట. మరి మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే వన్ లిరిసిస్ట్ అనమాట. ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నాను అంటే కనుక శ్రీమణి గారు, శ్రీమణి లిరిసిస్ట్ శ్రీమణి రాసిన బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం డీజే దువ్వాడ జగన్నాథం అనమాట ఈ మూవీ నుంచి. దాని తర్వాత భలే భలే మొగాడివై, ఈ 2 మూవీస్ నుంచి 2 సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటో ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా. మీ అందరికీ తెలుసు శ్రీమణి లిరిక్స్ అందించిన సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం 100% లవ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఈ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. బట్ దానికంటే ముందు ఎప్పుడూ చెప్పేదే ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఇందాక చెప్పాను కదా ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి, వినండి, ఇంకా వినిపించండి, వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా

0: ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2 ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विथ मी योर आरजे चेतन। తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు, ఆగమాగం కాకండి, మైండ్ఫుల్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను। జాగృతతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు। మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యూఆర్ ఫుల్। చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి, అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము। స్పెషల్గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది, చూడడమే కాదు మనం చేస్తాం కూడా। కొందరు ఆగమాగం తినేస్తారు, ఆకలి అయిందంటే చాలు 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే, శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి, చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది, వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు। ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా, కానీ భోజనం తినేటప్పుడు స్పృహ జాగృకత చాలా అవసరం। మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం। మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచి ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి, వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి। అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది। ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది। ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు, మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి। మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రాంలో। ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి। మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి। వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానికా? బుద్ధిపూర్వకంగా జాగృతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి। ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది। జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి। మీరేం తింటున్నారో అవగాహన నుండి దానిని మెచ్చుకోవడం అనేది జాగృతతో తినడం ముఖ్యం। మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం, ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం। గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం, మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం। మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి। మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి, మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనలను ఆస్వాదించండి, ప్రతి ముద్దను, నమలడాన్ని ఆనందించండి। మీరు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి, ఓ క్షణం సమయాన్ని

తీసుకుని అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రైతుల చరిత్ర ఏంటి? దాన్ని ఎవరు పండించారు? ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది? వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తినడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది. దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు సంబంధించిన పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు. మిగతాది వ్యర్థంగా మారి బయటికెళ్లిపోతుంది. అంతేకాదు, జీవక్రియ కూడా మందగిస్తుంది. దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు. అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది. లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు. కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం. దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం, చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాతకాలంలో పెద్దవాళ్లు పిల్లలు కలిసి ఒక దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక పదేళ్ల కింద చూడండి, మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏమి తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు? ఇంట్లో 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింత ఏంటంటే, నేను నీ మధ్య రెస్టారెంట్స్, హోటల్స్ లో, 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్గా ఫోన్ని తీసి ఆనిచ్ చేసి, దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ, మరి ట్రేడింగో, స్టాకింగో, లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికి తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి? అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పిల్లలు ఇమీడియట్ గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు, ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో, రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెన్నెలా ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 951

0: विविध भारती FM 101.3।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి FM కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 5 గంటలు.

0: వనితాలోకం మహిళల కార్యక్రమంలో ముందుగా పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల.
1: పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం.

శ్రోతలు బాగున్నారా? ఈనాటి మన కార్యక్రమంలో సరికొత్త వంటకాలు చెప్తాను, మీరు విని తప్పకుండా తయారు చేసుకోండి. చాలా టేస్టీ టేస్టీ వంటకాలు, అందరు ఇష్టపడే వంటకాలు, మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే అన్నమాట. ముందుగా కొబ్బరి బెల్లంతో రొట్టె ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు మినపప్పు తీసుకోండి. ఈ మినపప్పు పొట్టుపప్పు అయితే కనుక చాలా బాగుంటుంది. పొట్టుపప్పుని బాగా నానబెట్టి చేత్తో బాగా నిలిమేస్తే మొత్తం పొట్టంతా వస్తుంది. అయితే దీన్ని క్లీన్ చేయడం కొంచెం కష్టమే, కానీ దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగానే. మరి బాగా నానాలి. నానబెట్టిన ఈ మినపప్పుని బాగా పొట్టంతా పోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఒక కప్పు మినపప్పుకి ఇడ్లీ రవ్వ 2 కప్పులు కావాలి. 2 కప్పులు తీసుకొని ఈ ఇడ్లీ రవ్వని 1 గంట సేపు మాత్రమే నానబెట్టాలి, ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే, మినపప్పు బాగా రుబ్బేసుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఆ పిండిలో ఇడ్లీ రవ్వ బాగా వడకట్టేసి గట్టిగా పిండేసి ఆ ఇడ్లీ రవ్వను అందులో వేసేసేయాలి. బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే, అందులో మీకు ఎంత కావాలి అంత తీసుకోండి. 1 కేజీ పిండి తీసుకోండి. అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి, అంటే 1 కొబ్బరికాయ తీసుకొని బాగా తురిమేసేయండి. తురిమేసి ఆ పిండిలో వేసేసేయండి. 1 కప్పు బెల్లం బాగా తురిమేసి మెత్తగా దంచేసి అందులో వేసేసేయండి. యాలకల పొడి వేసేసేయండి. కొంచెం 1 పావు స్పూను సాల్ట్ అంటే ఉప్పు వేసుకోండి. దీనంతా బాగా కలిగి పెట్టేయాలండి. కలిగి పెట్టి పక్కన కాసేపు నానపెట్టండి, అంటే కొంచెం 1-10 నిమిషాలు అట్లా పెట్టుకోండి. ఈలోగా కుక్కర్ తీసుకోండి. కుక్కరు నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా, అది తీసుకొని అందులో నెయ్యి వేసి 1 స్పూను మొత్తం పూసేయాలి. కుక్కర్ అంతా పూసేసి బాగా కొంచెం ఎక్కువ 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకోండి. పూసేసి అందులో మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండి అంతా పోసేసేయండి. పోసిన తర్వాత పైనే డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా నెయ్యిలో వేయించుకోండి. నెయ్యిలో వేయించేసుకొని ఈ పిండి పైనే వేయాలన్నమాట, మధ్యలో కలపకూడదు. పైనే వేసేసి ఇప్పుడు మీరు 1 చిన్న గ్లాసులో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని పిండి మధ్యలో అలా గుచ్చేసేయాలి వాటర్తో పాటు. ఎందుకు అలా పెట్టాలి అంటే, ఇది ఈ నీళ్ళ ఆవిరితో పైనంతా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు అలాగ మూతేసి అంటే మన గ్యాస్కెట్ పెట్టాలా, పైన విజిల్ పెట్టకూడదు, గ్యాస్కెట్

పెట్టి విజిల్ పెట్టకుండా ఒక 10 నిమిషాలు చిన్న మంట మీదే ఉడకనివ్వాలి. అయిన వెంటనే ఆపేసేయండి. ఇప్పుడు ఆపేసి మళ్ళీ ఏం చేస్తారంటే, మీరు 10 నిమిషాల తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఉడికిచ్చండి. ఒకేసారి అలాగే పెట్టేస్తే అడుగంతా మాడిపోద్ది అనమాట. చల్లారేంత వరకు ఉంచేసి మళ్ళీ స్టవ్ వెలిగించి చిన్ని మంట మీద మళ్ళీ 10 నిమిషాలు ఉడికించండి. ఈ టైంలో ఏమవుద్దంటే, పైన గ్లాసులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఆవిరికి పైనంతా కూడా బాగా ఉడుకుతుంది. ఉడికి లో

కదిలించారనుకోండి, ఆ నీళ్లు దొల్లిపోతాయి, కదిలించకూడదు. అయితే ఆ నీళ్లు ఈ ఉడుకుకి ఆ వేడి నీళ్ళల్లో నుంచి ఆవిరి వచ్చేసి పై భాగం అంతా కూడా చక్కగా భలే బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు దాన్ని తీసేసి ఆ గ్లాస్ నీళ్ళు తీసి పక్కన పడేసి ఇప్పుడు మీరు కట్ చేసుకోండి, మొత్తం సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని తిని చూడండి. కొబ్బరి బెల్లం రొట్టె, ఈ మినప్పప్పు రొట్టె తింటారు, చాలా బాగుంటుందండి. మళ్ళీ చెప్తాను, ఒక కప్పు మినప్పప్పు తీసుకోండి. ఈ మినప్పప్పు మీకు పొట్టుపప్పు అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మినప్పప్పు పొట్టుపప్పు తీసుకోండి, నానపెట్టండి, బాగా నానాలి. ఈలోగా ఇడ్లీ రవ్వ తీసుకొని ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ నానపెట్టుకోండి, 1 గంట సేపు మాత్రం నానపెట్టండి. ఇప్పుడు మినపప్పు అంతా రుబ్బేసిన తర్వాత ఈ మినపప్పు పులవ పెట్టద్దండి, అందులో ఇడ్లీ రవ్వని బాగా నీళ్ళంతా పిండేసి అందులో వేసేసేయండి. బాగా కలిపేసిన తర్వాత మీకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకోండి అందులో. ఇక మీరేం చేస్తారంటే జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం పప్పులన్నీ కూడా వేయించుకోండి నెయ్యిలో, పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మీరేం చేస్తారంటే బాగా కొంచెం నెయ్యి వేసి ఈ పిండిలో మీరేం చేస్తారంటే తురిమిన బెల్లం వేసేసేయండి 1 కప్పు, తర్వాత పచ్చికొబ్బరి 1 కాయ బాగా తురిమేసి అందులో వేసేసేయండి, యాలకల పొడి వేసేసేయండి. అందులో కొంచెం సాల్ట్ వేస్తేనే రుచి అన్నమాట, లేకుంటే బాగోదు. 1 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం బాగా కలిగిపెట్టి ఆ నెయ్యి పూసుకున్న కుక్కర్లో వేసేసి మరి గ్యాస్కెట్ పెట్టి వేసేసేయండి. అయితే గ్యాస్కెట్ పెట్టి మూత పెట్టేటప్పుడు 1 గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ పైన ఇట గుచ్చేసేయండి, మధ్యలో ఇట గుచ్చేయాలన్నమాట పిండిలోకి, అలా నిలబడిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, డ్రై ఫ్రూట్స్ చుట్టూ పిండి పైనే వేసేసేయండి, మూత పెట్టి 10 నిమిషాలు అలాగే ఉంచండి చిన్న మంట మీద, ఉడకనివ్వండి. 10 నిమిషాలు అవ్వగానే ఆపేసేయండి, ఆపేసి అలా అలా చల్లారిపోవాలి. అలా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ మీరేం చేస్తారు, ఈసారి మీరు గ్లాస్ నీళ్ళు తీసేసినా పర్వాలేదు, తీసి పక్కన పెట్టేసినా పర్వాలేదు, మళ్ళీ 1-10 నిమిషాలు చిన్న మంట మీద మళ్ళీ ఉడికించండి. ఉడికించి మళ్ళీ ఆపేసి ఇక మొత్తం కుక్కర్ చల్లగా అయిపోవాలా, అప్పుడు మూత తీసి మీకు కావలసినట్టుగా కట్ చేసుకోండి. కొబ్బరి బెల్లం రొట్టె ఉంటుంది చూడండి, రుచి భలే ఉంటుందండి. ఒకవేళ బెల్లం మీకు ఇంకా కావాలనుకుంటే కనుక కుచ్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సరే. ఇప్పుడు మరొక వంటకం చెప్తాను, గోధుమ రవ్వ కిచిడి. గోధుమ రవ్వ కిచిడి ఎట్లా, గోధుమ రవ్వతో చింత లావులావుగా ఉంటాయి కదా, ఏం వండుకుంటామండి అని చాలామంది కొనుక్కొచ్చుకోరు. ఈ గోధుమ రవ్వ ఆరోగ్యానికి ఎంత మంచిదో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, కానీ చేసుకోవడం చాలామందికి తెలియదు. ఇప్పుడు నేను గోధుమ రవ్వ కిచిడి చెప్పేస్తాను. 150 గ్రాముల గోధుమ రవ్వ తీసుకోండి, 150 గ్రాముల పెసరపప్పు తీసుకోండి. దీన్ని 2 సార్లు బాగా కడిగిపెట్టి కడిగేసిన తర్వాత నానపెట్టండి. నానపెట్టిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక నాన్ స్టిక్ ప్యాన్ కుక్కర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అందులో గోధుమ రవ్వ 150 గ్రాములు వేసి బాగా కడిగి అందులో మీరేం చేస్తారంటే పెసరపప్పు కూడా వేసేసేయండి. వేసేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయండి, 50 గ్రాముల ఆయిల్ వేసేసి ఆయిల్ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి, తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు వేయండి, కరివేపాకు బాగా రెడ్డిగా వేగాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, అది కూడా బాగా రెడ్డిగా వేగుతూ ఉంటుంది. అప్పుడు 2 టమాటాలు కట్ చేసి అందులో వేసేసేయండి. వేసి ఇప్పుడు టమాటా ఎట్లా అంటే బాగా ఉడకాలి, ఉడికిన చిన్న మంట మీద ఉడకనివ్వాలి, అంతా కలిసిపోతుంది. కొంచెం కారం అవసరం అంటే వేసుకోండి, లేకుంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా సరిపోతుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే కొన్ని క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బఠానీలు అన్నీ వేసేసి మళ్ళీ ఒక్కసారి కలయి పెట్టేసి ఇప్పుడు మీరేం చేస్తారు, దీనికి ఈ 150 గ్రామ్స్ పెసరపప్పు, 150 గ్రాముల ఈ రవ్వకి అంతటికి కలిపి 1.2 లీటర్లు అంటే 1 లీటర్ మళ్ళీ కొంచెం నీళ్ళు వేయాలన్నమాట. 1 లీటర్ నీళ్ళు కంపల్సరీ వేయాలి. 1 లీటర్ నీళ్ళ తర్వాత మళ్ళీ 1.25 గ్లాస్ కానీ 1/2 గ్లాస్ లెక్క ప్రకారం, అంటే 1 లీటర్కి 1/2 గ్లాసుతో 4 గ్లాసులు నీళ్ళు వేయాలి. అలాగే అదే 1/2 గ్లాసుతో కొంచెం నీళ్లు వేయాలి. వేసిన తర్వాత నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి నీళ్లు పొంగాలి. పొంగనిచ్చి ఇవన్నీ వేసేసేయాలి, ఏది రవ్వ పెసరపప్పు వేసేసి బాగా కలిపి పెట్టి ఒకసారి

ఉప్పు టేస్ట్ చేయండి. చేసిన తర్వాత కుక్కర్ పెట్టేసి మీరు చిన్న మంట మీద ఉడికించండి. చిన్న మంట మీద ఉడికించిన తర్వాత అలా స్టవ్ ఆపేసేయండి. అది ఎక్కువ విజిల్ రాకూడదు, కనీసం 10 నిమిషాలు అట్లా ఉడకనిచ్చేసి చిన్న మంట మీద ఆపేయండి. కాసేపు అయ్యాక మళ్ళీ వెలిగించాలి, మళ్ళీ 10 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాలు ఉంచి మళ్ళీ ఆపేసి స్టవ్ అంతా కూడా చల్లగా, అంటే మరి ఎక్కువ వేడి లేకుండా అయిపోయిన వరకు ఉంచేసి, అంటే చల్లగా అంటే మరి ఐస్లా కాదు, మరి అందులో ఉన్న ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీయండి. మూత తీసేసి అందులో కొంచెం కొత్తిమీర వేసేసి, అప్పుడు వేసిన తర్వాత కొంచెం నీరు నీరుగానే ఉంటుందన్నమాట, ఎందుకంటే ఈ గోధుమ రవ్వ అనేది బాగా మిక్స్ అవ్వదు, అలాగే ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఆ నీళ్ళని అలాగే చిన్న మంట మీద ఉడకనివ్వండి, అలాగా కుక్కర్ మూత లేకుండానే ఉడకనివ్వండి. అప్పుడు మొత్తం దగ్గర పడుతుంది, దగ్గర పడి చాలా గుమ్మగుమ్మలాడిపోతుంటుంది. ఇక ఈ కిచడీ, ఈ గోధుమ రవ్వ కిచడీ తింటుంటే అబ్బా రోజు ఇదే చేసుకుని తిన్నామా అనిపిస్తుంది అన్నమాట. కానీ గోధుమ రవ్వ కిచడీ అందరి ఇళ్ళల్లో తెచ్చుకున్నారంటే అలాగే ఉండిపోద్దండి, ఎలా చేసుకోవాలో తెలీదు. కానీ ఇది ప్రాసెస్ అన్నమాట, కాబట్టి మీరు తప్పకుండా చేసుకోండి. గోధుమ రవ్వ కిచడీ చేయడం ఎలాగో మళ్ళీ చెప్తాను. గోధుమ రవ్వ కిచడీకి 1.5 గ్రాములు అంటే 150 గ్రాముల గోధుమ రవ్వ అంటే 150 గ్రాముల పెసరపప్పు తీసుకోండి. 2 వేరువేరుగా నానపెట్టుకోండి బాగా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు, మరి కరివేపాకు వేసి వేయించండి ఎర్రగా. అప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయించండి. 2 టమాటాలు కట్ చేసుకొని అందులో వేసి ఉప్పు వేసి బాగా అలా ఉడకనివ్వండి. బాగా మగ్గాలన్నమాట టమాటా. ఇప్పుడు 1 లీటర్ నీళ్లు, మళ్ళీ కొంచెం నీళ్లు వేసేసి, నీళ్లు పొంగిన తర్వాత అందులో పెసరపప్పు, ఈ గోధుమ రవ్వ వేసేసి మూత పెట్టేసేయండి. ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాలు అలా చిన్న మంట మీద ఉడకనిచ్చి స్టవ్ ఆపేయాలి. మరి స్టవ్లో గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కలిగి పెట్టేసి మళ్ళీ వెలిగించి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. మళ్ళీ గ్యాస్ అంతా పోయిన తర్వాత తీసేస్తే మళ్ళీ ఇంకా కొంచెం నీళ్ళు ఉంటాయన్నమాట. అప్పుడు ఏంటంటే ఈ గోధుమ రవ్వ అన్నంలాగా మెత్తగా చిబడదు, అలాగే ఉంటుంది. అందుకే ఎక్కువసేపు నానాలన్నమాట. అప్పుడు దీన్ని కొంచెం మంట మీద, మీరు చిన్న మంట మీద ఉడకబెడితే ఓ మూత తీసేసి అదేమవుతుందంటే అంత దగ్గర పడుతుంది, దగ్గర పడి పైనే కొంచెం కొత్తిమీర చల్లుకోండి. ఇక కానివ్వండి, బా సూపర్ ఉంటుందన్నమాట గోధుమ రవ్వ కిచడీ. ఓకే చేసుకోండి, నేను కూడా వెళ్ళి చేసుకోవాలండి. అలాగే గోధుమ రవ్వతో ఎన్నో రకాలు చేస్తాం, కానీ అస్సలు టేస్టీ గోధుమ రవ్వ కిచడీ ఇదన్నమాట. శ్రోతలు, ఎండాకాలం, ఎండకి ఏదైనా షేక్ తాగదామా, జ్యూస్ తాగదామా అనిపిస్తుంది. మనకు పల్లెల్లో కొబ్బరికాయలు ఎక్కువ దొరుకుతాయి. లేత కొబ్బరికాయలు ఇప్పుడే ఉంటాయి, ముదురు కొబ్బరికాయలు ఉంటాయి. అయితే రెండు తీసుకోండి, ఒక లేత కొబ్బరికాయ తీసుకోండి, ఒక ముదురు కొబ్బరికాయ తీసుకోండి. దీంతో ఒక షేక్ చెప్తాను, అంటే ఒక జ్యూస్ లాగా చెప్తాను. చాలా బాగా రుచిగా తాగొచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా పచ్చి కొబ్బరికాయ ముదురుకాయ కొట్టేసి ముక్కలన్నీ కట్ చేసుకొని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేటప్పుడు ఆ కాయలో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళే పోసి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత అందులో కొన్ని యాలకులు వేసేసి మొత్తం మెత్త చేసేసిన తర్వాత వడపోయాలి. వడపోసి పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో. మళ్ళీ అదే పిప్పి వేసి మళ్ళీ కొంచెం నీళ్లు వేసి మళ్ళీ మిక్సీ పట్టి ఈ నీళ్లు ఇంకొక గిన్నెలో పెట్టుకోండి వడపోసేసి. మీరు ఈ పాలు తీశారు కదా, పాలు తీసిన తర్వాత 1 గంట సేపు ఫ్రీజర్లో పెట్టాలండి. ఇప్పుడు ఏమవుతుందంటే 1 గంట సేపు ఫ్రీజర్లో పెట్టిన తర్వాత బాగా చల్లగైపోతుంది అన్నమాట. ఆ ఫ్రీజర్లో బాగా చల్లగైన వాటిలో కొంచెం తీసుకొని మిక్సీ జార్లో వేయండి. మిక్సీ జార్లో వేసిన తర్వాత 1 గంట సేపు నానబెట్టిన జీడిపప్పులు ఉండాలి. ఇప్పుడు ఈ 1 గంట సేపు నానబెట్టిన జీడిపప్పులు, బాదం పప్పులు అందులో వేసేసి అందులో 3 స్పూన్లు పంచదార, అంటే మీకు ఎంత బాగా ఇష్టపడతామో అంత చక్కెర వేసుకోండి. లేత కొబ్బరికాయ, అంటే బోండం తాగేసిన తర్వాత లేత కొబ్బరికాయ ఉంటుంది కదా, దాన్ని కూడా సన్నగా కట్ చేసి అందులో వేసేసి మొత్తం పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రీజర్లో ఇంకా కొంచెం పాలు ఉన్నాయి కదా, కొబ్బరి పాలు, అవి కూడా తీసి ఇందులో వేసేసేయండి. ఇందులో వేసేసిన తర్వాత వెనీలా ఐస్, ఏదో ఒక ఐస్ క్రీమ్, 1-2 స్పూన్లు ఐస్ క్రీమ్ అందులో వేసేసి ఇక ఒక్కసారి అలా తిప్పేయండి. 2 సెకండ్లే, ఎక్కువ తిప్పితే ఏమవుద్దంటే నీరు అయిపోతుంది అనమాట, గడ్డగా ఉండదు. అర్థమైంది కదా, అంతే తిప్పేసేసి ఇక మొత్తం తినేయండి. అబ్బా అది ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, షేక్ లాగా తాగడానికి జ్యూస్ లాగా కూడా నోట్లోకి వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్తాను చూడండి మళ్ళీ ఒకసారి. కొబ్బరికాయ తీసుకొని ఆ పాలని తీసుకోండి, కొబ్బరికాయ ముక్కలు

చేసి అందులో కొంచెం ఆ కొబ్బరికాయలోని నీళ్ళే పోసి ఏలకలేసేసి గ్రైండ్ చేయండి. దాన్ని వడపోయండి, గట్టిగా ఒక క్లాత్లో వేసి వడపోయండి. ఆ పిప్పిని మళ్ళీ కొంచెం నీళ్ళేసి మళ్ళీ మరి ఆ నీళ్లు వడపోయండి. ఈ షేక్ని మీరు ఒక గంట సేపు ఫ్రీజర్లో అంటే ఐస్ గడ్డ కట్టే దగ్గర వేసేయండి. ఆ తర్వాత బాగా చల్లగైన తర్వాత అందులో నుంచి పావు కప్పు మాత్రమే తీసుకోండి. మీతంతా అట్లాగే ఉంచేసేయండి. అందులో మరి నానబెట్టిన 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు పొట్టు తీసేసి అందులో వేసేసేయండి. కొంచెం పంచదార మీకు ఎంత ఇష్టమో అంత వేసేసేయండి. లేత కొబ్బరికాయ ఉంటుంది కదా, అంటే బోండం, ఆ బోండంలో లేత కొబ్బరి ఉంటుంది, దాన్ని తీసుకొని ఆ గ్రైండర్లో వేసేయండి. మొత్తాన్ని ఫైన్గా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫైనల్గా మొత్తం ఫ్రీజర్లో ఉంది కదా, దాన్ని తీసేయండి. తీసేసి ఇందులో వేసేసేయండి. వేసేసి కొంచెం ఐస్ క్రీమ్, ఏదో ఒక ఐస్ క్రీమ్ ఒక 2 స్పూన్లు అందులో వేసి జస్ట్ ఒక సెకండ్ అలా తిప్పేసి అంతే ఆపేయండి. ఆపేసి గ్లాసులో వేసుకోండి. ఇక అది ఒక జ్యూస్ లాగా గట్టిగా జ్యూస్ లాగా తాగొచ్చు, స్పూన్తో కూడా తినచ్చు అన్నమాట. ఎలాగైనా చల్ల చల్లగా కోకోనట్ మిల్క్ షేక్ అంటారు దీన్ని, కొబ్బరి మిల్క్ షేక్ మరి తయారు చేసుకొని తినండి. ఇంకా మీ ఇంట్లో మీ పొలాల్లో ఉండే కొబ్బరికాయలన్నీ అయిపోతాయేమో, ఇంకా శుభ్రంగా పిల్లలు పెద్దలు తలా ఒక గ్లాస్ మిల్క్ షేక్ తాగొచ్చు. ఓకే శ్రోతలు, మీకు ఎంత చక్కటి వంటకం చెప్పింది కదా ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఒక ఇవన్నీ చేసుకున్న తర్వాత నాకు చెప్పాలి అంటే నా అడ్రస్ చెప్తాను. పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. అడ్రస్ మరొకసారి, పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. తిరిగి వచ్చే వారం సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.

0: మీరింతవరకు విన్నారు పసందైన వంటలు, సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల తామర
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆరోగ్యం అన్నది మనుషులకే కాదు, మొక్కలకు కూడా ఎంతో ముఖ్యమని మనందరికీ తెలుసు. అందుకనే ప్రతి సంవత్సరం మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. మొక్కల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం, ఆకలిని అంతం చేయడం, పేదరికాన్ని తగ్గించడం, జీవ వైవిధ్యం మరియు పర్యావరణ రక్షించడంలో దీని ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి వారు ప్రతి సంవత్సరం మే 12వ తేదీని అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటి అంటే, మొక్కల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడం మరియు ఆర్థికాభివృద్ధిని పెంపొందించడం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 40% వరకు పంటలు తెగుళ్ళు మరియు వ్యాధుల వల్ల నష్టపోతున్నాయి. ఇటువంటి తెగుళ్ళు మరియు వ్యాధులను నివారించడానికి మనం ఉపయోగించే కలుపు నాశనలు మరియు పురుగుల మందులకు చేసే ఖర్చు 220 బిలియన్ల పైననే ఉంటుంది అని ఒక అంచనా. అంత మొత్తాన్ని మనం ఆదా చేయడం ద్వారా ఎంతో కొంత మనం చేయవచ్చు. 2020లో జరిగిన ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అనగా అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని వారసత్వంగా ఈ మే 12వ తేదీన జరుపుకోవాలి అని నిర్ణయించడం జరిగింది. మొక్కలు మన ఆహారంలో 80% మరియు మనం పీల్చే ఆక్సిజన్లో 98% అందిస్తాయి.

అని తెలుసా? కాబట్టి ఇంత అమూల్యమైన మొక్కల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యతగా ఉంది అని మనందరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 2022 సంవత్సరం మార్చి 29న ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ప్రతి సంవత్సరం ఈ మే నెల 12వ తేదీని అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO పర్యవేక్షించడం జరుగుతుంది. 2026వ సంవత్సరం ఈ అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి అనగా, ఆహార భద్రత కోసం మొక్కల జీవ భద్రత అనే నినాదంతో ఈ సంవత్సరం మనం ఈ మొక్కల ఆరోగ్యాన్ని నిలుపుకోవడం జరుగుతుంది.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
3: వనితాలోకం కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక సినీ గీతం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు మన తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 5:30. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 30 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 30. పోస్టుల వివరాలు: ఆఫీసర్ సివిల్ ఇంజనీర్ 21, ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ 7, ఆఫీసర్ మెకానికల్ ఇంజనీర్ 2. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయస్సు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా ఉంటుంది. మరియు ఇంటర్వ్యూ, దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 5/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 5/2026. ఆన్లైన్ రాత పరీక్ష 27/2026 తేదీన నిర్వహించబడుతుంది. వెబ్సైట్ https://pnb.bank.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://pnb.bank.in. బీపీసీఎల్లో 250 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ వివిధ విభాగాలలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దీనిలో మొత్తం పోస్టుల సంఖ్య 250. పోస్టుల వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ 175, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అకౌంట్స్ 25, జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేసైడ్ ఎమ్యూనిటీస్ 10, సెక్రటరీ 8, అసోసియేటివ్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ అష్యూరెన్స్ 30, అసోసియేటివ్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ 2 పోస్టులు ఉన్నాయి. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్, బీఈ, సిఏ, సిఎంఏ, ఎంఏ, ఎంఎస్సి నందు ఉత్తీర్ణులై

ఉండాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి. వయస్సు 1/4/2026 నాటికి 30 నుండి 35 సంవత్సరాలు ఉండాలి. వేతనం పోస్టును బట్టి నెలకి 30,000 నుండి 1,40,000 వరకు ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చేయు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17 మే 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17 మే 2026. వెబ్సైట్ వివరాలు www.bhaeratpetroleum.in. వెబ్సైట్ వివరాలు www.bhaeratpetroleum.in.

శ్రోతలు, ఇప్పుడు విందాం క్రీడా ప్రపంచం. వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకు స్వాగతం. ముందుగా ఐపీఎల్ విశేషాలు చూద్దాం. గత మంగళవారం నాడు ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో సిఎస్కే ఢిల్లీ క్యాపిటల్స్ను వారి సొంత గడ్డపై 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్లో తన 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 556 పరుగుల ఛేదనను 17.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తి చేసింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఓపెనర్ సంజు శాంసన్ నిలవగా 52 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. మరొక బ్యాటర్ కార్తిక్ శర్మ 31 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి సంజు శాంసన్కు అండగా నిలిచారు. తొలుత టాస్ నెగ్గిన ఢిల్లీ మరోసారి తన పేలవ బ్యాటింగ్తో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులతే పరిమితమైంది. సమీర్ రిజ్వీ 24 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా ట్రిస్టన్ స్టబ్స్ 31 బంతుల్లో 38 అందుకుంటే ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా అఖిల్ 1 వికెట్, ముఖేష్ 1 వికెట్ తీసి ఢిల్లీని కట్టడి చేశారు. ఈ గెలుపుతో ప్లేఆఫ్ రేసు నుంచి సిఎస్కే ముందంజ వేయగా మరోవైపు 6వ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ తన అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక బుధవారం నాడు మొదట బ్యాటర్ల మెరుపులు, తరువాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సొంత వేదికపై సన్రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపింది. ఇటీవలే కోల్కతా చేతిలో ఓడిన 3 మ్యాచ్ల వ్యవధిలోనే బలంగా పుంజుకోవడమే కాక పంజాబ్ కింగ్స్ను మట్టి కరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి తన ఆధిక్యతను నిలుపుకుంది. బుధవారం ఇరు జట్ల మధ్య ఉప్పల్లో పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో సన్రైజర్స్ ప్రత్యర్థిని 33 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట హెన్రిచ్ క్లాసెస్ 43 బంతుల్లో 69 పరుగులు, ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 పరుగులు చేసి అర్ధశతకాలతో విరుచుకు పడడంతో నిర్ణీత ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరును చేయడం జరిగింది. ఈ ఛేదనలో కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకే పరిమితమైంది. కూపర్ కనోలి 59 బంతుల్లో 107 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. కమిన్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో హైదరాబాదుకు ఇది 7వ విజయం కాగా కింగ్స్కు హ్యాట్రిక్ పరాభవం. ఇక గురువారం నాడు మిచెల్ మార్ష్ 56 బంతుల్లో 111 పరుగులతో మెరుపు శతకంతో విజృంభించడంతో 6 ఓటముల తర్వాత లక్నో సూపర్ జైంట్ ఎట్టకేలకు ఒక విజయాన్నైతే అందుకుంది. గురువారం జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్లో ఆ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 90 పరుగుల తేడాతో ఓడించింది. పలుమార్లు వరుణుడు ఈ మ్యాచ్కు అంతరాయం కలిగించగా 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో లక్నో నిర్దేశించిన 200 పరుగుల ఛేదనలో బెంగళూరు 6 వికెట్లకు 203 పరుగుల వద్దే ఆగిపోయింది. రజిత్ పటీదార్ 31 బంతుల్లో 61 పరుగులు, టిమ్ డేవిడ్

17 బంతుల్లో 40 పరుగులు చేసి పోరాడారు. మొదట ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ మార్ష్ సెంచరీకి తోడుగా నికోలస్ పూరన్ 23 బంతుల్లో 38 పరుగులు, రిషబ్ పంత్ 10 బంతుల్లో 32 పరుగులు చేసి నాటౌట్గా మెరిపించడంతో లక్నో 19 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరును సాధించింది. శుక్రవారం నాడు ఆలస్యంగా గెలుపు బాట పట్టిన కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా 4వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన స్వల్ప స్కోరు మ్యాచ్లో నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఓపెనర్ ఫిన్ అలెన్ 47 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన విధ్వంసకర ఆట తీరుతో తన ఐపీఎల్ కెరియర్లోనే తొలి శతకం చేశారు. క్యాపిటల్స్ నిర్దేశించిన 148 పరుగుల ఛేదనను కేకేఆర్ 14.2 ఓవర్లలో 2 వికెట్లను మాత్రమే కోల్పోయి దంచేసింది. కెమెరూన్ గ్రీన్ 33 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి అతనికి అండగా ఉన్నాడు. పతుమ్ నిషాంక్ 29 బంతుల్లో 50 పరుగులు, అశుతోష్ శర్మ 28 బంతుల్లో 39 పరుగులు అందుకోవడంతో క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి 2 వికెట్లు, అనుకుల్ రాయ్ 2 వికెట్లు, సునీల్ నరేన్ 1 వికెట్తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. కాగా ఈ విజయంతో కోల్కతా పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి చేరగా ఆడిన 11 మ్యాచ్ల్లో 7 ఓడిన ఢిల్లీ 8వ ప్లేస్కి పడిపోయింది. అలెన్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇప్పుడు విందాం ఒక పాట.

0: ఐపీఎల్ విశేషాలు విన్నాం కదా, ఇప్పుడు మరికొన్ని క్రీడా విశేషాలు విందాం. డబ్ల్యూఎఫ్ఐ సీనియర్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంటులో భారత స్టార్ రెజ్లర్ దీపక్ పునాయా స్వర్ణంతో మెరిశారు. సోమవారం జరిగిన పురుషుల ఫ్రీస్టైల్ 92 కేజీల విభాగంలో ఫైనల్లో దీపక్ తన రాష్ట్రానికే చెందిన వంశును ఓడించి టాప్ ర్యాంకింగ్ దక్కించుకున్నారు. ఇతర విభాగాల్లో సాగర్ 57 కేజీలు, అభిషేక్ 61 కేజీలు, యష్ 74 కేజీలు, నవీన్ 78 కేజీల విభాగాల్లో స్వర్ణాలను గెలుచుకున్నారు. తరువాత మెక్సికన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత షట్లర్ హైదరాబాద్కు చెందిన కృష్ణప్రసాద్ పురుషుల డబుల్స్ విభాగంలో పృథ్వీరాయ్తో కలిసి టైటిల్ను సొంతం చేసుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో భారత జంట 21-18, 21-19 తేడాతో హుంగో ఫోంగ్ కెర్న్ పోంగ్ జోడీపై విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో మరో హైదరాబాదీ కే మనీషా ధ్రువ్ రావత్ ద్వయం 19-21, 25-23, 22-24 సెట్లతో దవీ సిల్వా సానియా లిమా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత షట్లర్ వలిశెట్టి శ్రియాన్సీ 12-21, 21-16, 21-18 సెట్లతో జూలియా వియానా బ్రెజిల్ను ఓడించి టైటిల్ను అందుకున్నారు. సొంతగడ్డపై పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్కు ఫస్ట్ ఇన్నింగ్స్లో స్వల్ప ఆధిక్యం దక్కింది. తొలి ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 386 పరుగులకు ఆలౌట్ అవడంతో ఆతిథ్య జట్టు 27 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 413 పరుగులు చేసింది. పాకిస్తాన్ జట్టు విజయానికి 268 పరుగులకు అవసరమైన పరిస్థితిలో పాకిస్తాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ప్రపంచ ఆర్చరీ స్టేజ్ 2 టోర్నీలో భారత మహిళల రిక్వర్ జట్టు మరోసారి సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. వెటరన్ ఆర్చర్ దీపికా కుమారి నేతృత్వంలోని అంకితా భగత్ కుంకుమ్ మోహద్తో కూడిన భారత బృందం ఫైనల్లో 5-4 టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న చైనాను ఓడించి స్వర్ణం గెలుచుకున్నారు. 4 సెట్లతో ఇరు జట్ల స్కోర్లు 4-4 సమంగా ఉండగా షూటాఫ్ ద్వారా తేలిన ఫలితంతో భారత ఆర్చర్లు ఏకాగ్రతను కోల్పోకుండా పసిడిని గురిచూసి కొట్టారు. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2027 నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్

0: ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు మన తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. స్టూడియోలో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈరోజు రేపు మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి అవకాశాల గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఆంగ్రు పోషన్ ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కదిరి మోహన్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం పంటల కనీస మద్దతు ధరల వివరాలు ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో మహిళా సాధికారతకై ఆకాశవాణి. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధనా విద్యార్థులు అధ్యాపకులు ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పణ. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపాత మధురాలు. 10:00 హరికథా గానం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న కార్యక్రమాలు. రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని వినాయక భక్తి గీతాలు. 6:30 సూర్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ పింగళి జగన్నాథరావు. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతరేఖలు. ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం చరిత్రలో ఈరోజు, తర్వాత వైద్య విజ్ఞాన శీర్షికన నోటి క్యాన్సర్ నివారణ చికిత్స గురించి తిరుపతి స్విమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జివివి ప్రసాద్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఎనిమిది ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజలి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. 10:00 రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితాలోకం ఫోనిన్ కార్యక్రమంలో కేవలం మహిళా శ్రోతలు మాత్రమే కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారం. 5:30 యువవాణి ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు. 6:30 ఆంగ్లంలో వార్తలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో సమగ్ర సేంద్రియ యాజమాన్య పద్ధతుల గురించి ఉద్యాన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ డి తిరుపాల్ గారి ప్రసంగం. స్టూడియోలో సమయం 6:05 కావస్తుంది. ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేనిదని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. వార్తల వివరాలు. రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 17.67 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఇచ్చినప్పటికీ దిగుబడి ఎక్కువగా ఉండడంతో 8 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తామని వివరించారు. 10% బ్రోకెన్ రైస్ కొనుగోలుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇకపై పీఆర్ 126, 1010 వరి రకాలను సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఎందుకంటే బ్రోకెన్ రైస్ 25% ఉంటే అందులో ఈ రెండు రకాలే 56% వస్తున్నట్టు తేలిందన్నారు. కేంద్రం అదనంగా 2 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు సైతం ఈ ఏడాది అంగీకరించిందని మంత్రి వివరిస్తూ,
1: 2025-26 ప్రస్తుతం జరుగుతున్న ఈ రబీలో 1,970,000 మెట్రిక్ టన్లు ఈ రోజుకి మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే 18% అదనంగా మేము కొనుగోలు చేశాం ఈ రోజుకి. సో మొట్టమొదటిసారి బాయిల్డ్ రైస్ 2 లక్షల మెట్రిక్ టన్లే కాకుండా 10% బ్రోకన్ రైస్ కూడా మేము రబీలోనే ప్రారంభించేటట్టు దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించుకోగలిగాం. 4,600 కోట్ల రూపాయలు 190,000 మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
0: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇంకా కేవలం 674 మందికి మాత్రమే ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందన్నారు. కేటాయించిన ప్లాట్లలో 89% రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని మంత్రి వెల్లడించారు. కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు ఉన్న వారికి మాత్రమే ప్లాట్ల కేటాయింపు పెండింగ్లో ఉందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిలో ప్రభుత్వ భవన నిర్మాణ పనుల పురోగతిని మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయని చెప్పారు. నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని మంత్రి నారాయణ తెలియజేస్తూ,
2: 98.6% రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. అలాట్ చేయాల్సింది కేవలం 1.4% రైతులకి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ లో 89.3% ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాం. 12 టవర్లు ఇవాళ యాక్చువల్ గా ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ 2028 ఆగస్టు కూర్చోని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అదే దిశలో యాక్చువల్ గా జరుగుతున్నాయి.
0: రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు మంత్రి ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనవసర జాప్యాలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వాహనాల రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇకపై డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఫ్యాన్సీ నంబర్ కోరని వాహనాలకు సంబంధించిన దరఖాస్తులను రవాణా శాఖ అధికారులు 24 గంటల్లో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా అధికారులు స్పందించని పక్షంలో 24 గంటల అనంతరం రిజిస్ట్రేషన్ స్వయంచాలకంగా ఆమోదం పొందినట్లుగా పరిగణించే విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఆమోదాలు లభించేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్థాన్లో లీక్ అయినట్లు గుర్తించడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. పునః పరీక్ష కోసం విద్యార్థులు తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రబీ సీజన్కు సంబంధించి ఇప్పటివరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

0: లేదని, పరీక్ష ఫీజు చెల్లించక్కర్లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తరువాత మళ్లీ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్టు ఎన్టీఏ తెలియజేసింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఐదుగురికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రదానం చేశారు. నారాయణ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి వనజకుమారి ఉత్తమ పరిశోధకురాలుగాను, మిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిఆర్ సంషేర్ బేగం బెస్ట్ నర్స్ అడ్మినిస్ట్రేటర్గాను, మచిలీపట్నం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లెక్చరర్ డాక్టర్ కె సుగంతి ఉత్తమ ఉపాధ్యాయురాలుగాను, శ్రీకాకుళం జిల్లా బుడితి సిహెచ్సి హెడ్ నర్స్ ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లా చుక్కలూరు సిహెచ్సి ఎన్ఎన్ఎం కె సావిత్రి తాము అందించిన విశిష్ట నర్సింగ్ సేవలకు గుర్తింపుగా 2025 సంవత్సరానికి గాను పురస్కారానికి ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచేందుకు పెద్ద ఎత్తున నర్సుల నియామకాలను చేపట్టామని తెలిపారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేనిదని ఈ సందర్భంగా మంత్రి కొనియాడుతూ,
1: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా 8600 డిఫరెంట్ కేటగిరీస్ లో రిక్రూట్మెంట్ చేశాం. మన రాష్ట్రంలో గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ లో 15,000 మంది ఇవాళ నర్సెస్ ఉన్నారు. నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక గైడు, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక ఎడ్యుకేటర్, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక మెంటరు, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఆ రికవరీ చేసుకొచ్చి సంతోషంగా బయటకు పంపించే ఒక మ్యాజిక్ అనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది.
0: స్వదేశ్ దర్శిని 2.0 కింద బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో జరుగుతున్న పనులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మాణం చేపట్టే ప్రహరీగోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు అందజేసే పట్టాదారు పాసు పుస్తకాల తయారీలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఈరోజు పర్యటించిన ఆయన అక్కడి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి రీసర్వే పురోగతి, పాసు పుస్తకాల జారీ ప్రక్రియపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు అందజేసే కొత్త పాసు పుస్తకాల్లో పేర్లు, విస్తీర్ణం, సరిహద్దుల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి అని చెప్పారు. చిన్న పొరపాటు జరిగినా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తహసీల్దారులు వ్యక్తిగత శ్రద్ద వహించాలని కలెక్టర్ సూచించారు. హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయస్వామివారికి టీటీడీ తరఫున ఆలయ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో అదనపు ఈవోలకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తః శ్రూయంతాం. ప్రవాచిక వందన కశ్యప. आदौ मुख्य वार्ताः. राष्ट्रीय परीक्षा संस्थया अस्मिन् मासस्य तृतीये दिनांके आयोजिता नीट परीक्षा

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు, స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి గురించి కొన్ని ప్రత్యేకమైన వివరాలు.

ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి తన 90 ఏళ్ల ప్రయాణంలో భారత ప్రజాప్రసార రంగంలో ఒక మహోత్తర సంస్థ. 1936 జూన్ 8 అధికారికంగా ప్రారంభమైన ఈ సంస్థ 90 ఏళ్లుగా దేశ ప్రజలకు సమాచారం, విద్య, వినోదం అందిస్తూ భారతీయ సంస్కృతికి అద్దం పట్టింది. ఆల్ ఇండియా రేడియో 90 ఏళ్ల ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1923 బొంబాయి రేడియో క్లబ్ ద్వారా భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1930 ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ పేరుతో రేడియో సేవలను స్వాధీనం చేసుకుంది. 1936 జూన్ 8 ఆ సంస్థకు అధికారికంగా ఆల్ ఇండియా రేడియో అనే పేరు వచ్చింది. అదే AIRగా ఆవిర్భావం చెందింది. 1956 ఆకాశవాణి అనే పేరు అధికారిక ప్రసార నామంగా స్వీకరించడం జరిగింది. 1957 ప్రజాదరణ పొందిన వివిధ భారత్ సేవలు ప్రారంభమయ్యాయి. సినీ సంగీతానికి ఇదొక కొత్త శకంగా చెప్పవచ్చు. 1977 చెన్నైలో మొదటి FM ప్రసార సేవలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని ఆకాశవాణి సేవల గురించి తెలుసుకుందాం. వార్తలు, వ్యవసాయ కార్యక్రమాలు, విద్యా ప్రసారాలు, సంగీతం, నాటకాలు, సాహిత్య కార్యక్రమాలను ఆల్ ఇండియా రేడియో ప్రసారం చేస్తుంది. స్వాతంత్ర ఉద్యమం, యుద్ధాలు, ఎన్నికలు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు విశ్వసనీయ సమాచారం అందించింది. భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద కళలు, తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు చేరుకుని రైతులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తున్నది. తెలుగులో ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి కేంద్రాల ద్వారా తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ప్రముఖ రచయితలు, కవులు, సంగీత విద్వాంసులు ఆకాశవాణి ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు. రేడియో నాటకాలు, బాలానందం, భక్తిరంజని, రైతు కార్యక్రమాలు ఎంతగానో ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం ఆకాశవాణి దేశవ్యాప్తంగా వందలాది కేంద్రాలతో 23 భాషలలో అనేక మాండలికాలలో ప్రసారం చేయబడుతుంది. డిజిటల్ రేడియో, మొబైల్ యాప్స్, ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా కొత్త తరానికి మరింతగా చేరువవుతుంది. ఆల్ ఇండియా రేడియో సేవలు భారతదేశంలో ఎన్నో ముఖ్యమైన ప్రసారాలను అందించడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా వివిధ భాషలలో వార్తలు, సంగీతం, విద్య, వినోదం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి అందిస్తున్న కొన్ని ప్రధానమైన సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో ముందుగా నేషనల్ సర్వీసెస్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రసారమయ్యే జాతీయ కార్యక్రమాలు, వార్తలు, జాతీయ సంఘటనలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి ఉన్నాయి. అంతేకాకుండా రాత్రి సమయాల్లో దేశమంతటా వినిపించే ప్రసారాలను కూడా నేషనల్ సర్వీసెస్ అందిస్తుంది. రీజనల్ సర్వీసెస్లో భాగంగా రాష్ట్ర భాషల్లో కార్యక్రమాలు తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, మరాఠీ తదితర భాషలలో ఈ రీజనల్ ప్రసారాలు ప్రసారమవుతున్నాయి. స్థానిక సాంస్కృతిక ప్రాంతీయ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం రీజనల్ సర్వీసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. వివిధ భారతి సేవలలో భాగంగా 1957 ఈ వివిధ భారతి సేవలు ప్రారంభమయ్యాయి. వివిధ భారతి సేవలలో సినీ పాటలు, వినోద కార్యక్రమాలు ముఖ్యమైనవి. హవా మహల్, జైమాలా వంటి ప్రసిద్ధ కార్యక్రమాలు వివిధ భారతికి మరింత వన్నెను తీసుకొచ్చాయి. నేటి యువతను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన కార్యక్రమమే FM రెయిన్బోస్. యువత కోసం సంగీత వినోద ప్రసారాలను ప్రసారం చేయడం, ఆధునిక పాటలు, లైట్ మ్యూజిక్, ఆర్జే షోలను అందించడం ఈ FM రెయిన్బో యొక్క ప్రత్యేకత. FM గోల్డ్ అందించే సేవలు వార్తలు మరియు క్లాసికల్ సంగీతం, బిజినెస్ న్యూస్, కరెంట్ అఫైర్స్. న్యూస్ రీడింగ్ డివిజన్లో ఉన్న సేవలు దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలను అందించడం, అనేక భారతీయ భాషలలో వార్తా బులెటిన్లను అందించడం న్యూస్ సర్వీస్ యొక్క ప్రత్యేకత. ఇక ఎక్స్టర్నల్ సర్వీసెస్ గురించి తెలుసుకుంటే విదేశీ దేశాలలో

భారత స్వరాన్ని వినిపించడం, అనేక విదేశీ భాషలలో మన ఆకాశవాణి ప్రసారాలను ప్రారంభించడం భారతీయ సంస్కృతి మరియు భారతీయ విధానాలను వివిధ దేశాలలో ప్రచారం చేయడం వంటి సర్వీసులను ఎక్స్టర్నల్ సర్వీసెస్ డివిజన్ నిర్వహిస్తుంది. విద్యాసేవల పరంగా చూస్తే విద్యార్థుల కోసం పాఠ్య కార్యక్రమాలను నిర్వహించడం, రేడియో పాఠశాలలను నిర్వహించడం, దూర విద్యా కేంద్రాలకు సహాయ సహకారాలు అందించడం మన ఆకాశవాణి యొక్క ప్రత్యేకమైన సేవలు. ఇక వ్యవసాయ కార్యక్రమాలలో ఆకాశవాణి ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగా రైతులకు పంటల సమాచారం, వాతావరణ సూచనలు, పశుసంవర్ధక సాగు సలహాలు వంటి వాటిని అందించడం ఆకాశవాణి ప్రత్యేకత. ఇక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల గురించి మాట్లాడాల్సి వస్తే, శాస్త్రీయ సంగీతం, జానపద కళలు, రేడియో నాటకాలు, సాహిత్య చర్చలు వంటివి ఆకాశవాణి నిర్వహిస్తున్న ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు. ప్రసార మాధ్యమాల విషయానికి వస్తే, AM మీడియం వేవ్ ద్వారా షార్ట్ వేవ్, FM ప్రసారాలు, డిజిటల్ ప్రసారాలు, ఆన్లైన్ స్ట్రీమింగ్, మొబైల్ యాప్ వంటి అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఆకాశవాణి దేశ విదేశలో ఉన్న ప్రజలకు ఎంతగానో చేరువవుతుంది. మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాల్సి వస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఆకాశవాణి ఒకటి. భారత జనాభాలో అతి ఎక్కువ శాతం మంది ప్రజలకు చేరువవుతున్న మాధ్యమం ఏదైనా ఉంది అంటే అది ఆకాశవాణి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆకాశవాణి విస్తృతమైన సేవలను అందిస్తుంది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో, విపత్కర పరిస్థితులలో ప్రజలకు అత్యంత విశ్వసనీయమైన సమాచారాన్ని అందించి వారి యొక్క బాగు కొరకు పాటుపడుతున్న సంస్థ ఆకాశవాణి, మన ఎయిర్ ఆల్ ఇండియా రేడియో. ఇప్పటి వరకు మనం విన్నాం, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని ముఖ్యమైన వివరాలు. హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ టెక్నాలజీలో ప్రవేశాలకు సంబంధించి విడుదలైన ప్రెస్నోటు గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ వెంకటగిరిలోని ఉంది. ఈ సంస్థలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీలో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సులో శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖ వారిచే సర్టిఫికేట్లను జారీ చేస్తారు. ఈ సంస్థ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర మరియు పాండిచ్చేరి రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు ప్రవేశాలను కల్పిస్తున్నారు. భారతదేశంలో ఉన్న 11 హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్లలో వెంకటగిరి ఇన్స్టిట్యూట్ ఒకటి. 10వ తరగతి పాసైన అభ్యర్థులకు వారి మార్కుల ఆధారంగా ఈ సంస్థలో ప్రవేశాలను కల్పిస్తారు. ఇంటర్మీడియట్ MPC మరియు ITI 2 సంవత్సరాలు పాస్ అయిన వారు నేరుగా ఈ కోర్సులోని 2వ సంవత్సరంలో చేరవచ్చు. ఈ కోర్సు చదివే వారందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నెలకు 2,500 రూపాయలను స్టైఫండ్గా పొందుటకు అర్హులు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వెంటనే క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. ఇంకా చేనేత, జౌళి శాఖకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల కొరకు వీరు అర్హులవుతారు. ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఉన్నత చదువులు చదవాలనుకున్న వారు ఈ కోర్సు చేసిన తర్వాత నేరుగా 2వ సంవత్సరం బీటెక్ నందు కూడా ప్రవేశించవచ్చు. ఈ కోర్సుకు సంబంధించిన ఇతర వివరాల కొరకు కాలేజ్ వెబ్సైట్ను సందర్శించగలరు. కాలేజ్ వెబ్సైట్ వివరాలు www.iihtvgr.com. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి www.iihtvgr.com ను సందర్శించి మరింత సమాచారం తెలుసుకోగలరు. మరియు కాలేజీ నందు ఇప్పుడు చెప్పబోతున్న ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించి మరిన్ని వివరాలను నేరుగా స్వీకరించవచ్చు. ఫోన్ నెంబర్లు 9399993672, మరొక నెంబర్

0: 9 6 6 1 9 9 0 8 మరి ఒక నెంబర్ 9 0 1 0 2 4 3 0 5 4. ఈ నెంబర్ల నందు సంప్రదించి ఈ కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాలను పొందవచ్చు. అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేదీ 30 మే 2026. అప్లికేషన్లకు చివరి తేదీ 30 మే 2026. ఇప్పుడు విందాం మరి ఒక అనౌన్స్మెంట్. శ్రోతలకు గమనిక, 2026-27 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల వారు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులను వారు తమ పాఠశాలలో చేరుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కావున ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గిరిజన విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ 20 మే 2026. దరఖాస్తులకు చివరి తేదీ 20 మే 2026. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు కింద తెలుపబడిన నెంబర్ నందు కళాశాల ప్రిన్సిపాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9 9 8 9 4 6 8 2 0 2. కళాశాల ప్రిన్సిపల్ గారి యొక్క మొబైల్ నెంబర్ 9 9 8 9 4 6 8 2 0 2.
1: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
2: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
2: వింటుండండి మీ ఆకాశవాణి.
0: శ్రోతలు, ఇప్పుడు విందాం భక్తి కుసుమాలు, కొన్ని భక్తి గీతాలు.

శ్రోతలు, మీరింతవరకు విన్నారు భక్తి కుసుమాలు భక్తిగీతాల కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై. మనం వింటున్నాం తిరుపతి ప్రసారాలు. స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

14 15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి, నకిలీ ఖాతాలను నియంత్రించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మోసాల ముప్పుపై సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయం ద్వారా మోసాలను ముందే గుర్తించి అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అమిత్ షా

0: చేయడానికి, నకిలీ ఖాతాలను నియంత్రించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మోసాల ముప్పుపై సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయం ద్వారా మోసాలను ముందే గుర్తించి అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అమిత్ షా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ డేటాను ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్కు అనుసంధానించడం ద్వారా నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి తొలగించవచ్చని తెలిపారు. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలకు తదుపరి తరం రక్షణ కవచంగా పనిచేస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధుల బృందాల అధిపతులు పాల్గొంటారని తెలియజేశారు. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారని జైస్వాల్ చెప్పారు.
1: 14-15 को ब्रिक्स विदेश मंत्री की बैठक हो रही है, जिसकी अध्यक्षता हम लोग कर रहे हैं. जहां तक देशों का आपने जिक्र किया, उनकी तरफ से कौन आएगा ये तो खैर उनको तय करना है, लेकिन जैसे जैसे लोग आएंगे आपको पास ले जाए कौन उनके नेतृत्व कर रहे हैं, कौन लोग उसमें भाग ले रहे हैं.
0: नेपाल तो भारत बहुमुख సంబంధాలను కలిగి ఉందని చెబుతూ జైస్వాల్, నేపాల్ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాకు అభినందనలు తెలిపి వారితో మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్ నేపాల్ మధ్య ఉన్న దృఢమైన స్నేహాన్ని, సాంప్రదాయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతదేశం అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తుందని జైస్వాల్ అన్నారు. రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 16వ పెన్షన్ అదాలత్కు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. 37 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 985 పెన్షన్ ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం ఈ అదాలత్లో చేపడతారు. 2017లో ప్రారంభమైన నాటి నుండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పెన్షన్ ఫిర్యాదులను పెన్షన్ అదాలత్లు సమర్థవంతంగా పరిష్కరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన 15 పెన్షన్ అదాలత్ల ద్వారా దాదాపు 28,000 కేసులు చేపట్టగా, అందులో సుమారు 20,000 కేసులు అక్కడికక్కడే పరిష్కారం అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆయన ఆ దేశ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు చర్చిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయ పరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యం భారతదేశానికి ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, విచ్ఛిన్నమైన భౌగోళిక, రాజకీయ, వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం నిలకడగా ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రమాణాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం దేశంలో దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా బలమైన స్థితిలో నిలిపిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని నొక్కిచెబుతూ, దేశం ఎప్పుడూ ఒత్తిడికి లొంగలేదని, సవాళ్లతో కూడిన సమయాల్లో కూడా ఎల్లప్పుడూ మరింత బలంగా ఎదిగిందని

0: గోయలన్నారు.
1: World today with a fragmented geopolitical and business situation is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports. We've exported, the final figure will be out in a couple of days, but roughly $863 billion, which is an all-time high. And our trade deficit, goods and services together, is less than our annual remittance.
0: NEET UG pariksha పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపిస్తామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. నీట్ పరీక్ష రద్దుపై ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నీట్ పరీక్ష రుసుమును ఏజెన్సీ తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం ఎన్టీఏ తిరిగి పరీక్ష నిర్వహిస్తుందని, దీనిని పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈ రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
2: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी.
0: రేపటి వరకు గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వారం పొడవునా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 7:15. ఇప్పుడు విందాం కిసాన్ వాణి. వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి అవకాశాల గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఆంగ్రూ పోషన్ ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కదిరి మోహన్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

0: కిసాన్ వాణిలో ఈరోజు వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి అవకాశాల గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కదిరి మోహన్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముక లాంటిది. దేశ జనాభాలో 10% ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే కాలానుగుణ మార్పులు, వాతావరణ అస్థిరత, నీటి కొరత, సాగు వ్యయాల పెరుగుదల, మార్కెట్లో అనిశ్చితి వంటి అనేక సవాళ్లు రైతాంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాంకేతికత, ఆవిష్కరణలు ఇంకా ఆధునిక ఆలోచనల సమ్మేళనంగా ఎదుగుతున్న అగ్రి స్టార్టప్స్ వ్యవసాయ రంగ భవిష్యత్తుకు కొత్త ఆశాకిరణాలుగా నిలుస్తున్నాయి. మరి ఈరోజు వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి అవకాశాలు అనే అంశం గురించి అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఇంకా ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ కదిరి మోహన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ అగ్రి స్టార్టప్స్ అంటే ఏంటి, అలాగే మనకి సాంప్రదాయంగా వ్యవసాయానికి సంబంధించి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, వాటికి దీనికి మధ్య ఏంటి తేడా?
2: మనకు వ్యవసాయంలో వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యవసాయానికి కావాల్సిన వివిధ రకాల అవసరాలు, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, ఇతర విత్తనాలు కానీ అభివృద్ధి పరుస్తూ వాటితో వ్యాపారం చేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా వ్యవసాయ ఆధారిత వ్యాపార సంస్థలని మనం పిలుచుకుంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన గత 10 సంవత్సరాలుగా కొత్తగా మనకు ఏర్పడుతున్న సంస్థలని కొత్తగా మనము వ్యవసాయ అంకుర సంస్థలు అని పిలుస్తున్నాం. అదే అగ్రి స్టార్టప్స్ అంటాం. ఈ అగ్రి స్టార్టప్స్ అనేది మనం వేటిని అగ్రి స్టార్టప్స్ అంటామంటే, ఏదైనా ఒక వ్యాపార సంస్థగా నెలకొల్పబడి ఆ వ్యాపార సంస్థ ద్వారా నూతన ఉత్పత్తులు కానీ, నూతన సేవలు కానీ, సాంకేతిక ఆధారంగా అవి రైతులకి ఈ యొక్క వ్యవసాయ రంగంలో వివిధ అంశాలకి వాళ్ళకి అందిస్తున్నప్పుడు ఆ యొక్క వ్యాపార సంస్థని భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు పరిశీలించిన తర్వాత దాన్ని వ్యవసాయ అంకుర సంస్థగా ఒక గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని మనకు అందజేయడం జరుగుతుంది. సో ఈ అంకుర సంస్థలు అంటే ఏదైతే వ్యాపార సంస్థలు అతి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ ఉత్పత్తులు కానీ సేవలు కానీ అందిస్తుంటే వాటిని భారత ప్రభుత్వం వారు గుర్తించిన పిదప దాన్ని వ్యవసాయ అంకుర సంస్థ అని మనము పిలుచుకుంటున్నాం.
1: సార్, మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ వ్యవసాయ అంకుర సంస్థలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎంతవరకు తోడ్పడుతున్నాయి?
2: మనకు వ్యవసాయంలో సమస్యలు అనేది ఎప్పటికీ ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. వాతావరణ పరిస్థితుల వల్ల కానీ, ఈ యొక్క ఆహార అలవాట్లు కానీ, తర్వాత రైతులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు కానీ, సో చీడపీడలు కానీ, యాంత్రీకరణ సమస్యలు కానీ, వ్యవసాయంలో మనకు చాలా సమస్యలు ఉంటాయి. అది ఎప్పటికప్పటికీ వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించడానికి ఈ యొక్క సాంప్రదాయంగా ఉన్న మన పరిష్కారాలనేతో కాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఆ సమస్యలను మనం వినూత్నంగా పరిష్కరించి దాన్ని సమర్థవంతంగా మనము ఈ యొక్క వ్యవసాయ రంగానికి ఒక పరిష్కారాన్ని అందించడానికి ఈ యొక్క అగ్రి స్టార్టప్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకి మనకిప్పుడు ఇంతకుముందు మనకి ఈ మార్కెటింగ్ అంశంలో రైతులు చాలా సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు. సో ఇప్పుడు కొన్ని వ్యవసాయ అంకుర సంస్థలుగా ఏర్పడిన తర్వాత కొన్ని ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో, ఈ వ్యవసాయంలో వాటిల్లో ఈ కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తూ ద్వారా రైతులకి వాళ్ళ ఉత్పత్తులని ఎక్కువ మార్కెట్ చేయడానికి, అదేవిధంగా రైతులకు కావాల్సిన వివిధ రకాలైనటువంటి వనరులని కూడా ఆన్లైన్లో ఈ యొక్క వ్యవసాయ అంకుర సంస్థ రైతులకు అందించడము, ఇంకా వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులు చేడపేట

0: నివారణకు సహాయపడే కొన్ని పరికరాలు కానీ వస్తువులు కానీ, ఆ తర్వాత కొన్ని అధునాతనమైన యొక్క సాంప్రదాయేతర పురుగు మందులని అభివృద్ధిపరచడం కానీ, చీడపీడలని నివారించే కొన్ని వాటిని తయారు చేయడం కానీ, ఇలాంటి వాటివి. ఉదాహరణకు చెప్పాలంటే మనకి మన చిత్తూరు జిల్లాలో ఈ ప్రాంతంలో ఈ యొక్క అడవి పందుల బెడద ఎక్కువగా ఉంటుంది. దానికి వివిధ రకాల మార్గాలు ఉన్నా కూడా దాన్ని మనం అధిగమించలేకపోతున్నాం. అదే నూతనంగా ఈ సౌండ్ అకాస్టిక్ సిస్టమ్స్ ద్వారా కొన్ని వ్యవసాయ అంకుర సంస్థలు, మా దగ్గర కూడా ఒక అంకుర సంస్థ ఉంది, వాళ్ళు కొన్ని పరికరాలు తయారు చేయరు. తక్కువ ఖర్చుతో ఒక 14,000తో 5 ఎకరాలని కాపాడుకునే ఒక పరికరాన్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇలా వాళ్ళు ఆ అంకుర సంస్థలు తయారు చేసిన దీనివల్ల రైతులకి, ఈ యొక్క అడవి పందులు ఉన్న రైతులు, సమస్య ఎదుర్కొన్న రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా కొన్ని చెప్పుకుంటూ పోతుంటే వివిధ అంశాలలో వ్యవసాయం అనేది చాలా పెద్ద అంశము. వివిధ అంశాలలో ఈ అంకుర సంస్థలు ఇప్పుడు మనకు వస్తున్నాయి, ఆవిర్భవిస్తున్నారు. వాటి ద్వారా రైతులకు సేవలు అందుతాయి. ఆ సేవల వల్ల వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఆదాయం పెరగడం, ఖర్చు తగ్గడం అనేది జరుగుతుంది.
1: సార్, మరి మన భారతదేశంలో ఇప్పుడు వేరే వేరే రంగాల్లో చూస్తే స్టార్టప్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మరి ఈ అగ్రి స్టార్టప్స్ అంత వేగంగా పెరగకపోవడానికి కారణాలు ఏంటి?
0: మీరు చెప్పింది వాస్తవమే. భారతదేశంలో ఇప్పుడు దాకా మనం చూస్తే అంకుర సంస్థలు దాదాపు 2,25,000 వరకు నమోదు చేసుకోబడి ఉన్నాయి. అందులో ఈ యొక్క వ్యవసాయ అంకుర సంస్థలు చూసినప్పుడు అది దాదాపు ఒక 4,000 లోపలే ఉండడం జరుగుతుంది. అంటే తక్కువ సంఖ్యలో వ్యవసాయ అంకుర సంస్థలు అనేది ఆవిర్భించడం జరిగింది. దానికి ప్రధాన కారణాలు విశ్లేషిస్తే, ఈ యొక్క వ్యవసాయ రంగం అనేది మిగతా రంగాలతో పోల్చుకున్నప్పుడు దాని యొక్క మార్కెట్ కానీ, దాని యొక్క దాంట్లో ఉన్న యొక్క లోటుపాట్లు కానీ అవగాహన చేసుకోవడంలో ఈ వ్యాపార సంస్థలు ముందుకు రాలేదు చేసుకోవడానికి. అదేవిధంగా మిగతా వాటిలో ఉన్న ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అప్లై చేయకపోవడం వల్ల కూడా అంకుర సంస్థలు తక్కువగా ఉన్నాయి.
1: కాబట్టి ఇందులో అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి.
0: అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సో వ్యవసాయం అనేది మనకి అన్ని రంగాల్లోనే, వ్యవసాయాన్ని మనం ఎలా చూస్తామంటే మామూలుగా ఒక ఏదో ఆహారాన్ని అందించే ఒక రంగం లాగా చూస్తాం, కానీ వ్యవసాయాన్ని మనం మొత్తంగా చూసినప్పుడు అది ఒక మన భారతదేశంలో జీవన విధానము, అది ఒక రైతుకి ఒక వ్యసనము కూడా. అది అదేవిధంగా దాని ద్వారా మన ఎకానమీ డెవలప్ అయింటది. తర్వాత మానవులకు కానీ ఈ యొక్క పరిశ్రమలకు కావాల్సిన దాదాపు అన్ని రకాల ముడి పదార్థాలు వ్యవసాయం నుంచే వస్తాయి. సో అలా చూసినప్పుడు వ్యవసాయ రంగం అనేది చాలా పెద్ద రంగం.
1: సార్, అయితే ఇప్పుడు వ్యవసాయ రంగంలో ప్రస్తుతం ఎక్కువగా అవకాశాలున్న విభాగాలు ఏంటి? అలాగే ప్రధానంగా మనకు ఈ అగ్రి స్టార్టప్స్ వ్యవసాయానికి సంబంధించి ఏ విభాగాల్లో సేవలు అందిస్తున్నాయి?
0: ముందుగా మనకు అవకాశాలు ఎక్కువగా అగ్రి స్టార్టప్స్ను అభివృద్ధి పరుచుకున్న దానికి వ్యవసాయ రంగంలో ప్రస్తుతం మనకు మెరుగ్గా ఉన్న అవకాశాలు చూస్తే, మొదటగా మనకు కనిపించేది మార్కెటింగ్ అంశం. సో రైతు ఎదుర్కొంటున్న చాలా ముఖ్యమైన అంశంలో మార్కెటింగ్ అంశం. అందులో ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం అయినటువంటి డిజిటల్ మార్గాల ద్వారాను, ఆన్లైన్ మార్గాల ద్వారాను, వాటి ద్వారా ఈ రైతులకి మార్కెటింగ్ సేవలు అందించడంలో వ్యాపార సంస్థలకు మంచి అవకాశం ఉంది. అదేవిధంగా లాజిస్టిక్స్ అంటాం, వ్యవసాయ లాజిస్టిక్స్ అంటే వస్తువుల్ని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళడానికి ఈ అగ్రికల్చర్లో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా మనం అగ్రి ప్యాకేజింగ్, మనకు ఈ సాంప్రదాయ వనరుల ద్వారా, ఈ అగ్రికల్చర్ వేస్ట్ ద్వారా మనం వివిధ రకాలైనటువంటి ప్యాకేజింగ్ మెటీరియల్స్ డెవలప్ చేయడం, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులకు ప్యాకేజింగ్ మెటీరియల్ చేయడం, అది చాలా ముఖ్యమైనది. ఇంకొకటి కూడా వ్యవసాయంలో ఆర్థిక సేవలు అందించడానికి ఈ యొక్క వ్యవసాయ రంగం, బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ రంగాల్లో పశువులకు కానీ, పంటకు కానీ, రైతులకు కానీ, ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి అవకాశము వ్యాపార సంస్థలకి. అదేవిధంగా ఈ ఆర్థిక లావాదేవీల కోసం సేవలు అనేటువంటి ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ, కిసాన్ కార్డ్స్ కానీ, ఇంకా వాళ్ళకి ఏదన్నా అందుబాటులోకి తేవడము, అదొకటి. తర్వాత ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా అందించడానికి కూడా కొన్ని అంకుర సంస్థలకి అవకాశం ఉంది. అదేవిధంగా ఫుడ్ ఫార్మా అంటాము, అంటే ఆహారమే ఔషధము, ఆ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సూపర్ ఫుడ్స్ అని కొత్తగా మన అందుబాటులోకి వచ్చింది. అంటే కొత్తగా కనుగొన్న కొన్ని సూపర్ ఫుడ్స్ని కూడా వాటిని ఉత్పత్తి చేయడం, మార్కెట్ చేయడం, అది కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా డిజిటల్ రంగంలోను, రోబోటిక్స్లోను, తర్వాత డ్రోన్స్ ఇలాంటి వాటిల్లో కూడా మంచి అవకాశాలు ఈ అంకుర సంస్థలకి. వాళ్ళ వ్యాపారాలు నెలకొల్పి రైతులకి వాళ్ళ వ్యాపార సేవలు అందించడానికి అవకాశాలు ఉన్నాయి.
1: చాలా మంచి విషయం తెలియజేశారు సార్. సార్, మరి ఇప్పుడు ఈ చిన్న ఇంకా సన్నకారు రైతులు ఈ అగ్రి స్టార్టప్ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు?

0: ఈ అగ్రి స్టార్టప్స్ అనేది వాళ్ళు కొన్ని వస్తువులు కొన్ని సేవలు అభివృద్ధిపరిచి రైతులకి అందించడం జరుగుతుంటుంది వ్యాపార ధోరణిలో. ఈ యొక్క ఉదాహరణ చెప్పాలంటే చిన్న సన్నకారు రైతులకి మార్కెటింగ్ చాలా ప్రాబ్లం ఉంటుంది. కొన్ని అంకుర సంస్థలు వాళ్ళందరినీ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారా వాళ్ళ ఉత్పత్తులకి మార్కెటింగ్ అవకాశాలు కలిగించడం, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన కొన్ని ఇన్పుట్స్ను కూడా ఈ యొక్క సంస్థల ద్వారా తీసుకోవడం. సో దీని ద్వారా చిన్న సన్నకారు రైతులకి ఏంటంటే వాళ్ళ సమస్యలను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ అగ్రి స్టార్టప్స్ రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఎలా సహకరిస్తున్నాయి?
0: వివిధ రకాలైన వ్యవసాయ అంకుర సంస్థలు వారు అందిస్తున్న నూతన ఉత్పత్తులు, నూతన సేవలు, ఇవన్నీ కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కార మార్గంగానే అభివృద్ధి పరిచారు. సో ఎప్పుడైతే ఈ రైతులు ఈ యొక్క అంకుర సంస్థల ద్వారా అందిస్తున్న సేవలు కానీ వస్తువులు కానీ తెలుసుకొని వాటిని వాడుకున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళకు కలిగే మొదటి ప్రయోజనం వచ్చి ఖర్చు తగ్గడం. ఆ సమస్యకి వాళ్ళు సాంప్రదాయంగా వాళ్ళు పెట్టే ఖర్చు కాకుండా ఈ నూతన మార్గాల ద్వారా ఖర్చు తగ్గడం ఒకటి. అదేవిధంగా ఈ పంటని అధిక ఖర్చు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు సేవ్ అవుతుంది. అది కాకుండా ఎక్కువ దిగుబడులు సాధించడానికి, సాధించిన దిగుబడులకి మంచి గిట్టుబాటు ధరలు తెచ్చుకోవడానికి కూడా ఈ అంకుర సంస్థల వాళ్ళ సేవలని రైతులు ఉపయోగించుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్కు మీరు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ఇంక్యుబేటర్ చేపడుతున్న చర్యలు ఏంటి?
0: సో మనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నందు 2019 భారత ప్రభుత్వం వారి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వారి ఆర్థిక సౌజన్యంతో ఇక్కడ మనకు ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ అనే ఒక వ్యవసాయ అంకుర సంస్థల అభివృద్ధి పథకాన్ని ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి 7 ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము మన వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం నుంచి ఎవరికైనా సరే వినూత్న ఆలోచనలు ఏదన్నా ఉంటే సమస్యల పరిష్కారానికి వినూత్న ఆలోచనలు, అదేవిధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత ఏదన్నా వాళ్లకు ఆలోచనలు ఉంటే వాళ్ళు మా యొక్క వ్యవసాయ ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్కి దరఖాస్తు చేసుకుంటారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి మేము 2 కార్యక్రమాలు అందిస్తున్నాం. ఒకటి వచ్చి ఐడియా స్టేజ్ అంటాము దాన్ని, ఆలోచన స్టేజ్. ఆ స్టేజ్లో వాళ్ళకి ఏదైనా ఆలోచన వస్తే ఆ ఆలోచనని ఒక నమూనా రూపంలోకి, ఒక ప్రోటోటైప్లోకి తీసుకురావడానికి దానికి కావాల్సిన సహకారాలన్నీ మేము అందిస్తూ, అదేవిధంగా దాదాపు 5 వరకు వాళ్ళకు గ్రాంట్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది. సో ఇది ఒక పథకము. రెండోది వచ్చి ఈ ఎవరికైతే ఏదైనా ఒక నూతన ఆవిష్కరణ ఒక నమూనా వాళ్ళు ఆల్రెడీ తయారు చేసి ఆల్రెడీ దాని యొక్క పనితనాన్ని వాళ్ళు పరిశీలించి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మరింత మెరుగుపరచడానికి రైతులకు అందించడానికి దానికి కావాల్సిన టెస్టింగ్లు కానీ, తర్వాత స్టాండర్డైజేషన్ కానీ, సో రిజిస్ట్రేషన్స్ కానీ, దానికి కావాల్సిన ఈ యొక్క మార్కెట్ సర్వే చేయడానికి అవకాశాలు ఉన్న అంశాల మీద కానీ ఆ చేయడానికి వాళ్ళకి దాదాపు 25 వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తూ దానితో పాటు వివిధ కార్యక్రమాలు కూడా వాళ్ళకి అందిస్తాం. ముఖ్యంగా మా ఈ అంగ్రు పోషన్ ఇంక్యుబేటర్లో ఈ గ్రాంటే కాకుండా వాళ్ళకి శిక్షణ, తర్వాత మెంటర్షిప్, వాళ్ళకి కావాల్సిన దిశానిర్దేశము, వాళ్ళకి అవసరమైన ల్యాబ్ సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన ఆఫీసు సదుపాయాలు, వాళ్ళకి ఇతర అన్ని కూడా వాళ్ళకి అందించడం మేము జరుగుతుంది.
1: సార్, మరి ఇప్పుడు మీ పోషన్ ఇంక్యుబేటర్ తరఫున ఈ విద్యార్థులకు కానీ యువతకు కానీ ఈ వ్యవసాయ రంగంలో ఉన్న ఈ అంకుర సంస్థల అభివృద్ధి చేపట్టడానికి, వాళ్ళని ఇటు మళ్లించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: సో ఈ విద్యార్థులు, భారత ప్రభుత్వం వారు విద్యార్థులకు కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో 2 మెరిస్టమ్స్ అనే కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఎవరైనా విద్యార్థులు వ్యవసాయ రంగంలో ఏదైనా నూతన ఆలోచనలు ఉండి ఉత్పత్తులు కానీ సేవలు కానీ అభివృద్ధి పరచుకోవాలని కోరుకుంటే మాకు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళని కూడా మేము 4 వరకు వాళ్ళకి గ్రాంట్ ఇన్ఐడి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తాం.
1: సార్, అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ అగ్రి స్టార్టప్స్ అభివృద్ధికి ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళు ఏంటంటారు?
0: గ్రామీణ ప్రాంతాలు చూసినప్పుడు మనము అక్కడ ఉన్న యువతకి ఈ యొక్క వ్యాపార ధోరణి మీద మనకు సాంప్రదాయంగా కూడా వ్యవసాయాన్ని పంటల సాగు చేయడము అనే దాని మీదనే వాళ్ళు దృష్టి కేంద్రీకరించడం, వ్యవసాయాన్ని ఒక వ్యాపార ధోరణిలో కానీ అందులో నూతన ఆవిష్కరణలు తీసుకురావాలనే ఆలోచన వాళ్ళకి ఆలోచన రాకపోవడం, ఆ దశగా వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఈ అంకుర సంస్థలు నెలకొల్పడంలో వ్యవసాయ యువత కొద్దిగా వెనకడుగులో ఉందని చెప్పాలి.

0: సార్, మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఈ అగ్రి స్టార్టప్స్కు అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాల గురించి వివరిస్తారా?
1: మనకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే 2014 నుంచి మొట్టమొదటిసారిగా వాళ్ళు ఈ అగ్రి స్టార్టప్స్ వాటి అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కాంధ్ర అనే ప్రోగ్రామ్ ఒకటి మొదలుపెట్టారు గత సంవత్సరం 2025. ఆ ప్రోగ్రాం కింద ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త అనే కార్యక్రమాన్ని తీసుకొని రాబోయే 4 సంవత్సరాలలో దాదాపు 20,000 స్టార్టప్స్ని అభివృద్ధిపరిచి వాటి ద్వారా 100,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక కార్యక్రమాన్ని ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ వాళ్ళు, అదేవిధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన తిరుపతిలో కూడా ఒక ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడం జరిగింది. వాళ్ళ కార్యక్రమాలు కూడా ఆల్రెడీ కొనసాగుతున్నాయి. ఈ యువత ఎవరైనా సరే వాటిని వినియోగించుకోవచ్చు.
0: సార్, మరి ఇప్పుడు ఈ అగ్రి స్టార్టప్స్ విజయవంతం కావడానికి పెట్టుబడులు ఇంకా మార్కెట్ మద్దతు ఎంత ముఖ్యమైనవంటారు?
1: ఈ యొక్క వ్యవసాయ అంకుర సంస్థలకు ముందుకు నడవాలి, అభివృద్ధి కావాలి అంటే వాళ్ళకు ఎదుర్కొంటున్న 2 సమస్యల్లో ముఖ్యమైనవి ఈ రెండే. వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అది ఒకటి, రెండోది మార్కెట్. సో మనకి ఈ అంకుర సంస్థల ద్వారా వచ్చినప్పుడు అంకుర సంస్థలు మా యొక్క ఇంక్యుబేటర్ ద్వారా సేవలు పొంది మేము అందిస్తున్న గ్రాంట్లు తీసుకొని ఈ యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని అధిగమించవచ్చు వాళ్ళ వస్తువులను అభివృద్ధి పరుచుకునే స్థాయిలో అయితే. తర్వాత వాళ్ళ నూతన వస్తువులు అభివృద్ధి పరుచుకున్న తర్వాత వాళ్ళు దాన్ని కావాల్సిన ఆర్థిక వనరుల్ని భారత ప్రభుత్వం కానీ, తర్వాత వివిధ రకాల బ్యాంకులు కూడా వివిధ రకాల లోన్లు, తక్కువ వడ్డీ లోన్లు, తర్వాత షూరిటీ లేకుండా కొన్ని లోన్లు అందించడం జరుగుతుంది. అలాంటి పథకాలను వాళ్ళు తీసుకొని అభివృద్ధి కావచ్చు. రెండో అంశం వచ్చి మార్కెటింగ్. మార్కెటింగ్ అనేది ఏ ఊరైనా సరే వ్యవసాయ అంకుర సంస్థ నెలకొల్పనుకున్నప్పుడు ముందు వాళ్ళ నూతన ఆలోచనకి ఎంతవరకు మార్కెట్ ఉంది అనేది బేరీజ్ వేసుకొని వాళ్ళ యొక్క అంకుర సంస్థని స్థాపించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అది లేకుండా చేసినప్పుడు ఈ అంకుర సంస్థలు వాటి యొక్క మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
0: సార్, మరి ప్రత్యేకంగా మండలాంటి ప్రాంతాల్లో ఈ వాతావరణ మార్పులు, నీటి కొరత సమస్యలు మనం చూస్తుంటాం, మరి వీటిని ఎదుర్కోవడం కోసం ఈ అగ్రి స్టార్టప్స్ ఎలా ఉపయోగపడతాయి?
1: ఈ అగ్రి స్టార్టప్స్ అనేది ఒక అంశం మీద మనం కేంద్రీకరించి జరగదు. వ్యవసాయంలో అన్ని అంశాల మీద ఉంటాయి. మీరు చెప్పినట్టు ఈ యొక్క వాతావరణ మార్పులకి సంబంధించిన దానికి కానీ దాంట్లో కూడా కొన్ని అంకుర సంస్థలు వచ్చాయన్నమాట. వెదర్ ఫోర్కాస్టింగ్ మీద, అంటే వాతావరణాన్ని ముందుగానే అంచనా వేసి దాన్ని రైతులకు చేరవేయడానికి కొన్ని కంపెనీలు కొన్ని నూతన సేవల్ని తేవడం జరిగింది. ఆ సేవలు వినియోగించుకున్నప్పుడు ఇలాంటి కొన్ని సమస్యలను రైతులు అధిగమించే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా వ్యవసాయంలో వ్యవసాయ అంకుర సంస్థలు అంటేనే వాళ్ళు రాబోతున్న సమస్యలను కూడా అంచనా వేసి వాళ్ళ ఆవిష్కరణ తీసుకొస్తారు. కాబట్టి రైతులు వ్యవసాయ అంకుర సంస్థల యొక్క ఉత్పత్తులని, వారి సేవలని గుర్తించి వాటిని వినియోగించుకున్నప్పుడు ఈ సమస్యలు అనేది అధిగమించడం సులువు.
0: సార్, మరి ప్రస్తుతం మనం గమనించినట్లయితే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగం చాలా వేగంగా విస్తరిస్తుంది. మరి ఇప్పుడు ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిలో ఈ అగ్రి స్టార్టప్స్ పాత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు?
1: మనకి వ్యవసాయ రంగంలో ఎక్కువ సంఖ్య అంకుర సంస్థలు ఉన్నది ఈ ఫుడ్ ప్రాసెసింగ్లోనే. ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా సాంప్రదాయ ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలు కాకుండా నూతన ఆవిష్కరణలనే, సాంకేతిక ఆవిష్కరణలు అనేటివి చాలా వచ్చినాయి. వాటిని, ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా అంకుర సంస్థలు అభివృద్ధి అవుతాయి. ఉదాహరణ చెప్తానంటే మా దగ్గరే ఒక అంకుర సంస్థ ఉంది. వాళ్ళు ఈ యొక్క విలువ జోడించిన ఆహార ఉత్పత్తులు కానీ, ఈ ఏ ఆహార ఉత్పత్తినైనా దాన్ని నిల్వ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది వాళ్ళు అభివృద్ధి పరిచారు. ఆ టెక్నాలజీ ద్వారా ఏంటంటే మనం ఏదైనా సరే వస్తువుని, ఆహార పదార్థాన్ని దానితో మనము వాడినప్పుడు అది దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల వరకు ఏ కెమికల్స్ లేకుండా కూడా అది నిల్వ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆహార రంగంలో 3D ఫుట్ ప్రింటింగ్ అని, సో ప్రోటీన్ సెగ్మెంటేషన్ అని, సో ఇట్లాంటివన్నీ కూడా కొత్త కొత్తవి వచ్చినాయి. వాటిని ఉపయోగించుకొని మనం ఈ విలువ జోడింపు ఉత్పత్తులని, ఇతర ఆహార ఉత్పత్తులను కూడా ప్రాసెసింగ్ చేసుకుంటే అది వాటికి ఎక్కువ మార్కెటింగ్ కానీ, ఎక్కువ నాణ్యత కానీ, ఎక్కువ నిల్వ ఉండే సామర్థ్యం కానీ పెరుగుతుంది.
0: సార్, మరి ఇప్పుడు ఈ భవిష్యత్తులో ఈ అగ్రి స్టార్టప్స్ మన వ్యవసాయ రంగాన్ని ఎలా మార్చబోతున్నాయని మీరు భావిస్తున్నారు?
1: సో అగ్రి స్టార్టప్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటి

0: సంఖ్యాపరంగా తక్కువ ఉన్నప్పటికి కూడా వ్యవసాయ రంగాన్ని చూసినప్పుడు అది చాలా పెద్ద రంగం కాబట్టి చాలా అంశాలలో వాటి యొక్క అవసరం ఎన్నో ఉన్నాయి. సో ఎన్నో రంగాల్లో ఇంకా ఈ వ్యవసాయ అంకుర సంస్థలు స్థాపన జరగాల్సి ఉంది. అవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి ఈ అంకుర సంస్థలు అనేది నూతన సాంకేతిక పద్ధతులని తీసుకెళ్లే ఒక వాహనాలలాగా ఉపయోగపడుతుంది.
1: సార్, మరి చివరగా ఇప్పుడు ఈ అగ్రి స్టార్టప్స్ ప్రారంభించాలని భావించే యువతకు మీరు ఇవ్వాలనుకునే సలహాలు కానీ సూచనలు కానీ?
0: మామూలుగా యువత వ్యవసాయంలో అంకుర సంస్థలు స్థాపించాలనుకున్నప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఎక్కువగా ఈ కొన్ని అంశాలనే గమనిస్తూ జరుగుతుంది. ఉదాహరణకి డ్రోన్లని, లేదంటే చిరుధాన్యాలని, లేదంటే ఆర్గానిక్ ఉత్పత్తులు మార్కెటింగ్ అని, ఇట్లా కొన్ని వాటికే వాళ్ళు ఆగిపోవడం వల్ల వ్యవసాయ రంగం అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా చాలా అంశాలు ఉంటాయి అందులో. సో నూతన అంశాలను తీసుకొని ఆ అంశాలు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని ఇప్పుడున్న వ్యవసాయంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సమస్యల పరిశీలన అనేది చాలా ముఖ్యం. వ్యవసాయ అంకుర సంస్థను స్థాపించాలనుకున్నాం. సమస్యలను ఎంత బాగా పరిశీలించినప్పుడు అదేవిధంగా ఏ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి వస్తున్నాయో వాటిని ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ఉపయోగించినప్పుడు అప్పుడు మాత్రమే ఈ వ్యవసాయ అంకుర సంస్థల యొక్క మనుగడ సాగుతుంది. అలా కాకుండా అందరూ చూసినట్టుగా ఈ ప్రాముఖ్యం ఉన్న కొన్ని అంశాలను మాత్రం చూసుకున్నప్పుడు కాంపిటీషన్ వల్ల వాటి యొక్క మనుగడ తగ్గుతుంది.
1: చాలా మంచి విషయం తెలియజేశారు సార్, ధన్యవాదాలు సార్. మరి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే భారతదేశం భవిష్యత్ అభివృద్ధిలో అగ్రి స్టార్టప్స్ ఎలా కీలక శక్తిగా మారనున్నాయి ఇలాంటి విషయాలపై చాలా సవివరంగా మన శ్రోతలకు అవగాహన కల్పించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి మీకు, వింటున్న శ్రోతలందరికీ.
2: మీరింతవరకు విన్నారు వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి గల అవకాశాల గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విస్తరణ విభాగం శాస్త్రవేత్త, ఇంకా ఆంగ్రూ పోషన్ ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కదిరి మోహన్ గారితో పరిచయ కార్యక్రమం. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
4: వెంకటేశన్నా, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనం ఎరువులేనా పురుగు మందులేనా ఇన్నీ వేసి పంటలు దిగుబడి రాక నానా యాతనలు పడతా ఉండం కదా. వెనకటికి మన పెద్దోళ్ళు ఏమీ లేకనే భూముల్లో బంగారం పండించరు కదయ్యా.
5: నిజమే చిన్నమ్మ, మనమేం చేస్తిమి, పోటీ ఇవ్వడి రసాయనాలు నేలలో కుమ్మరిస్తిమి, నేల పాడు చేసుకుంటుమి.
4: మరది అందుకేనయ్యా పెద్దల మాట సర్దిమూట అంటారు.
5: బాగా చెప్తివి చిన్నమ్మ, ఇప్పుడు కూడా మించిపోలే. ఆ వెనకటి సేద్యం చెయ్యండనేసి ప్రభుత్వం రైతులందరికీ చెప్తా ఉంది. దీనికోసమే పరంపరాగత్ కృషి వికాస యోజన అనే పథకం తెచ్చి దీనికోసం 300 crore ఖర్చు చేయాలని ఉండదంట.
4: చాలా మంచి పని కదా వెంకటేశం. వెనకటి మాదిరి పశువుల పెంటేనా, కోళ్ల పెంటేనా, ఆకులు అలుములు దొక్కేదేనా, ఇవన్నీ భూమికి చేరిస్తే మరి భూమి బంగారం కాదంటయ్యా.
5: అది సంగతి, నేల తల్లిని కాపాడితే మరి మన పంట పండినట్టే కదా. మరి మనోళ్ళందరికీ చెప్పు ఈ మాట.

0: वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
5: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
6: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
7: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి.
5: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
7: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
8: ఓలి వద్ద తగువ వచ్చి ఆ నూతన దంపతులను విడదీశారు తల్లిదండ్రులు. వలపు పంటలు పండించుకునే సమయంలో పెద్దవారి ఆంక్షలు ఆ దంపతులను మదనతాపానికి గురిచేశాయి. రహస్యంగా తనను కలుసుకునే మార్గం చూపమని ఆ ముద్దరాలిని అడిగాడు ముద్దుల మొగుడు. అందుకు ఆ వన్నెలాడి సమాధానం, కలుసుకుంటే వచ్చే ప్రమాదం. వినండి.

0: స్టూడియోలో సమయం 7:45 కా వస్తుంది. ఇప్పుడు విందాం వికసిత భారతం.
1: జలజీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథులు. కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్. విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం నీరు. మానవ నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే విరాజిల్లాయి. కానీ కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, కాలుష్యం వల్ల నీటి నాణ్యత లభ్యతలో ఎన్నో మార్పులొచ్చాయి. నీటి సేకరణ కోసం గ్రామీణ మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం వల్ల వారి సమయం వృధా అవడమే కాకుండా శారీరక శ్రమతో పాటు అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసేది. నదీనాం సాగరో గతి అన్నట్లుగా నదులన్నీ సాగరాన్ని చేరుతాయి. కాని ఆలోపే ఆ జలాలు మన గ్రామాల్లోని ప్రతి గడపను తాకేలా చేసి వారి దాహార్తిని, నీటి కష్టాలను నిర్మూలించి నవభారత నిర్మాణంలో

0: గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచేందుకై ప్రవేశపెట్టబడిన ఒక మహత్తర యజ్ఞం జలజీవన్ మిషన్. రెండు వేల 2019లో ప్రారంభమైన ఈ పథకం కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. కొన్ని కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇది సాగుతోంది. అపోహిష్ట మయోభువః అని వేదం ఉద్ఘాటించింది. అంటే నీరు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి అని అర్థం. జలజీవన్ మిషన్ ద్వారా ఇలాంటి సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థను స్థాపించి సుజల సస్యశ్యామల వికసిత భారతావని నిర్మాణానికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకం అమలులో గణనీయమైన ప్రగతిని కనబరుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలకు సైతం రక్షిత మంచినీటిని చేరవేయడంలో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. ఈ మిషన్ను విజయవంతం చేయడంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. కాకినాడ జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మొహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు ఆకాశవాణితో మాట్లాడారు.
1: నమస్కారం శ్రోతలారా, ఈరోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ భారతదేశంలో తాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జలజీవన్ మిషన్, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న ప్రగతి గురించి. కాకినాడ జిల్లాలో మొత్తం 20 మండలాలు, 667 హ్యాబిటేషన్లు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద ఇప్పటివరకు 1007 పనులు ఆమోదం పొందగా వాటి అంచనా వ్యయం సుమారు 498.59 కోట్లు. జిల్లాలో మొత్తం 389,205 గృహాలు ఉండగా 2019లో ఈ పథకం ప్రారంభానికి ముందు కేవలం 101,973 గృహాలకు మాత్రమే, అనగా 26.20% ట్యాప్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. జలజీవన్ మిషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 233,919 కొత్త గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించబడినాయి. దీంతో మొత్తం 335,892 గృహాలకు, అనగా 86.39% తాగునీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది జిల్లాలో సాధించిన గొప్ప పురోగతి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక భారీ బల్క్ వాటర్ సప్లై మల్టీ విలేజ్ స్కీమ్. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది, ధౌలేశ్వరం బ్యారేజ్ స్థిరమైన నీటి వనరులను ఉపయోగించి తాగునీరు సరఫరా చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 1,650 కోట్లు. ఇది 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాలు, 167 హ్యాబిటేషన్లను కవర్ చేస్తుంది. 13.13 లక్షల జనాభాకు లబ్ధి చేకూరేలా రూపకల్పన చేయబడుతుంది. ఈ స్కీమ్లో 111 MLD సామర్థ్యంతో ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హర్ ఘర్ జల్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో మొత్తం 349 గ్రామ పంచాయతీలు ఉండగా 57 పంచాయతీలు హర్ ఘర్ జల్ గా నివేదించబడినాయి మరియు 44 పంచాయతీలు ధృవీకరించబడినాయి. ఈ ప్రగతి వెనుక ప్రభుత్వం కృషితో పాటు ఇంజనీరింగ్ విభాగం, స్థానిక సంస్థలు మరియు గ్రామస్తుల సహకారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జలజీవన్ మిషన్ వల్ల మహిళలకు ఎంతో ఉపశమనం కలిగింది. ఇంతకుముందు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి వద్దనే స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రమైన త్రాగునీరు అందడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతోంది. ముగింపుగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో జలజీవన్ మిషన్ అమలు వికసిత్ భారత్ లక్ష్యానికి ఒక బలమైన అడుగు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ధన్యవాదములు.
0: జలశక్తి అభియాన్ ను విజయవంతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశేష కృషి చేస్తోంది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు నీటిని చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తూ పైప్లైన్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 100లాది నీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మరియు జలజీవన్ మిషన్ వార్షిక సర్వేలలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచినందుకు పలుమార్లు అవార్డు

0: ట్యాప్లను అందుకుంది. ముఖ్యంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడంలోనూ, నీటి సరఫరాను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించడంలో చూపిస్తున్న చొరవకుగాను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అసలు నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలంటే మూల వనరు బలంగా ఉండాలి. ఇక్కడే భూగర్భ జలశాఖ పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూమిలోని నీటి లభ్యతను గుర్తించడం, బోర్లు మరియు బావుల స్థానాలను నిర్ణయించడంలో వీరిది కీలక పాత్ర. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేసే రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించడం ద్వారా వనరుల్ని సుస్థిరం చేస్తూ వీరు ఈ మిషన్కు శాస్త్రీయమైన సుస్థిరమైన పునాదుల్ని వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల శాఖ కార్యకలాపాలను మనకు వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖాధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు. ఆ వివరాలు కూడా విందాం.
1: అందరికీ నమస్కారం. ఈరోజు జల్ జీవన్ మిషన్ లో భాగంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నిర్వర్తించే యాక్టివిటీస్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని నియంత్రించడం మరియు మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భూగర్భ జల వనరుల నిర్వహణ కొరకు వాటర్షెడ్ విధానంలో జిల్లా యొక్క భూగర్భ జల వనరులను కాలానుగుణంగా అంచనా వేయటం అనేది జరుగుతుంది. బోరుబావుల స్థలాల ఎంపిక కోసం హైడ్రోజియలాజికల్ మరియు జియోఫిజికల్ పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులతో మెరుగుపరిచిన పిజోమీటర్ల నెట్వర్క్ ద్వారా భూగర్భ జల మరియు నాణ్యత పర్యవేక్షించడం జరుగుతుంది. ఆక్వాకల్చర్ ప్రాంతాలు, ఉప్పునీటి ప్రాంతాలు వంటి నాణ్యతా సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి అభివృద్ధి మరియు నిర్వహణ చర్యలతో సంబంధించి భూగర్భ జల స్థితిని అంచనా వేయటం అనేది జరుగుతుంది. జిల్లాలో భిన్నమైనటువంటి భౌగోళిక మరియు శిలా నిర్మాణ యూనిట్లను కవర్ చేయడానికి హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద మరియు SDP నిధుల ద్వారా విశాఖపట్నం జిల్లాలో 8 సాధారణ పరిశీలన బావులు మరియు 31 పిజోమీటర్ బావులను ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా భూగర్భ జల మట్టాల సీజనల్ మార్పులను గమనించి భూగర్భ జల రీఛార్జ్ మరియు వినియోగ గణనలో ఉపయోగిస్తున్నాము. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి అనేటువంటి ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను అనగా చెక్ డ్యామ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, రీఛార్జ్ పిట్లను నిర్మించడం, చెరువులను పొడికి తీయటం, స్లూయిస్లను రిపేర్ చేయటం వంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించబడింది. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల మట్టాలు 6-20 మీటర్ల మధ్య ఉన్నటువంటి 135 గ్రామాలను గుర్తించడం జరిగింది. ఈ గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను ప్రతిపాదించింది. ఈ 135 గ్రామాల్లో 39 పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగిలిన 95 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి అనువైనటువంటి రీఛార్జ్ నిర్మాణాలను గుర్తించేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బృందాలు ఏం చేస్తాయంటే ఆయా ప్రాంతాల్లో MI ట్యాంక్స్ ని, స్లూయిస్లని, చెక్ డ్యామ్స్ ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క పూడికలు తీయటం లేదా కొత్తగా ఏమైనటువంటి స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల వర్షాకాలంలో పడినటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును మనం ఒడిసిపట్టగలం. దాని కారణంగా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసి ఈ యొక్క జలధార జలహారతి ప్రోగ్రామ్ ని ప్రభుత్వం ప్రతిపాదించింది. థ్యాంక్ యూ.
0: జలజీవన్ మిషన్ వేగం, పారదర్శకతను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు, సంస్థలు ఈ పథకాన్ని భారతదేశపు మౌన విప్లవంగా అభివర్ణిస్తూ కలుషిత నీటి వల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గడం వల్ల పేద కుటుంబాల వైద్య ఖర్చులు తగ్గుతున్నాయని కొనియాడుతున్నాయి. భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో కుళాయి ద్వారా నీరు రావడం వల్ల మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులను ప్రత్యేక కథనాలుగా ప్రచరిస్తున్నాయి. ఈ పథకం ద్వారా పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి ఆరోగ్యపరంగా 4 రూపాయల లాభం చేకూరుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. అంతేకాదు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ వంటి ఆర్థికవేత్తలు ఈ పథకం ద్వారా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రశంసించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చిస్తున్నాయి. నారీ శక్తి సే జల్ శక్తి అన్నట్లుగా గ్రామాల్లోని నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించడం ద్వారా వారి సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇంటింటికి నీరు రావడం వలన లబ్ధి పొందిన కృష్ణవేణి గారి మాటలు ఇప్పుడు ఒకసారి విందాం.
2: నమస్కారం, నా పేరు కృష్ణవేణి.

0: అని అనకాపల్లి జిల్లా సోడవరం మండలం. మాకు కొలీలు ప్రభుత్వం వారు కొలీలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాకు పనులకు అది వెళ్ళడానికి అది టైంకి అవ్వేది కాదు. అలాంటిది ఇప్పుడు నీళ్ళు ఇంటింటికి నీళ్ళు బాగా వస్తున్నాయి. టైంకి అన్ని పనులు జాత చేసుకుంటున్నా. వీధి చివరిన కొలీ ఉండేది, అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవారమే. ఇప్పుడు ఇంటింటికి కొలీలు రావడం వల్ల మాకు చాలా కష్టం తప్పింది. బాగానే ఉంది అంతానా. ప్రభుత్వం వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.
1: విన్నారు కదా, ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జల్ జీవన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగించి జల జీవన్ మిషన్ 2.0గా దాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా సుజలం భారత్ అనే డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ఐడి, సుజల్ గాంవ్ ఐడిని కేటాయించి నీటి సరఫరాను రియల్ టైంలో పర్యవేక్షిస్తారు. ఇక జల రక్షణలో ప్రజా భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నీటిని మన ముంగిటకు తెస్తోంది, కానీ ఆ నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేయడం, జలవనరుల్ని కలుషితం కాకుండా చూసుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత. ప్రభుత్వ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పడుతున్న శ్రమకు మనం ఇచ్చే నిజమైన గౌరవం నీటిని జాగ్రత్తగా వాడుకోవడమే. జలం రక్షతి రక్షితః అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణం స్వయం సమృద్ధ గ్రామాల నిర్మాణానికి నాంది పలుకుతోంది. ప్రభుత్వ సంకల్పం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే ఈ జల ఉద్యమం సంపూర్ణ విజయం సాధిస్తుంది. నేడు ప్రతి ఇంటి ముంగిటా కురుస్తున్న జలధార నవభారత ఉజ్వల భవిష్యత్తుకు ప్రతిరూపంగా నిలుస్తోంది. నీరే ప్రాణాధారం. ఆ నీటిని ప్రతి ఇంటికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారులకు పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 7:59. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా కలిసుందాంరా చిత్రం కొరకు రాజేష్ ఆలపించిన ఈ పాటకు వేటూరి సుందర్రామూర్తి రచన చేయగా ఎస్ఏ రాజ్కుమార్ స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట శతమానం భవతి. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి రచన చేయగా మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట ఫిదా. చిత్రం కొరకు రామ్గీ మధుప్రియ ఆలపించిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ రచన చేయగా శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చారు.

శ్రోతలు, మీరింతవరకు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. స్టూడియోలో సమయం 8:15 కావస్తుంది. ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మహిళా సాధికారతకై ఆకాశవాణి అనే శీర్షికన తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ పరిశోధనా విద్యార్థులు, అధ్యాపకులు, ఆచార్యులు అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పణ, విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి మహిళా సాధికారతకై ఆకాశవాణి శ్రీ తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థులు అధ్యాపకులు ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ డి ఉమాదేవి. నేను మహిళా అధ్యయన కేంద్రంలో మహిళా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆల్ ఇండియా రేడియో అనేది మా దైనందిక జీవితంలో ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. మా ఫ్యాకల్టీ కూడా చాలా మంది ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో రకాలైన స్పీచ్లు అనేది ఇవ్వటం జరిగింది. వాళ్ల వ్యాసాలన్నింటినీ కూడా అందరికీ తెలియచేసేదానికోసం ఇది ఒక మాధ్యమాన్నిగా మేము ఎన్నుకున్నాము. అంతేకాకుండా మేము జర్నీ చేసేటప్పుడే కాదు, ఖాళీగా ఎప్పుడన్నా ఉండనివ్వండి, మా సెల్ ఫోన్స్ లో కానివ్వండి, మేము ఈ ఎఫ్ఎం ని ఎక్కువగా తరచుగా వింటూ ఉంటాము. శ్రోతలు కోరిన పాటలు అనేది కొంచెం మైండ్ రిలాక్సేషన్ కి, అలాగే మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు వినే కథానికలు ఇలాంటివన్నీ కూడా ఎంతో మైండ్ రిఫ్రెషింగ్ కావడమే కాకుండా కొంత ఇన్ఫర్మేషన్ ని కూడా డిస్సెమినేట్ చేస్తున్నాయి అని అనిపిస్తోంది. ఈ మధ్యలో మళ్ళీ చాలా కొత్త కొత్తగా మంచి మంచి ప్రోగ్రాములు కన్సీవ్ చేసుకుంటూ ఆల్ ఇండియా రేడియో చాలా ముందుకు పోతోంది. ఈ ప్రోగ్రాంలన్నిటినీ కూడా మేము గ్యాదర్ చేసి ఒక రకంగా అనాలిసిస్ చేస్తే ఇవి జెండర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ సొసైటీలో క్రియేట్ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీ శక్తిని చాటి చెప్పే ఎన్నో రకాలైన స్లోగన్స్ ను కూడా నేను

0: వింటం జరిగింది. అలాగే స్త్రీలని ఎన్ని రకాలుగా మనము హైప్ చేయొచ్చు, హైలైట్ చేయొచ్చు అనేది వాళ్ళ కథానికల్లో మాత్రమే కాదు, కొన్ని రకాలైన ఇంటర్వ్యూలు కూడా నేను చూస్తూ వచ్చాను. ఆ ఇంటర్వ్యూలు వినడంలో కూడా వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని ఐడెంటిఫై చేసి ఎగ్జిబిట్ చేయటానికి ఇది ఒక ప్రత్యేకమైన మాధ్యమము అనడంలో నాకు ఎలాంటి సందేహము లేదు. అంతేకాకుండా ఈ యానివర్సరీ సందర్భంగా ఈ రేడియో అనేది ఇంకా ముందుకు పోవాలని, జెండర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని మన సొసైటీలో క్రియేట్ చేయడానికి తన వంతు సహకారాన్ని అందించగలదని నేను చాలా విశ్వసిస్తున్నాను.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కోనప్రభ. నేను తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రంలో ప్రాజెక్ట్ అసోసియేట్గా పనిచేస్తున్నాను. ఆకాశవాణి గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా విస్తృతమైన కార్యక్రమాలను అందిస్తుంది. ఎందుకంటే సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ ద్వారా చాలా మందికి కార్యక్రమాలను అందిస్తుందని చెప్పుకోవడంలో గర్వంగా మనం ఫీల్ అవ్వచ్చు. విద్యా విజ్ఞానం అలాగే సంగీతం, శాస్త్రపరమైన విషయాలు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం ఇలాంటి అనేక రంగాలపైన విస్తృతమైన విజ్ఞానాన్ని అందరికీ అందిస్తుంది. అలాగే ప్రముఖ వ్యక్తులతో చర్చలు, ఇంటర్వ్యూల ద్వారా కూడా విజ్ఞానాన్ని అందిస్తుంది అని చెప్పుకోవడంలో ఇది ఒక గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా దృష్టిని కేంద్రీకరిస్తుంది. మా అధ్యయన కేంద్రం కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు, చాలా మంది ఈ సమస్యలపైన కూడా చర్చలు ఇచ్చారు. నేను కూడా ఒకసారి లింగ సమానత్వం పైన ఆకాశవాణి ద్వారా నేను ఒకసారి ప్రసంగించడం జరిగింది. ఇలా సమకాలీన సమాజంలో ఉన్న సమస్యలపైన కూడా దృష్టిని కేంద్రీకరించి ప్రజలను జాగృతపరిచి వాళ్ళకి పరిష్కార మార్గాలను చూపించడంలో కూడా ఆకాశవాణి తన వంతు కృషిని అందిస్తుంది అని చెప్పుకోవడంలో మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు. ఎందుకంటే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా విస్తృతమైన కార్యక్రమాలని ఆకాశవాణి చేపట్టి అశేష జనవాహిని జాగృతపరచాలని కోరుకుంటూ ఆకాశవాణికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.
2: నమస్కారం అందరికీ. నా పేరు సాద్విక. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో రీసెర్చ్ స్కాలర్గా చేస్తున్నాను. ముందుగా ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆకాశవాణి నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. ఆకాశవాణిలో ప్రభుత్వ పథకాలు చాలా చక్కగా వివరిస్తారు. మాకు ఆర్థిక శాస్త్ర సబ్జెక్ట్ లో ఈ వివరణ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మాకు, మా స్టూడెంట్స్ కి అనలైజ్ చేయడానికి. అదేవిధంగా ఈ వికసిత్ భారత్ గురించి దేశవ్యాప్తంగా మొత్తం దీని గురించి చర్చిస్తున్నారు. దీంట్లో చెప్పే ముఖ్య సమాచారము, ముఖ్య సూచనలు చాలా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా యువవాణి కార్యక్రమంలో చక్కగా ఎంప్లాయ్మెంట్ గురించి, అదేవిధంగా చక్కగా క్విజ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మేము అవి ప్రయత్నిస్తూ ఉంటాము. అదేవిధంగా కొంచెం రిలీఫ్ అవ్వడానికి సాంగ్స్, చక్కటి పాటలు ప్లే చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆకాశవాణిలో చక్కటి బడ్జెట్ విశ్లేషణ చేస్తారు. ఈ విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఆకాశవాణి సిబ్బందికి మరియు శ్రోతలకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
3: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం పద్మావతి. మేము మహిళా విశ్వవిద్యాలయంలో ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ లో నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నాను. ఆకాశవాణి నుంచి మాకు చాలా అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఎలాంటిది అని అంటే, ఏదైనా ఉమెన్ కి సంబంధించిన ఏ విధమైన ప్రోగ్రాంలు కానీ దానికి సంబంధించిన ఎంపవర్ చేసే ఏ విధమైన యాక్టివిటీస్ అన్ని కూడా మేము ఎక్కువ ఆకాశవాణి ద్వారా తెలియజేస్తూ దాని ద్వారా ప్రజలకందరికీ కూడా చాలా బాగా అందుతుంది. మా పిల్లలు కూడా అక్కడికి వచ్చి కొన్ని టాపిక్స్ మీద వాళ్ళు చెప్పి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వినడం వలన ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఆకాశవాణిలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా మొబైల్లో వస్తుంది, దాని తర్వాత కొన్ని యాప్స్లో వస్తుంది, అవన్నీ వాళ్ళు వినడం వలన ఇప్పుడు చాలా మంది ఆకాశవాణి అంటే చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వినడానికి, నేర్చుకోవడానికి టౌన్లోనే కాదు పల్లెల్లో కూడా ఆకాశవాణిని గురించి ఎక్కువగా ఇప్పుడు వింటున్నారు. ఎందుకంటే అది మొబైల్ లాగా మనం ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు రేడియో. దాని ద్వారా అందరూ బాగా వింటారు. ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, సో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కొంతమందితో ఇంటర్వ్యూలు చేయడము, ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రజలకి చాలా బాగా ఆకాశవాణి ఉపయోగపడుతుంది. మా డిపార్ట్మెంట్ ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ కూడా ఆకాశవాణిని చాలా బాగా ఉపయోగించుకుంటుంది. సో మా డిపార్ట్మెంట్లో ఉన్న

0: ఉమెన్ స్టడీస్ అంటే ఏంటి, దాంట్లో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఆల్ ఇండియా రేడియోలో చెప్పి ప్రతి ఒక్క పాటలు అయిన తర్వాత మా డిపార్ట్మెంట్ గురించి ఆల్ ఇండియా రేడియో కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. దానికి మా డిపార్ట్మెంట్ తరఫున ఆకాశవాణికి అక్కడున్న స్టాఫ్ కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తో ప్రతి ఒక్కరూ 90 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న ఈ ఆకాశవాణి ఇంకా ఫ్యూచర్ 100 ఇయర్స్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మా డిపార్ట్మెంట్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నది.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి లక్ష్మీప్రియ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ఆకాశవాణి 90 సంవత్సరాలు 2026 జూన్ 8 పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఉత్తమ శ్రవ్య మాధ్యమానికి ఆకాశవాణికి అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు ఆకాశవాణి రేడియో కార్యక్రమం అంటే చాలా అభిమానం. ఎందుకంటే మా శాఖలోనూ మా విశ్వవిద్యాలయంలోనూ అనేక కార్యక్రమాలకు హాజరు అయ్యి మొదటి నుంచి చివరి వరకు కార్యక్రమాన్ని రికార్డు చేసి హాజరు కాలేకపోయిన శ్రోతలకు సైతం వినిపించడానికి తన వంతు కృషిని చేయడం చాలా గొప్ప విషయం. వీరు మా శాఖలోని అన్ని ఎండోమెంట్ కార్యక్రమాలకు, పుస్తక సమీక్షలకు, కవి సమ్మేళనాలకు, అవధాన కార్యక్రమాలకు మాతో పాటు ప్రయాణం చేస్తారు. నేటి విద్యార్థులకు అవసరం అయ్యే ఉద్యోగ వార్తలు, దసరా ప్రత్యేకతలు, ఉగాది విశిష్టతలు మొదలైన అనేక అంశాలను ప్రసారం చేయటంలో మా విద్యార్థులు కూడా విని ఎన్నో లాభాలను పొందుతుంటారు. వీరికి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.
2: నా పేరు డాక్టర్ టి చైతన్య. నేను ప్రాజెక్ట్ అసోసియేట్ గా టీచింగ్ ఫ్యాకల్టీగా మహిళా అధ్యయన కేంద్రంలో నేను పనిచేస్తున్నాను. ఈ ఆకాశవాణి ద్వారా మాకు పాటలు అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన పాటలు లేటెస్ట్ గా వస్తూ ఉంటాయి, మధ్య రకంగా వస్తుంటే అన్ని రకాలుగా చాలా మంచి పాటలు వేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు మ్యూజిక్ అనేది ఈ ఎఫ్ఎం రేడియో ద్వారా నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. పని చేసుకుంటూ పాటలు వినడము ఇది నాకు చాలా దోహదపడుతూ ఉంటుంది. మా మహిళా అధ్యయన కేంద్రం తరపున కూడా మేము చాలా టాక్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇది మాకు ఒక మాధ్యమంగా మాకు చాలా చక్కగా ఉపయోగపడింది. మేము ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ సమాజానికి జెండర్ డిస్క్రిమినేషన్ మీద కానీ, ట్రాన్స్ జెండర్స్ మీద కానీ ఏదైనా మేము ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇదొక మాధ్యమంగా మాకు చక్కగా దోహదపడింది. ఈ ఆకాశవాణి వేడుకలు 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను మా మహిళా అధ్యయన కేంద్రం తరపున.
3: నా పేరు డాక్టర్ డి యువశ్రీ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులుగా పనిచేస్తున్నాను తెలుగు అధ్యయన శాఖలో. ఆల్ ఇండియా రేడియో జూన్ 8 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా తెలుగు అధ్యయన శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దృశ్య మాధ్యమాలు రానటువంటి సందర్భంలో ఈ శ్రవ్య మాధ్యమైనటువంటి రేడియో ప్రజలకు చాలా చేరువైందని చెప్పొచ్చు. మనం మారుమూల పల్లెటూర్లలో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చాలా క్షుణ్ణంగా, విశదంగా అనేక విషయాలను తెలియచేసేటటువంటి వాళ్ళు రేడియో కార్యక్రమం ద్వారా. ఆ విషయాలు విద్యా కార్యక్రమాలు, విద్యార్థులకు సంబంధించి అనేక విషయాలను. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు రేడియోని పట్టుకొని తీసుకెళ్లి వినేటటువంటి వాళ్ళు, కానీ ఈ రోజుల్లో మన మొబైల్లోనే ఈ సమాచారాన్ని అంతా కూడా మనము వినడానికి అందుబాటులో ఉంది. అదేవిధంగా కార్లో వెళ్తూ ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడున్నా సరే మనకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉందన్నమాట ఈ రేడియో వల్ల. దాని తర్వాత లలిత సంగీతం, ఈ లలిత సంగీత కార్యక్రమాలు కూడా చాలా బాగుంటున్నాయి. ఇంకా అసలు ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఏదైనా ఒక కార్యక్రమం అంటే ముఖ్యంగా మన తెలుగు సంస్కృతికి సంబంధించిన అటువంటి కార్యక్రమాలు ఏదైనా జరుగుతూ ఉండేటప్పుడు రేడియో ఎంత మంచి భూమికను ప్రదర్శిస్తుందంటే ఒక నాటిక అక్కడ మనం వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉంటే మన కళ్ళ ముందర ఆ నాటిక వేస్తున్నారా అనేలాగా మనకి రేడియో కార్యక్రమాలు చాలా అందించాయి. దాని తర్వాత సూక్తి రత్నావళి, సుభాషిత రత్నాలు ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, తెలుగు రచయితలకు సంబంధించినటువంటి మిగతా జయంతి వర్ధంతులకు సంబంధించి పుస్తక సమీక్షలు, కవి సమ్మేళనాలు, తర్వాత ఎక్కడైనా అష్టావధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్లి అక్కడ రికార్డ్ చేయడము, దాన్ని మనకు రేడియో ద్వారా ప్రసరింపజేయడము ఇలాంటి. ఇంకొక విషయం చెప్పాలంటే మా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, మా తెలుగు అధ్యయన శాఖలో జరిగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడికి వచ్చి రికార్డ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు, అవన్నీ అక్కడ రేడియోలో ప్రసారం చేయడము ఇలాంటివన్నీ కూడా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. సో ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలని అందిస్తూ ఇంకా ఎన్నో ఇవే కాకుండా రాబోయే కాలంలో కూడా

0: మంచి మంచి విషయాలని మనం ఈ రేడియో ద్వారా వినాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: అందరికీ నమస్కారం. నా పేరు పరమేశ్వరి. నేను పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. ముందుగా ఏంటంటే ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మా ఇంట్లో ఫస్ట్ రేడియో ఆకాశవాణి, అదే దాంట్లో ఫస్ట్ మేము వినేది పాటల ప్రోగ్రామ్స్, చాలా అంటే చాలా పాటల ప్రోగ్రామ్స్ వినేవాళ్ళం. తర్వాత కొన్ని కొన్ని వింటూ వచ్చాము. మాకు ఆ జనరేషన్ లో నచ్చింది ఏంటంటే పాటల ప్రోగ్రామ్సే. తర్వాత న్యూస్ అంటే ఫస్ట్ వినడం నేర్చుకునింది ఆకాశవాణిలోనే. ఎక్కడెక్కడ దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా ఆకాశవాణిలో మనకు తెలియపరుస్తున్నారు. మేము మా పిల్లలకు కూడా ఇప్పటికి ఇది వినాలి ఇది వినాలి, దాంట్లో మంచి కథల ప్రోగ్రామ్స్ కానీ పిల్లలకి యూస్ అయ్యేటి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అవి కూడా మేము వాళ్ళకి చెప్పిస్తా ఉన్నాం, వినిపిస్తా ఉన్నాం కూడా. ఇంకా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఆకాశవాణి ఇంకా ముందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
2: ప్రియమైన అందరికీ, నా పేరు స్నేహలత, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. రేడియో అనేది కేవలం మనకి ఒక పరికరం కాదు, మన జీవితాల్లో భాగమైన మధురమైన జ్ఞాపకం. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఇది మనకు ఒక వినోదం, ఒక సమాచారాన్ని, ఒక స్ఫూర్తిని కలిగించే ఒక పరికరం. కాలం మారినా, టెక్నాలజీ మారినా, పెరిగినా, రేడియో అనేది మనకు ఒక ప్రత్యేకతను ఇప్పటి వరకు కూడా, మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ప్రత్యేకత నిలబెట్టుకుంటుంది. ఒక్కసారి మన చిన్నప్పటి జ్ఞాపకాలని ఇప్పుడు ఒకసారి నెమరు వేసుకుంటే, ఉదయం లేవగానే మనకి ఎర్లీ అవర్స్ లో 6 గంటలకు ఆ టైంలో మనకి భక్తి గీతాలతో మనకి రేడియో నిద్రను లేపేది. అదే విధంగా ఇప్పటి చూసుకుంటే మనకి న్యూస్ ఆన్ ఎయిర్ ఒక విధంగా మనకి ఎక్కడ ఏం జరుగుతుందో, ఏమూలన ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనకి న్యూస్ ఆన్ ఎయిర్ ద్వారా మనకి అన్ని విషయాలు కూడా మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మా యూనివర్సిటీకి సంబంధించి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏ ప్రోగ్రామ్ జరిగినప్పటికీ కూడా ఆకాశవాణి చాలా కవరేజ్ అనేది చాలా వైడ్ గా, చాలా చక్కగా వాళ్ళ యొక్క సేవలకి మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాట్లాడాలంటే ఉమెన్ కి సంబంధించి, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాలకు సంబంధించింది కావచ్చు, వాళ్ళ కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వంటకు సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఉమెన్ ప్రోగ్రామ్స్ అనేది ఆకాశవాణి ఎంతగానో మనకి మెరుగ్గా ఉపయోగపడుతూ ఉంది. సో ఈ విధంగా మన జీవితాల్లో ఇలాంటి అమూల్యమైన పాత్ర పోషిస్తున్న మన ఆకాశవాణికి 90 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.
3: మీరింతవరకు మహిళా సాధికారతకై ఆకాశవాణి, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులు, ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణలో అందించిన విశిష్ట సేవలకు గాను 15 మందికి ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 54,000 టన్నులకు పెరిగిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి 5 దేశాలలో పర్యటించనున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్కి పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ హెచ్చరించారు. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వార్తల వివరాలు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థలలో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్స్, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్స్, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు 1,00,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్

0: నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారతదేశం తన దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు దాదాపు 36,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు పెంచిందని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026లో ప్రసంగిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. గత కొన్ని నెలలుగా అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం దేశీయ ధరలను సాపేక్షంగా స్థిరంగా ఉంచగలిగిందని అన్నారు. దేశం ముడి చమురు, ఎల్ఎన్జీ కోసం 60 రోజులు, ఎల్పీజీ కోసం 45 రోజుల బఫర్ స్టాక్ను నిర్వహిస్తోందని, తద్వారా తక్షణ కొరత ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎల్పీజీ నుండి ఎల్ఎన్జీకి మారాలని ఇంధన పరిశ్రమలను ఆయన ఈ సందర్భంగా కోరారు.
1: Our LPG, the cylinder gas which you use in kitchens, about 60% used to come from the Strait of Hormuz. Now we had to make arrangements. I am amazed at what we were able to do. Our domestic production of LPG prior to the crisis was 35,000 or 36,000 metric tons per day. We ramped up our domestic production from 36 to 54,000 metric tons. This by itself is a mind-boggling thing.
0: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. పేపర్ లీక్కు పాల్పడిన వారందరినీ పట్టుకుని జైలుకు పంపుతామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ హెచ్చరించారు. విద్యార్థులపై అదనపు భారం పడకుండా నిష్పక్షపాతంగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. పరీక్షకు ముందుగానే పలువురి మొబైల్ ఫోన్లలో ఒకరి నుండి మరొకరికి పంపబడిన కొన్ని ప్రశ్నలు అసలు ప్రశ్నాపత్రంతో సరిపోలాయని, ప్రాథమిక విచారణలో తేలిందని, అందుకే ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం సీబీఐకి అప్పగించినట్టు ఆయన తెలియజేస్తూ,
2: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी. हमने एनटीए के ऊपर जिम्मेदारी लेते हुए यह भी निर्णय लिया कि हम जो अगली परीक्षा दोबारा कराएंगे उसके लिए कोई एडिशनल फीस नहीं चार्ज करेंगे और हमने जो पहली बार जो परीक्षा कराई थी
0: నీట్ యూజీ 2026 నిర్వహణలో జరిగిన పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యాశాఖ నుండి అందిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును నమోదు చేసింది. క్రిమినల్ కుట్ర, మోసం, విశ్వాసభంగం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి నేరాలతో పాటు పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 కింద కూడా నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు కోసం సీబీఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు పంపినట్టు పేర్కొంది. ఆరోపించబడిన అవకతవకల స్వభావం, పరిధిని, అలాగే వాటితో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థల ప్రమేయాన్ని నిర్ధారించడానికి సీబీఐ ఈ విషయాన్ని సమగ్ర దర్యాప్తు కోసం చేపట్టింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలకు వెళ్తారు. ముందుగా ఆయన శుక్రవారం యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ప్రధాని సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చించనున్నారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక ప్రజల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా వారు చర్చలు జరపనున్నారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ వరుసగా 2వసారి బాధ్యతలు చేపట్టారు. గువాహటీలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంత బిశ్వశర్మ చేత ఈరోజు ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 4 ఎమ్మెల్యేలు చరణ్ బోరో, అజంతా నియోగ్, అతుల్ బోరా, రామేశ్వర్ తెలితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర

0: మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట ముఖ్యమంత్రులు, పలువురు ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు. ప్రపంచ వాణిజ్యాన్ని పునర్నిర్మించడానికి భారతీయ వ్యాపార సంస్థలు దేశీయ పరిశ్రమను బలోపేతం చేయాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉద్ఘాటించారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయపరమైన అడ్డంకులేవైనా వాటిని ఎదుర్కొని భారత్ తనను తాను బలోపేతం చేసుకోగలదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, విచ్ఛిన్నమైన భౌగోళిక, రాజకీయ, వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం మాత్రం ప్రతికూలతలను నిరంతరం అవకాశాలుగా మలుచుకుంటోందని తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రమాణాలను ప్రస్తావిస్తూ దేశం వద్ద ప్రస్తుతం దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా పటిష్టమైన స్థితిలో నిలుపుతుందని పీయూష్ గోయల్ వివరిస్తూ,
1: The world today, with a fragmented geopolitical and business situation, is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports.
0: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 78 పరుగులు చేసింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఈ నెల 14, 15వ తేదీలలో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులకు సమావేశ వివరాలను వెల్లడిస్తూ, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, సభ్యదేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్య సంరక్షణలో అందించిన విశిష్ట సేవలకు గాను 15 మంది నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 54,000 టన్నులకు పెరిగిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి 5 దేశాలలో పర్యటించనున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్కి పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ హెచ్చరించారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 8:40. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట సీతారామం. చిత్రం కొరకు ఎస్పి చరణ్, రమ్యా బెహ్రా ఆలపించగా అనంత శ్రీరామ్ రచన చేశారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట ఘర్షణ చిత్రం కొరకు శ్రీనివాస్ ఆలపించగా, కులశేఖర్ రచించిన ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించినది హారీష్ జయరాజ్.

0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు. సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం అలా వైకుంఠపురములో. చిత్రం కొరకు అనురాగ్ కులకర్ణి మంగ్లీ ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ రచన చేయగా తమన్ సంగీతం సమకూర్చారు.
1: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: the Lord wishes you a happy Diwali.
1: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం చిరుత చిత్రం కొరకు. కారుణ్య ఆలపించిన ఈ పాటను భాస్కర్ భట్ల రచించగా మణిశర్మ సంగీతం సమకూర్చారు.

ఆపాత మధురాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట మిస్సమ్మ చిత్రం కొరకు ఏఎం రాజు పి లీల పాడిన ఈ పాటకు పింగళి నాగేశ్వరరావు రచన చేయగా సాళూరి రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించారు.

ఆపాత మధురాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట అల్లుడు గారు చిత్రం కొరకు కేజే యేసుదాస్ చిత్ర ఆలపించిన ఈ పాటకు గురుచరణ్ రచన చేయగా కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు.

శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఆపాత మధురాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట శుభలగ్నం. చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన చేయగా ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం సమకూర్చారు.

ఆపాత మధురాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం గులేబ కావలి కథ. చిత్రం కొరకు ఘంటసాల సుశీల ఆలపించిన ఈ పాటకు సి నారాయణరెడ్డి గారు రచన చేయగా ఘంటసాల గారు సంగీతం సమకూర్చారు.

ఆపాత మధురాలు శ్రావ్యమైన సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట రోజా చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత ఆలపించగా రాజశ్రీ రచించిన ఈ పాటకు సంగీతం సమకూర్చినది ఏఆర్

ఆ పాత మధురాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట కొండవీటి దొంగ చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన ఈ పాటను రచించినది వేటూరి సుందర్రామూర్తి, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, ఇప్పటి వరకు మీరు విన్నారు ఆ పాత మధురాలు శ్రావ్యమైన సినీ గీతాల కార్యక్రమం. స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హరికథా గానం కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే.

భూషణములు, చెవులకు బుధతోషణములు, అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు, మంగళతర ఘోషణములు, గరుడగవను గుణభాషణము. సదా మా అభివృద్ధిని కాంక్షించే ఆకాశవాణి శ్రోత్ర మహాశీలకు సత్కళాభివందనములు. ఏది వింటే ఇక ఏది వినవలసిన అవసరం లేదు, ఏది చూస్తే ఇంకేది చూడవలసిన పని లేదు, ఏది తలుచుకుంటే ఇంక దేన్ని తలుచుకోవలసిన అవసరం ఉండదు. అట్టి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలల్ని వివరిస్తూ బ్రహ్మవేత్త సుఖమహర్షుల వారు పరీక్షిత్తో అంటారు, మహారాజుతో అంటున్నారు.

కుండిన నగరం రాజధానిగా విదర్భ దేశాన్ని భీష్ముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి 5 మగపిల్లలు, 1 ఆడపిల్ల. మగవారిలో పెద్దవారి పేరు, పెద్దవాని పేరు రుక్మి. తక్కిన వారి పేర్లు రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రుడు. బాలిక పేరు రుక్మిణి. ఆమె పుట్టుక ఎలాంటిదంటే,

చంద్రకళ పుట్టుట వలన పడమటి దిక్కు దరిద్ర ప్రవర్ధమానమయ్యి పడమటి దిక్కు ఎలా ప్రకాశిస్తుందో అలా విదర్భరాజు గేహం రాజ్యం అన్నీ అన్ని విధాల మహదైశ్వర్యంతో శోభిస్తున్నాయి. అవును, మరి ఆమె మహాలక్ష్మి కదా. ఆమె బాల్యం ఎలా సాగుతున్నదంటే శ్రీరుక్

ఇలా పెరిగి పెద్దదైన రుక్మిణి నవయవ్వనంతో నిండి ఉంది. ఆమె యవ్వన సోయగము వర్ణింపు అలవిగానిది. అగధాపితామూలు కుంభావ సరస్వతి శ్రీ ఆదిబట్టి నారాయణదాసు గారు అంటారు.

ముద్దుగారు అన్నారు. అంటే ముద్దు గారుతున్నదని ఒక అర్థం. ము అంటే మూడు, దుగ అంటే రెండు, ఆరు, మూడు రెండు ఆరు, ఆరు ఆరు పన్నెండు అని ఆ వయసు చెబుతున్నారు నారాయణదాస్ గారు మహానుభావులు. అచ్చ తెలివండి ఇది. తల్లిదండ్రుల యొద్ద చల్లని ఎడకువ అన్నల చేరిక మన్న నయును, పిన్న పెద్దల ఎడ వినయము అనయము, సత్యమాట మంచి మాటదంట మంచిదాడదంట, వేల్పులపై భక్తి పెద్దల అనుభక్తి మర్యాద నిజంబు

పేద సాధారణల్ ప్రియమున బ్రోచుట హరిణి పతికగోరి ఆశపడుట జగము ముద్దు కన్నే సొగసులకు నువ్వన్నే మరుకటారి మరుకటారి యోజుమా భయారి మారులచ్చి నువ్వుటాగు వయసు వచ్చి కోర్కె మరుగు పుచ్చు

అందచందాలతో పాటు వినయ సంపత్ విలాసములతో విరాజిల్లుతోంది రుక్మిణి. తండ్రిగారి దగ్గరకు వచ్చి మహాత్ములు, నారదాది మహర్షులు హరికథలు శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తుండేవారు.

గోవర్ధనోద్ధరణం, కాళీయవర్ధనం, కంసవధ ఇత్యాది సంఘటనలు చెబితే విని శ్రీకృష్ణుని మానవాతీత పరమాత్మ పరబ్రహ్మగా గుర్తించి శ్రీకృష్ణుని చూడాలని వారిని తన పతిగా గతిగా అనుకుంటూ ఆత్మసమర్పణ బుద్ధితో పరవశిస్తూ ఉన్నది రుక్మిణీకాంత సుస్వాంత. శ్రీకృష్ణుడు కూడా సౌందర్యవతి సౌశీల్యవతి అయిన రుక్మిణినే వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు. నందనందని వద్ద చాలామంది విజ్ఞులు రసజ్ఞులు ప్రాజ్ఞులు ఈ విషయాన్ని ప్రస్తావించడమే దీనికి కారణం. పరమాత్మ సంకల్పం ఇలా ఉంటే ఇక కానిదే ఉంటుంది. అటు ఇటు కూడా అందరూ ఇది బాగుందనుకున్నారు. అయితే అందరూ ఒక విషయాన్ని ఎప్పుడూ ఒప్పుకోరు. ఇది సహజం. అవతారమూర్తులను అందరూ ఒకే రకంగా అర్థం చేసుకున్నారా? లేదు. అంతేకాదు సమకాలికుల్ని ఎప్పుడూ కొందరు ఒప్పుకోరు. కౌరసభలో శ్రీకృష్ణస్వామి విశ్వరూపాన్ని చూపిస్తే భీష్మాదులు, నారదాది మహర్షులు, విదురాది నీతికోవిదులు ఇది సత్యము, యథార్థము, శాశ్వతము అనుకుంటే ఇది గారడి, మోసం, దగ మాయ అనుకున్నారు దుర్యోధనాదులు. రుక్మిణికి ఆమె తల్లిదండ్రులకు ఉన్న ఈ ఉద్దేశ్యం భీష్మక మహారాజు పెద్ద కొడుకు రుక్మికి నచ్చలేదు. కోపంతో ఊగిపోతూ జనని జనుకున్నారా గోపికలు కడు వలచి గో

తిరిగి మళ్ళు తలం పొడు అవివర్తన కాపరి నల్లవాడు. మన కన్యకు ఉత్తమ వంశమన్యకుల్ బాపురే జోడదెట్లు

తల్లిదండ్రులారా, గారడీడు కులమా, భుజబలమా, పౌరుషమా, మర్యాద, వాడు మగవాడ, కులికి కులికియాడు, పిల్లని బ్రోగు చేపాడు, తెలియగరాడు, అలా నల్లవాడు. వినుడు తల్లిదండ్రులారా, మీ వెర్రి చనదు, కృష్ణుడు ఒక గొప్పవాణి గానించదగదు, చెల్లెలి కట్టి తలపున్నా చెల్లబోదు, నిశ్చయం విధి చైజ్యుననే గడింతు. మన రుక్మిణికి తగినవాడు వీరుడుకు చేది దేశాధిపతి శిశుపాలుడే భర్త కాదగినవాడు. అతనికే నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని నా నిశ్చిత అభిప్రాయం. అందుకే అన్నారు, పంది భృతమిచ్చు పన్నీరు మెచ్చునా అని. యువరాజు మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. తల్లిదండ్రులు పెద్దలు మిన్నకున్నారు. రుక్మిణి కలవలపడింది, బాధపడింది, శోకించింది, చింతించింది, తపించింది. అప్పుడు వచ్చింది మెరుపులాగా ఆలోచన. ఇష్టసఖితో నీ వెళ్ళి అగ్నిజ్యోతులను వారిని రమ్మని నా మనవిగా చెప్పి వారిని వెంటనే వెంట పెట్టుకుందిరా, త్వరగా వెళ్ళు, వెళ్ళరా అన్నది. చెరిగితే వెళ్ళి అగ్నిజ్యోతులను వారిని వెంట పెట్టుకొచ్చింది. వారిని పూజించి మంజరి అయ్యే మంచి తండ్రి వంటి వాడవు హాయే మనందు.

బయలుదేరాడు బ్రాహ్మణుడు అగ్నిజ్యోతుడు. అంటే ఏమిటి? రుక్ అంటే వేదం, రుక్మిణి అనగా వేదస్వరూపుణి, పరమాత్మలో లీనమవ్వాలి. సాధనం ఏమిటి? భక్తి. అగ్నిజ్యోతనుడు అంటే అగ్నిభట్టారకుడు. దేవాహ అగ్నిముఖాహ, దేవతలు అగ్నిముఖంగా మన సాధన సంపత్తిని గ్రహించి అభీష్టదతలైతారు. ఇది మంత్రం అంతరార్థం. మంత్రం అర్థం కాని వారికి శ్లోకం, శ్లోకం తెలియకపోతే పద్యం, పద్యం చదవలేకపోతే వచనం, చదివి రాకపోతే నాటకం, ప్రదర్శనం, వ్యాసం. వేద విజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యేలా కూడా చెప్పారు పెద్దలు. పరమాత్మను చూడాలనే ఆసక్తి ఎక్కువగా ఉండగా శరీరభావం, అలసట, బద్ధకం ఇవన్నీ పట్టించుకోకుండా మనస్సు, బుద్ధి, చిత్తం పరమాత్మ వైపు వెళ్తున్నాయి. వెళ్తున్నారు అగ్నితో, అగ్నిజ్యోతుల వారు.

ఇలా ప్రార్థిస్తూ సముద్ర మధ్యందున్న ద్వారకా నగరి నడిచి రాయసౌధమునందు ప్రవేశించి అందు బంగారు పీఠమందు కూర్చొని ఉన్న పరమాత్మను చూచి ఆనంద బాష్పాలు జానువారుగా యవదర్భ జలంతో ఉన్న దక్షిణహస్తం పైకెత్తి కళ్యాణమస్తు శుభమస్తు పెళ్లి కొడుకు గారు అని దీవించారు. పరమాత్మ సింహాసనం దిగి చేతులు జోడించి బ్రాహ్మణ్ణి సమీపించి తీసుకుని వెళ్ళి స్వర్ణ సింహాసనంపై కూర్చుండబెట్టి పూజించి మృష్టాన్నం పెట్టించి సేద తీర్చి ఇప్పుడు పాదములు మెల్లమెల్లగా ఒత్తుతూ, స్వామి విదర్భవాసులకు క్షేమమా, మీ దర్శనమున నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ముదితాపసులు తమరు ఎంత శ్రమపడి వచ్చారు అంటూ శ్రీకృష్ణస్వామి బ్రాహ్మణుల పాదములు ఒత్తుతూ, ఏదైనా విశేషం ఉంటే తెలియజేయండి స్వామి, పెద్దల మాటలు పిందలను బోధిస్తాయి అంటున్న కృష్ణంతో భోజురుడు అన్న నే ధన్యుడు.

నాయన, నాది నా నివాసం కుండిన్ నగరం. ఆ దేశపు రాజు భీష్ముక మహారాజుకు ఒక కూతురుంది. ఆ తల్లి అపురూప సౌందర్యవతి, సుగుణాల దొంతి, పేరు రుక్మిణి. ఆమె నన్ను గూర్చి విని నీకే మనసిచ్చుకొని నీకై వేచి ఉండేది. ఆమె త్రికరణ శుద్ధిగా నిన్ను ప్రేమిస్తున్నది. కానీ బలవంతుడైన ఆమె అన్న రుక్మిణి ఆ యమ్మను శిశుపాళ్ళకి ఇచ్చి వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తల్లిదండ్రుల మాట సాగదు. ఈ స్థితిలో ఆమె గజగజ వణికిపోతూ ఆత్మాహుతి చేసుకుందామని అనుకుని ఆఖరి ప్రయత్నంగా నన్ను రాయబారిగా నీ వద్దకు పంపించి, ఆమె పుట్టిన దగ్గర నుండి మా రాజ్యం సుసంపన్నమైంది, అందరం హాయిగా ఉన్నయినా ఆ తల్లి నా కూతురు కన్నా నన్ను భక్తితో గౌరవిస్తుంది. ఆ బిడ్డకు నా దగ్గర చనువు ఎక్కువ. ఆమె చెప్పిన మాటలు నీతో చెప్పనమ్మన్న మాటలు చెబుతున్నాను ఆయన విను అండి. గణలో

గుణముల కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపో. నేను ఈ శుభాకారము వీక్షింప కన్నులకి అర్ధలాభం కలుగుచూడు. ఏని చరణ సేవలే వృద్ధి చేసిన భువనో భువనో అన్నత

భక్తితో దలచిన బంధ సంతతులవాయు. అట్టి నీయందు నా చిత్తము అనవరతం నచ్చియులై నీయ కరుణ చూడము కంసారి ఖలవిదారి.

శ్రీయుతమూర్తి. ఓ పురుష సింహమా, సింగపు పాలిసము గోమాయువు గోరు సందమున మత్తుడు చైద్యుడు, నీ పదాంబుజాయిని అయిన నన్ను వడిగా కొనిపోయదనుచున్నవాడు, ఆధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. సకల దేవతలు ఆశ్రయించి నీ పాదసేవ భాగ్యమును నాకు ప్రసంగమేని 100 జన్మల వరకైనా నిన్నే స్మరించుతూ ప్రాణములు విడిచిపెట్టగలను.

நுறும் சேயுமும் சோபனம் விலவும் అని ఇట్లు రేఖ సారాంశాన్ని వినిపించిన భూసురునితో శివుడి ఇటుల భూ

నా వివాహమును సహింపక రుక్మిదలంచు కీడునే మున్న ఎరుంగుదు పరుళమూక వధించి కుమారుదెత్తు విద్వల్నుత మ్రాను వచ్చి నవవన్ని శిఖన్ పడిదెచ్చు

0: సేవ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహక అనే గుర్రాలతో ఉన్న రథంపై శ్రీకృష్ణస్వామి అగ్నిజ్యోతుల వారు కూర్చున్నారు. రథం వేగంగా వెళుతున్నది. కుండిన నగరానికి దగ్గరగా వచ్చింది. ఇక్కడ నారాయణ దాస్ గారు అంటారు,
1: దూరమే దూరమై కోర్కె చేరువయ్యే మా వికాయల పాల్గొన మాసమయ్యే.
0: కుండిన నగరం చేరారు. శిశువాలు జరాసంధ దంతభక్తులు వచ్చి ఉన్నారు. వాసుదేవుడు రాలేదని, రాడేమోనని, త్వరగా వస్తే బాగుండునని పరిపరి విధాల ఆలోచిస్తూ బాధపడుతోంది రుక్మిణి.
1: ధనుడా భూసురుడే గెను

ரட்சிம்ப தலன்சுனா உன் ரட்சிம்ப எறும்புனா இருகதோ நா பாக்யமிட்லுன்னதோ. ఎక్కడికి చిన్ని మూర్తి లగ్నం వెళ్ళి వివాహమున్ గదిసే ఎలా రాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసం.

రాడను, ఇంకా ఓయి రమ్మని చీరెడు ఇష్టబంధుడు లేడను, రుక్మికి తగవులు ఎదుట చైద్యుని కిత్తునంచు ఉన్నాడను, గౌరికి ఈశ్వరికి నావలనన్ను గౌరికి ఈశ్వరునికి నావలను కృపలేదు.

అని బాధపడుతున్న రుక్మి ఎలా ఉందంటే అలంకరించుకోవడం లేదు. చెప్పదు తల్లికి తల పుజిక్కు దిశల దరహాస చంద్రికం చెప్పదు వక్రతామరసగంధ సమాగత భృంగ సంఘం రప్పదు నిద్రగైకునదు రోజు పరస్పర సక్తహారములు విప్పదు కృష్ణ మార్గశత వీక్షణ పంక్తుల త్రిప్పదెన్నడు తుడువదు కన్నులను కొడలు తోయకణంబులు కొప్పు చక్కగా ముడువదు నిత్యలింగ దిశ ముచ్చటకుంజనదు అన్నమేయం గుడువదు నీరమునగునదు కూరుమి కీరము చేరి పద్యమున్నుడువదు వల్లకి గుణ వినోదము చేయదు దాయదన్యులను మృగనాభీలదదు మృగరాజ మధ్యమ జలములు ఆడదు జలజగంధి ముకురంబుదూడదు ముకుర సన్నిభముఖ ముకురంబుదూడదు ముకుర సన్నిభముఖి పువ్వుల తురుమదు పువ్వు ఓడి నగకేళి గోరదు వనజాతలోచన వనకేళి గోరదు వనజాతలోచన హంసంబు వెంపదు హంసగమర లతల పోషింపదు లలిత లలిత దేహ తొడవులు తొడవదు తొడవు తొడవు తిలకము విడదు నుడుట తిలకి నీ తిలకం కమల గృహము దొరదు కమలహస్త గారవించి తన్ను కరుణగై కొన వనమాలి రాడు తగము మాలి అనుచు అని బాధపడుతున్న రుక్మిణి అలంకరించుకుంట భోజన పలహారం చేయక నిద్రపోక ఎక్కడ అదిలబడలేక స్థితిపడలేక పరధ్యానంగా ఉన్న సమయంలో ఆమెకు ఎడమ కన్నదిరింది ఎడమ భుజమదిరింది ఏమిటో అనుకుంటూ ఆశ్చర్యపోతుంటే ఎదురుగా అగ్నిద్యోతుల వారు కనిపించారు. ఆతృతతో రుక్మిణి నాన్నగారు నాన్నగారు తన్నగారు వచ్చాడమ్మా కృష్ణుడు వచ్చాడమ్మా అమ్మా అఖిలాంటి కోడి బ్రహ్మాండ నాయకుడు వచ్చాడమ్మా వచ్చాడు శివాలయం పక్కన ఉన్నాడమ్మా ఆయన అక్కడి నుంచి నేను వచ్చానమ్మా బాధపడకమ్మా వచ్చాడు వచ్చాడు అమ్మా శ్రీకృష్ణుడు వచ్చాడు అంటుంటే చాలా సంతోషించింది. అంతే కదమ్మా చూడు మిత్యభవద్గుణోన్నతికి మిత్యభవద్గుణోన్నతికి అమయ ధనాదులు నిత్య నాకు తావచ్చ సుదర్శన యుధుడు వాడే సురాసురుడెల్ల అడ్డపై వచ్చిన రాక్షస వివాహమునను కొనిపోవు నిన్ను నీ సచ్చరితం భాగ్యమును సర్వము నేడు ఫలించే తల్లిరో కన్యక జలజాతి క్షణు తోడి తెచ్చితివి నా సందేశం నన్ను నిలువం పెట్టితి నీ కృపం బ్రతికితి నీ ఎట్టి పుణ్యాత్మకులు గారే దీనికి నేను ప్రచురణ

0: అంజలిగావించ మసురాన్వయమణి సద్బంధు చింతామణి. క్షణం కింద బతుకుదామనుకోలేదు నాన్నగారు, ఇప్పుడు బతకాలనిపిస్తుంది. నేనేం చేయగలను? కృతజ్ఞత అభిమంతనములు నాన్నగారు, కృతజ్ఞత అభిమంతనములు. అమ్మా వరుడిల్లమ్మా వరుడిల్ల.
1: అంతే, నమస్కరించి ఆయన వెళ్ళారు. తర్వాత
0: అందరం ఆ తల్లి అనుగ్రహం కోసం తపిస్తుంటాం. అలాంటిది మహాలక్ష్మీ స్వరూపిణి రుక్మిణి ఆయన పాదాలకు వందనం చేసింది. నిస్వార్థంగా స్వామి సేవ చేసేవారికి ఇలాంటి స్థితి వస్తుంది. ఇది సహజం. అంతే, అమ్మవారు బాగా అలంకరించుకొని పరివారమంతా పరివేష్టించిరాగా జగజ్జనని పూజకు బయలుదేరి శివాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను భక్తితో స్తుతించారు.
2: చితాభస్మాలేపో ధరళమశనం దిక్పటధర జటాధారి కంఠే భుజగ ప్రతిహారి కపాలి
0: భజతి జగతీశ.

పురాణ దంపతుల నేను భజంతు కదమ్మా, నేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మా, హరిన్పతి సేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికి ఎన్నటికీ నా

అంటూ ధ్యానించి వస్తుంది. వస్తుంటే కనియల్ రుక్మిడి చంద్రమండలముకు కంఠీరవేంద్రావలగ్నం వనాంభోజదళాక్షు చాంతరవక్షన్ మేఘసంకాశదేహున్ నగారాది గజేంద్రహస్తని భబాహు చక్రి.

చూసింది పరమాత్మ. వీడే నా కోరుకున్న మగడు, మారునైన సొగసున

రుక్మిణీకృష్ణుడు రథంలో వెళుతున్నారు. ఆశ్చర్య నుండి తేరుకుని శిశుపాల జరాసంధాదులు వెంటబడ్డారు. సహాయకులతో వచ్చిన బలరాముడు

ఎదిర్చాడు, కృష్ణుడు ఎదిర్చారు, అందరినీ ఎదిరించి ఓడించారు. బాధపడుతున్న శిశుపాలుణ్ణి ఓదారుస్తూ జరాసంధుడు, బ్రతుకవచ్చు ఒడల ప్రాణం బూలుండినా బ్రతుకుగలిగేదేని భార్య గలదు. ఎక్కడో చోట పుట్టుంటుందిలేరా, ఎందుకు బాధపడతా, బ్రతికి తీవు భార్య పెట్టు దైవమెరుంగు. భగవ వలదు చైజ్య వలదు వలదు. అందరూ అందరినీ రణముందు ఓడించి శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరారు. అందరూ రణమందు ఓడిపోయి వెందిరిగారు. రుక్మిణి మాత్రం వెంటబడి కృష్ణుని అదే పనిగా నిందిస్తూ, కొమ్మనుడువు కొమ్మనిము నీవు గుణరహితుండవు, విడువు విడువేని విలయకాల శిఖి శిఖ శిఖి శిఖ సమీ సమాన శితశిలీ ముఖముల గర్వమెల్లబందు కలహమందు. అంటున్న రుక్మిణి ఓడించి ఒడిసిపెట్టి సగంతల గొరిగి ఒక మీసం తీసివేసి, ఇక చాలు పో అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కించిత్ బాధపడుతున్న రుక్మిణి, కొందరు విపుడనుచు కొందరు హితులంచు హితుడంచు కొందరు హితులంచు కొందరు రిపులంచు కీడును కొందరు హితులంచు మేలు చూపవు నిజము, ఈ అందరికీ సముడవు పొందగనేలా ఈ విషము.

అంటుండగా బలరామదేవుడు అన్నాడు, అమ్మా రుక్మిణి తల్లి బాధపడకు, తోడంబుట్టినవాని భంగమునకు దుఃఖించి మా కృష్ణుని ఎగ్గాడం చూడకుమమ్మా. పూర్వఫలకర్మాధీనమై ప్రాణులను పీడిందేను నిజందు, నేడొకడు శిక్షింపంగ రక్షింప నీ తోడంబుట్టువు కర్మశేషమును కర్మశేష పరిభూతుండయ్యేడీయడం. కొద్దిగాని వరమీద దైవంబు చేతకన్నా ఎచ్చు వ్రాతలేదు. వ్రాతకజుడు కర్త, చేతకు తాకర్త, ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాలమ్మా, బాధపడకు తల్లి అంటున్నారు. వెంటనే అందరినీ ఓడించి పరమాత్మ రాజేవలోచనుడు రాజసమూహముల గెలిచి రాజసమప్ప రాజితయగూ

0: మీరింతవరకు రుక్మిణీ కళ్యాణం హరికథ విన్నారు. కథకులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. శ్రోతలు, స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తుంది. ఇవి ఈరోజు మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. తిరిగి రేపు ఉదయం 5:53 మన ప్రభాత ప్రసారాలతో తిరిగి కలుసుకుందాం. నమస్కారం. జై హింద్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. శ్రోతలు, స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తుంది. ఇవి ఈరోజు మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. తిరిగి రేపు ఉదయం 5:53 మన ప్రభాత ప్రసారాలతో తిరిగి కలుసుకుందాం. నమస్కారం. జై హింద్.